ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 26వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 14వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5:58 దాటి 20 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం. ఎందరో మహాత్ముల కన్నతల్లి ఈ దేశం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో అష్టలక్ష్మి గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగు మాట. వ్యాఖ్యాత శ్రీ మొహిబుల్లా ఖాన్.

దైవం ముందు అందరూ సమానులే అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఒక విశ్వాసి ఎప్పుడు ఎదుటి వ్యక్తిని తక్కువగా అమర్యాదగా చూడకూడదు, అంచనా వేయకూడదు. అతడు దుర్మార్గుడే కావచ్చు, అధర్మపరుడే కావచ్చు. ఒకవేళ అతడు చేసిన పాపాలకు దుర్మార్గాలకు పశ్చాత్తాపడినప్పుడు దైవం అతన్ని క్షమాభిక్షను ప్రసాదించవచ్చునేమో, ఎవరికి తెలుసు. ఒకనొకప్పుడు అతనిలో మార్పు వచ్చి మంచి పనులు చేయవచ్చేమో. అందువల్లే మేధావి అష్రఫ్ అలీ థాన్వీ గారు, నేను ప్రతి వ్యక్తిని నాకంటే ఉన్నతునిగా భావిస్తాను అని చెప్పారు. ఇతరుల్ని తక్కువ చేసి చూడడం, నీచంగా చూడడం, తానే గొప్పవాడిగా విర్రవీగడం దైవం దృష్టిలో పాపకార్యాలే. కొందరు మేము ధర్మ మార్గాన్ని అనుసరించేవాళ్లమని గర్వపడుతుంటారు. వారిలో శైతాన్ తోడై గర్వం, అసహనం, స్వార్థం అన్న దుర్గుణాలు ప్రవేశిస్తాయి. ఈ శైతాన్ లక్షణాలు అతడి సదాచరణలు, పుణ్యకార్యాలు, ఆరాధనల్ని చిరిపివేస్తాయి. అందువల్ల చూపు అటువైపు మరలడం వల్ల, అంటే నేనే ఆరాధనలు భక్తితో చేస్తున్నాను, నేనే మతధర్మాలు ఆచరిస్తున్నాను, నేనే పుణ్యాత్ముణ్ణి, ఇతరులు పనికి మాలిన వారు అనే దృష్టితో ఎప్పుడైతే భావించాడో అతనుకున్న గర్వం, స్వార్థంతో వెంటనే అతడు చేసిన మొత్తం సదాచరణలు, పుణ్యఫలాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. సదాచరణల్ని సంపూర్ణమైన మనస్సుతో, దేవునిపై భక్తి ప్రపత్తులతో, అంకిత భావంతో, మనోనిగ్రహంతో ఆచరిస్తూ వాటిని జీవితంలో అమలు చేస్తూ తనకు ప్రసాదించినందుకు కృతజ్ఞతను తెలియబరుస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆరాధన

0: సఫలీకృతం అవుతాయి. అందువల్ల ఇతరుల్ని తక్కువగా చూడొద్దు, తక్కువగా ఊహించవద్దు, అల్పుడని భావించవద్దు అని హజరత్ థాన్వీ గారు వివరిస్తున్నారు. హజరత్ ముహమ్మద్ షఫీ సాహెబ్ రహమతుల్లా అలైహ్ తమ గ్రంథం ఇస్లాహీ ఖుత్బాత్లో ఒక సంఘటనని పేర్కొన్నారు. హజరత్ జునైద్ బగ్దాది గారు గొప్ప పండితులు, బగ్దాద్ నగరానికి చెందిన గొప్ప విద్యావేత్తలు. ఆయన ఒక రోజున నగరంలో వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి వధ్యస్థలం మీద ఎక్కించబడి ఉన్నాడు. విషయం ఏంటి అని అక్కడ వాళ్లని అడిగారు. అతడు ఒక దొంగ, మొట్టమొదట పట్టుబడినప్పుడు ఒక చెయ్యి నరకబడింది, రెండోసారి పట్టుబడ్డప్పుడు ఒక కాలు ఖండించబడింది, ఇప్పుడు మూడోసారి పట్టుబడ్డాడు, మరణశిక్ష పడింది, ఉరికంబం ఎక్కించబడ్డాడు. కొంతసేపు ఆగి హజరత్ జునైద్ బగ్దాది ఆశ్చర్యచకితులై దొంగ కాలు ముద్దు పెట్టుకున్నారు. ఈ మహనీయుడేంటి, ఆ దొంగ కాలు ముద్దు పెట్టుకున్నారు అని అందరూ వింతగా చూస్తున్నారు. అక్కడున్నవాళ్లు, అయ్యా ఇతడో పెద్ద దొంగ, తమరు ఇతను కాలుని ముద్దు పెట్టుకోవడానికి గల కారణం చెప్పండి అన్నారు. అందుకు ఆయన, ఇతడు నిజంగా పెద్ద దొంగ, పెద్ద పాపం చేశాడు, ఆ కారణంగా అతనికి శిక్ష విధింపబడింది. అయితే అతడిలో ఒక గొప్ప గుణం ఉంది, అదే అతనిలో స్థిరత్వం. అతని మనసులో నిలకడ ఉంది. ఈ స్థిరత్వాన్ని, నిలకడను అతడు తప్పుదారిలో మళ్లించాడు. అతడు ఏ పని చేయాలనుకున్నాడో ఆ పని మీద ధ్యాస ఉంచాడు, దానిపైనే గురి ఉంచాడు. ఒక చేయి ఖండించబడింది కాని తాను అనుకున్న పనిని వదల్లేదు, కాలు కోయబడింది అయినా తన పట్టుదలను వదల్లేదు. తాను చేయాలనుకున్న పని మీదే అతని లక్ష్యం ఉంది, ఆ లక్ష్యాన్ని సాధించాడు. అతనిలో స్థిరత్వం అనే గుణం ఉంది. అతనిలోని ఆ సుగుణం కారణంగానే నేను అతని కారును ముద్దు పెట్టుకున్నాను. అయితే అతను ఆ స్థిరత్వాన్ని పక్కదోవ పట్టించాడు, చెడుకు ఉపయోగించాడు. అదే పట్టుదలని మంచివైపు ఉపయోగించి ఉంటే అతడు గొప్పవాడయ్యేవాడు, మహనీయుడయ్యేవాడు. మనందరిలోనూ ఆరాధనలో అలాంటి స్థిరత్వాన్ని, అంకిత భావాన్ని, సన్మార్గాన్ని దేవుడు ప్రసాదించుగాక.
1: శ్రీ మొహిబుల్లా ఖాన్ గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో కంది పంటలో సస్యరక్షణ గురించి శాస్త్రవేత్త డాక్టర్ కె భార్గవి గారు అందించే వివరాలు విందాం.
2: మన అనంతపురం జిల్లాలో సాధారణంగా వేరుశనగతో పాటు కందిని అంతరపంటగా వేసుకోవడము అలవాటుగా వస్తున్నది. అయితే మన రాయలసీమ జిల్లాల్లో ఈ కందిని జూన్ నుంచి ఆగస్టు వరకు మనము వేసుకోవచ్చు. ఈ ఏకపంటగా వేసుకునేదానికి ఆగస్టు వరకు అవకాశం ఉంటుంది. మామూలుగా దీనికి రకాల విషయానికి వచ్చినట్లయితే కంది పంటలో మంచి రకాలు ఉన్నాయి. ఎల్ఆర్జీ 41 అనే రకము, ఇది పంటకాలం 180 రోజులు. మనము నీటి వసతితో కానీ లేక తేలికపాటి భూముల్లో కూడా దీన్ని పండించుకునేదానికి అవకాశం ఉంటుంది. పైరంతా ఒకేసారే పూతకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ రకము. తర్వాత ఇది శనగపచ్చ పురుగుల్ని తట్టుకునేటువంటి రకం. ఇది దిగుబడి దాదాపు 8 నుంచి 10 క్వింటాళ్ళ వరకు ఉంటుంది. అలాగే ఎల్ఆర్జీ 38 అనేది ఖరీఫ్కు అనువైన రకము. ఇది 170 రోజుల పంటకాలంతో గింజలు బాగా లావుగా ఉండి గోధుమ వర్ణంలో ఉంటాయి. దిగుబడి 8 నుంచి 10 క్వింటాళ్ళ వరకు ఉంటుంది. ఇక పాత రకానికి మనం మామూలుగా ఎక్కువ కొమ్మలు వచ్చేటువంటి రకము ఎల్ఆర్జీ 30. ఇది ఖరీఫ్లో 170 నుంచి 180 రోజులు అన్ని ప్రాంతాలకు అనువైనటువంటి రకము. గింజలు మధ్యస్థ లావుగా ఉండి గోధుమ రంగులో ఉంటాయి. ఇదైతే ఎండు తెగులను, వెర్రి తెగులను తట్టుకోలేటువంటి రకము. దిగుబడి వచ్చేసి మనకు 8 నుంచి 10 క్వింటాళ్ళ వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా లక్ష్మీ అనే రకము ICPL 85063 అనేది, ఇది ఖరీఫ్లో అయితే 160 నుంచి 170 రోజులు పంటకాలంతో మనకు 7 నుంచి 8 క్వింటాళ్ళ ఎకరాకు దిగుబడినిస్తుంది. ఇది ఎండు తెగులను కొంతవరకు తట్టుకునే లక్షణం ఉంది. అలాగే గింజలు కూడా లావుగా ఉండి ముదురు గోధుమ వరం

లో ఉంటాయి. ఆశ అనే రకం ఐసిపిఎల్ 8719 అనే రకము ఈ ఖరీఫ్లో 170 నుంచి 180 రోజులు పంటకాలంతో 7 నుంచి 8 క్వింటాళ్ళ ఎకరాకు దిగుబడినిస్తుంది. ఎండు తెగులు మరియు వెర్రి తెగుళ్ళను ఇది తట్టుకునేటువంటి శక్తి ఈ ఆశ అనే రకానికి ఉంది. అలాగే సూర్య అనే రకము అంటే ఎంఆర్జీ 1004 ఇది 165 నుంచి 180 రోజులు ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు లావుగా గోధుమ రంగులో ఉంటాయి. దిగుబడి ఎకరానికి 8 నుంచి 9 క్వింటాళ్ళ వరకు ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఎల్ఆర్జీ 52 అనే రకము దాదాపు 175 రోజులు పంటకాలంతో మనకు 8 నుంచి 10 క్వింటాళ్ళు ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి రకము. ఇది అందరూ చాలా మటుకు మన ప్రాంతానికి అనువైందిగా వేస్తూ ఉన్నారు. కాబట్టి మనము విత్తనము వేసుకునే విషయానికి వస్తే మనము జూన్ నుంచి స్టార్ట్ చేసేసి జూలై తర్వాత వర్షాలు వచ్చినప్పుడు మనకు జూలైలో కూడా వేసుకోవచ్చు. అలాగే ఇక ఆగస్టు వరకు కూడా మనకు విత్తుకునేదానికి అవకాశం ఉంటుంది. విత్తన శుద్ధి విషయానికి వస్తే మామూలుగా 8 గ్రాముల ట్రైకోడెర్మా విరిడీని కార్బండిజం 2 గ్రాములు కిలో విత్తనానికి చొప్పున మనం పట్టించి ఆరబెట్టి తర్వాత రైజోబియంతో మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ వేరుబుడిపలు కూడా బాగా ఉండి ఈ వేరుబుడిపలు వలన గాలిలో ఉండే నత్రజనిని తీసుకొని మొక్కకు అందిస్తాయి. కాబట్టి మనకు ఎరువుల మీద ఖర్చును మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక కందిలో అంతర పంటలు ఏమేమి వేసుకోవచ్చు అనుకుంటే తక్కువ కాలపరిమితి గలటువంటి పెసర, మినుము, వేరుశనగ లేదంటే తృణధాన్యాలు మిల్లెట్స్ అంటాము, వాటిని కూడా మనము వేసుకునేదానికి అంతర పంటలుగా వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటివి 1:2 రేషియోలు అంటే ఒక సాలు కంది వేసుకుంటే ఒక సాలు జొన్న కానీ మొక్కజొన్న సజ్జను 2 సార్లుగా వేసుకోవచ్చు. ఈ కందిని పెసర, మినుము, సోయా చిక్కుడు లేదా వేరుశనగతో మనం వేసుకునేటప్పుడు ఒకసార్లు కందితో పాటు 7 సార్లు ఈ తక్కువ ఎత్తు పెరిగేటువంటి మొక్కలతో మనము వేసుకున్నట్లయితే మనకు కంది పంట వస్తుంది. అలాగే అంతర పంటగా వేసుకున్నటువంటి పంటలు కూడా మనకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కలుపు నివారణ విషయానికి వస్తే మామూలుగా కంది పంట, వేరుశనగ పంట కానీ లేదా ఏదైనా పెసర కానీ మినుము కానీ వేసుకున్నప్పుడు ఈ పెండి మెథలిన్ అనే కలుపు మందును 1.25 లీటర్ల ఎకరానికి ఇసుకతో కానీ లేదా నీటితో కానీ మనము కలిపి నీటితో కలిపినప్పుడు పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే ఇసుకతో మెత్తటి ఇసుకతో కలిపి మనము యూరియా చల్లినట్లుగా నేలంతా పడేటట్లుగా మనము బ్రాడ్కాస్ట్ చేసినట్లయితే మనకు కలుపు నివారణ అనేది బాగా జరుగుతుంది. ఎప్పుడు వేయాలి అంటే విత్తిన 48 గంటల లోపలనే మనము వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కలుపు చాలా మటుకు సమర్థవంతంగా మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత విత్తే దూరం విషయానికి వస్తే మనము ఆగస్టులో వేసుకునేటప్పుడు కొద్దిగా దగ్గరగా వేసుకోవచ్చు. అంటే 1.2 మీటర్లు దూరంలో వరుసకు మధ్య 1.2 మీటర్లన కానీ పెట్టుకొని మనము వేసుకోవచ్చు. అదే జూన్ జూలైలో వేసుకున్నప్పుడు ఇంకా కొద్దిగా ఎడంగా వేసుకున్నట్లయితే మనకు కొమ్మలు బాగా వచ్చి మనకు దిగుబడి బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే ఇంకా నీటి తడులు అవసరమా అని అనుకుంటే వర్షాభావ పరిస్థితుల్లో మనము నీటి తడిని ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది సాధారణంగా మనము వర్షానికి పండిస్తాం కాబట్టి, వర్షాధారంగా పండిస్తాం కాబట్టి ఈ ఏదైనా బెట్టకు వచ్చినప్పుడు మాత్రమే మనము ఈ నీటి తడులు ఇవ్వాల్సి వస్తుంది. పైరు బెట్టకు గురి అయినప్పుడు 1 లేక 2 తడులు ఇచ్చినట్లయితే అధిక దిగుబడిని మనం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఇవ్వాలి అనే విషయానికి వస్తే పూతకు ముందు అంటే మొగ్గ దశలో మొగ్గలు స్టార్ట్ అయిపోయినప్పుడు 20 రోజుల ముందు మనము ఒక తడిని, తర్వాత కాయ ఊరే దశలో అంటే పూత నుంచి కొద్దిగా కాయ తయారయ్యేటప్పుడు మనం 20 రోజుల తర్వాత ఒక తడిని కనుక ఇచ్చినట్లయితే మనకు 20 నుంచి 40% దిగుబడి పెరిగిందనేసి మన పరిశోధనలు తెలుపుతూ ఉన్నాయి. మామూలుగా సహజంగా కందిలో 7 సార్లు దాకా పూత పూయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో తేమ
ఎరువుల యాజమాన్యం బాగున్నట్లయితే

0: మనకు మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. పూత మరీ తక్కువగా ఉండి పూత రాలిపోవడము అనే సమస్యగా మనం గమనించినట్లయితే ప్లానోఫిక్స్ అనే మందును 10 లీటర్ల నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి మనము పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎరువులు కూడా వేయాల్సి ఉంటుంది. ఎకరాకు 10 కిలోల యూరియా మరియు 15 కిలోల మిరటహ పొటాషియం ఎరువులను మనం వాడుకున్నట్లయితే మనకు పంట దిగుబడి బాగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ కందిలు ఆకులు ఎర్రబడి చనిపోతున్నాయి అని చాలామంది రైతులు చెప్తూ ఉంటారు. ఇది మామూలుగా పంట బెట్టకు గురయ్యి ఆకస్మికంగా ఈ వర్షాలు ఎక్కువ పడినప్పుడు అధిక తేమ వలన మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. అట్లానే ఆకుల మీద కూడా మచ్చలు ఏర్పడి ఇటుక రంగులో మారి అవన్నీ వలయాలు వలయాలుగా ఏర్పడతాయి. దానికి గాను ఆకులు మాడి కొమ్మలన్నీ చనిపోవడం జరుగుతుంది. ఈ ఎర్రబడి చనిపోతున్నటువంటి ఆకులు కనిపించినప్పుడు మనము మ్యాంగో జబ్బు 3 గ్రామ్స్ లీటర్ నీటికి మనము మొక్క మొదళ్ళ దగ్గర మనము వేయాల్సి ఉంటుంది. అలాగే పిచికారీ.
1: శ్రోతలు, ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో కంది పంటలో సస్యరక్షణ గురించి శాస్త్రవేత్త డాక్టర్ కె భార్గవి గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖపై నిన్న నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సౌర విద్యుత్పై మరింత దృష్టి సారించాలని, సెప్టెంబర్ నాటికి ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద 6 లక్షల సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో నిర్వహించిన ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో పేదలకు సొంత ఇళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. క్యూర్ పద్ధతిలో 100,000 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించామని, ఏడాదిలోపు వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఉచిత ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీస్ను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
1: ప్రత్యేకంగా శ్రావణ మాసం మొదలవుతున్నటువంటి రోజు నాడు మనకి వారణాసి ఏదైతే ఆధ్యాత్మికంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రం ఉందో, అలాంటిది మన బెజవాడ కనకదుర్గమ్మ అలాగే కాశీ విశ్వనాథ్ బాబా వీళ్ళిద్దరిని కూడా కలిపే విధంగా ఈ కొత్త రూట్ ని మన విజయవాడ నుంచి ప్రారంభించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. విజయవాడ ఎయిర్పోర్ట్ ని ఒక ప్రధానమైన ఎయిర్పోర్ట్ గా తీసుకోవడానికి

0: దానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ.
1: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని మాట్లాడుతూ వారణాసికి వెళ్లే భక్తులకు ఈ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని క్యాంపు కార్యాలయంలో రొద్దం మండల అభివృద్దిపై సంబంధిత అధికారులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రధాన సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై మంత్రి చర్చించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా యాత్రలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్ఘర్ తిరంగా స్ఫూర్తితో ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయాలని అన్నారు. ఎందరో మహనీయుల త్యాగాలు, బలిదానాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, వారి త్యాగాలను స్మరించుకుంటూ యువత, విద్యార్థులు దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని మంత్రి సూచిస్తూ,
2: 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం మనం 2045 నాటికి, ఆనాటికి మన దేశం ఎలా ఉండాలి అనే దాని మీద మనం ఒక ప్రేరణ కలిగించడం కోసం, స్ఫూర్తిదాయకంగా ఉండడం కోసం, భవిష్యత్తును నిర్మించడం కోసం స్వాతంత్రంలో బలిదానాలు చేసిన వారిని స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఒక అగ్ర దేశంగా, ఒక విశ్వగురువుగా భారత్ను మళ్ళా నిలబెట్టడం కోసం, అటువంటి ప్రేరణ పొందడం కోసం ఇవాళ మనం తిరంగా యాత్ర చేస్తున్నాం. అటువంటి వారిని స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం.
1: అవయవ దానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో అవయవ దానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రెయిన్ డెడ్కు గురైన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలతో దాదాపు 8 మంది జీవితాలను కాపాడవచ్చని తెలిపారు. అవయవ దానం చేసేందుకు మరింత మంది ముందుకు రావాలని కోరారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురంలో వెలుగొండ ప్రాజెక్టుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: 3 దశాబ్దాల వెలుగొండ కళ నెరవేర్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పడమే కాదు, దానికి కూడా ఒక వర్క్ షెడ్యూల్ ని రూపొందించుకుని 2024 నుంచి 2026 ఆగస్టు కల్లా ఈ వెలుగొండ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలి నల్లమల సాగర్ కి అనేటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగానే నిత్యం పనిచేసుకుంటూ గత 30-20 సంవత్సరాల నుంచి జరగనేటువంటి పనుల్ని ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసుకుంటూ.
1: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతిపై రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నుంచి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతు గుర్తింపు కార్డులు, ఎరువుల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఈ విధానం రైతులకు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఎల్నీనో పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పండించే పప్పుదినుసులను 100% కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దేశ విభజన సమయంలో జరిగిన విషాద సంఘటనలు, ప్రజలు ఎదుర్కొన్న బాధలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది ఆగస్టు 14వ తేదీని విభజన విషాద స్మృతి దినంగా నిర్వహిస్తున్నారు. 1947లో విభజన కారణంగా జరిగిన హింస వల్ల లక్షలాది మంది నిర్వాసితులయ్యారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న సంఘర్షణ, చేసిన త్యాగాలను స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరం నుండి విభజన విషాద స్మృతి దినాన్ని ఈ రోజున నిర్వహిస్తోంది. ప్రజల మధ్య సామాజిక ఐక్యతను, శాంతిని, సద్భావాన్ని పెంపొందించడం ఈరోజు నిర్వహణలోని ముఖ్యోద్దేశం.

ఆంధ్రప్రదేశ్లో ఊబకాయం నియంత్రణకు జాయింట్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో సిఐఐ ఆధ్వర్యంలో ఊబకాయంపై నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న మాట్లాడుతూ, మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, అనారోగ్యకర ఆహారం, చక్కెర పానీయాలు ఊబకాయానికి ప్రధాన కారణాలని చెప్పారు. ఊబకాయం నియంత్రణకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే పిల్లల్లోనూ ఊబకాయాన్ని ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖపట్నంలో పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం ఆర్డీఎస్ఎస్ పనులను కేంద్ర విద్యుత్ శాఖ అధికారులు నిన్న పరిశీలించారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శశాంక్ మిశ్రా, డైరెక్టర్ ప్రణవ్ తాయిల్ విశాఖ సాగర్ నగర్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ను సందర్శించారు. ఈపీడీసీఎల్ పరిధిలో చేపడుతున్న భూగర్భ విద్యుత్ కేబులింగ్, స్మార్ట్ మీటరింగ్, ఐటీ ఆధారిత విద్యుత్ సేవలు ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం స్కాడా నియంత్రణ కేంద్రాన్ని సందర్శించి విద్యుత్ పంపిణీ వ్యవస్థ, సాంకేతిక సేవల నిర్వహణను పరిశీలించిన అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలితగీతం, 7:05 జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాతియా కలాం, ఆ తర్వాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మానసిక ధైర్యం ఆవశ్యకత గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఈ ఉదయం 9:00 శభాషాంధ్ర శీర్షికన ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయ చివరి భాగం వింటారు. రచన నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. 9:30 న్యాయశాఖ విభాగం ప్రాయోజిత కార్యక్రమం 7వ భాగం వింటారు. 9:45 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఈ ఉదయం 10:00 ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం అమరావతి చిత్రకళా వీధి, ఈ అంశాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:30 అలాగే 11:45 వాణిజ్య ప్రకటనలు వింటారు అనంతపురం ఆకాశవాణి కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు. ఇక మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:15 వాణిజ్య ప్రకటనలు ప్రసారమవుతాయి అనంతపురం ఆకాశవాణి కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి సాయంత్రం 5:00 వరకు. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి కార్యక్రమంలో అనంతపురం ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 6:00 లలితగీతం, 6:05

ఆంగ్లంలో వార్తలు 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇక రాత్రి 7:00 80వ స్వాతంత్ర దినోత్సవ పూర్వ సంధ్య సందర్భంగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారు జాతినుద్దేశించి చేసే ప్రసంగం హిందీలోనూ అనంతరం ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఈ కార్యక్రమం ఈ రాత్రి 7:00. 8:00 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:15 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 8:30 జాతీయ వార్తలు. 8:45 శ్రీమతి డి వీరనారమ్మ బృందం పాడిన జానపద గేయాలు వింటారు జానపద సంగీత కార్యక్రమంలో. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. ఇక 9:30 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఈ రాత్రి 9:30. 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

శ్రీమహాలక్ష్మి, జానకి, శకుంతల గారు గానం చేసిన లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం టన్నెల్లో కొండచెరియలు విడిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. ఇక వార్తల వివరంగా, 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానళ్లలో మొదట హిందీలోనూ, ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఈ రాత్రి 9:30 రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై మండలి చర్చించనుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు వయోవృద్ధులకు గౌరవం, భద్రత, సామాజిక భాగస్వామ్య శ్రేయస్సుతో కూడిన జీవనాన్ని కల్పించాలని ప్రభుత్వ నిబద్ధతను మరింత దృఢతరం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో స్నేహ, స్టోరీస్ ఆఫ్ నర్చరింగ్, ఎంగేజ్మెంట్, హ్యాపీనెస్ అండ్ యాక్టివ్ ఏజింగ్ అనే ఈ బుక్ ను కూడా మంత్రి ఆవిష్కరిస్తారు. 2024 అక్టోబర్ నుండి 2026 జూన్ వరకు వయోవృద్ధుల విభాగం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఈ బుక్లో పొందుపరిచారు. దేశ గొప్ప చేనేత వారసత్వాన్ని, చేనేత రంగ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రజావేదికను సృష్టించే దిశగా కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. దేశపు చేనేత పర్యావరణ వ్యవస్థకు హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఒక ప్రదర్శన కేంద్రంగా రూపొందించారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇక్కడ సాంప్రదాయ చేనేత విధానాలను పరిరక్షించడం, వివరించడం మాత్రమే కాకుండా దానిని చురుకుగా ఆచరించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించే ఈ ప్రదర్శనలో 24 అవార్డు గ్రహీత చేనేత కార్మికులు ప్రారంభోత్సవ ప్రదర్శనలో పాల్గొంటారని, అలాగే వేవ్ ది ఫ్యూచర్ 5వ ఎడిషన్ ద్వారా 30కి పైగా ఎంపిక చేసిన బ్రాండ్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పార్లమెంటులో ఆమోదం పొందిన గనులు, ఖనిజాల సవరణ బిల్లు వల్ల ఏ రాష్ట్రం హక్కులను లాక్కోవడం జరగదని, వాటికి రాబడికి ఎలాంటి భంగం వాటిల్లదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాన ఖనిజాల ఉత్పత్తిని పెంచడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్ల గనుల రంగం నుంచి రాష్ట్రాల రాబడి వాటా 65% నుండి 85%, మొత్తం ఆదాయం 23% పెరిగిందని మంత్రి వెల్లడించారు.
1: ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ భీ భారత్ సర్కార్ బడా రహీ, క్లియరెన్సెస్ అండ్ అప్రూవల్ స్పీడప్ కరా రహే తాకి ఇన్వెస్ట్మెంట్స్ బడే, రోజగార్ మిలే లోగోంకు, దేశ్ కో ఏక్ మినరల్ సెక్యూరిటీ మిల్లా.

0: चाहिए, उसके साथ साथ भारत सरकार का जो इम्पोर्ट डिपेंडेंसी कम है उसके लिए प्रयास कर रही है। आज नरेंद्र मोदी सरकार जो रिफॉर्म्स लाए हैं, होल ऑफ मिनरल रेवेन्यू जनरेशन में 65% था 2014-15, आज 85% शेयर बढ़ाया, वैसा ही लगभग 23% स्टेट्स का रेवेन्यू बढ़ाया।
1: విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లైబేరియా విదేశాంగ మంత్రి సారా బెసలోవ్ న్యాంతితో నిన్న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సాంకేతికత, వ్యవసాయం, ఆరోగ్యం, మైనింగ్, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి, విద్య, సామర్థ్య నిర్మాణం, ప్రజా సంబంధాలతో సహా భారత్ లైబేరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఈ సందర్భంగా వారు సమీక్షించారు. పరస్పర ఆసక్తి గల ప్రాంతీయ కీలక అంశాలపై కూడా మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో లైబేరియా రాయబార కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా విదేశాంగ మంత్రి న్యాంతికి డాక్టర్ ఎస్ జయశంకర్ అభినందనలు తెలియజేశారు. శాంతి, అభివృద్దిని ప్రోత్సహించేందుకు కీలక వేదికల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై కూడా వారు ఇద్దరు చర్చించారు. ప్రతిపక్షాల అంతరాయాల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిన్న నిరవధికంగా వాయిదా పడడంతో విమానయానం వంటి ఆశాజనకరమైన రంగాలపై చర్చించేందుకు పార్లమెంట్లో తమకు సరైన సమయం లభించలేదని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పార్లమెంట్లో పౌర విమానయానికి సంబంధించిన 28 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురీ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు విభజన భయానక పరిస్థితుల స్మృతి దినాన్ని పాటిస్తున్నారు. 1947లో విభజన సమయంలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వారికి దేశం ఈరోజు నివాళులర్పిస్తోంది. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో సహా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ విభజన సమయంలో ప్రజల త్యాగాలకు గుర్తుగా 14వ తేదీని విభజన భయానక పరిస్థితుల స్మృతి దినంగా పాటించాలని 2021లో ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక విభజనలు, అసమ్మతి అనే విషయాన్ని సమాజం నుంచి తొలగించి ఐక్యతా స్ఫూర్తిని, సామాజిక సామరస్యాన్ని, ప్రజల సాధికారతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈరోజు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సంస్కృత శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిన్న పాల్గొన్నారు. విభజన నాటి సమయంలో తమ ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన నివాళులర్పించారు. ఆనాటి చరిత్రను స్మరిస్తూనే దేశ ఐక్యత, సమగ్రత, సామాజిక సామరస్యాలను నిరంతరం బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు నిన్న విజయవాడ వారణాసి మధ్య విమాన సేవలను ప్రారంభించారు. ఈ విమాన సేవలతో విజయవాడ కనకదుర్గ అమ్మవారి క్షేత్రం, బాబా కాశీ విశ్వనాథన్ క్షేత్రం మధ్య తీర్థయాత్ర పర్యాటకం బలోపేతమవుతుందని ఆయన సోషల్ మీడియా పోస్టులో ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు భోగాపురం విమానాశ్రయం ప్రారంభించిన అనంతరం విజయవాడ, రాజమండ్రి, కడప విమానాశ్రయాల్లో కొత్త టెర్మినల్ నిర్మాణ పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయని మంత్రి తెలియజేశారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం ఒక జల విద్యుత్ ప్రాజెక్టు సైట్లో నిర్మాణంలో ఉన్న టన్నెల్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 గాయపడ్డారు. 22 కార్మికులు టన్నెల్ లోపల చిక్కుకున్నారు. ఇప్పటి వరకు 20 టన్నెల్ బయటకు తీసుకొచ్చారు. వీరిలో 6 మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించగా మరో 14 గాయపడ్డారు. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పీపాల్కోటి ప్రాంతంలోని తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు సైట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్ ఇతర ఏజెన్సీలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కాగా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ల నుండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే అదనపు బృందాలను మోహరిస్తామని విపత్తు నిర్వహణ పునరావాస శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలియజేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక రక్షణ చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని అన్ని ఏజెన్సీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్వాలియర్లోని టాక్టిక్స్ అండ్ ఎయిర్ కాంబాట్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో ఫైటర్ కాంబాట్ లీడర్గా అర్హత సాధించిన మొట్టమొదటి భారత వైమానిక దళ మహిళాధికారిగా స్క్వాడ్రన్ లీడర్ భావన కాంత్ చరిత్ర సృష్టించారు. ఈ ఘనత వృత్తిపరమైన నైపుణ్యం, పోరాట సామర్థ్యం, అధికారుల నిబద్ధతను ప్రతిబింబించే ఒక మైలురాయని భారత వైమానిక దళం సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 4 నుండి ఢిల్లీ మెట్రో సేవలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి ప్రారంభమవుతాయి. స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులు, ఆహ్వానితుల ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలియజేసింది. వాతావరణం. ఛత్తీస్గఢ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ

0: రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3-4 రోజుల్లో పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 16వ తేదీ వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, విదర్భ, కేరళ, మాహే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం టన్నుల్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఇప్పుడు విందాం

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి మాధవి. ముందుగా శ్రోతలందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలంటోంది మీ అనంతపురం ఆకాశవాణి. ఈ ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాత్యా కలాం, ఆ తర్వాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మానసిక ధైర్యం ఆవశ్యకత గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి. ఈ కార్యక్రమాలు విందాం. మరి శ్రావణమాసం తొలి శుక్రవారం ఈరోజు. మరి మా ఆడవాళ్ళందరూ కూడా ఎంతో భక్తిపూర్వకంగా రావమ్మ అంటూ ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు, సిరి సంపదలు కలుగుతున్నాయని, అలా కలుగుతాయని మా విశ్వాసం. అంతేకాదండి, మన సాంప్రదాయాలను తరువాతి తరానికి అందించే తరుణం కూడా ఇలాంటి శుభకరమైన కార్యక్రమాలే. మరి మా శ్రోతలకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అంటూ కార్యక్రమంలో మొదటిగా ఈ పాట విందామా?

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సాహిత్యం అందించిన భక్తిగీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సమాచార వేదిక. తుంగభద్ర కుడి ఎగువ కాలువ హెచ్ఎల్సీకి సాగునీరు విడుదల చేయాలని ఆంధ్ర ఇంజనీర్లు ఇండెంట్ ఇవ్వడంతో నిన్న ఉదయం డ్యామ్ ఇంజనీర్లు ఖరీఫ్కు సాగునీటిని విడుదల చేశారు. ఆంధ్ర ఇండెంట్ ప్రకారం 1500 క్యూసెక్కులు, ఐసీసీ నిర్ణయం మేరకు కర్ణాటక వాటాలో 1250 క్యూసెక్కులు కలిపి మొత్తం 2750 క్యూసెక్కులను హెచ్ఎల్సీకి విడుదల చేస్తున్నారు. మీ ఓటు ముసాయిదా జాబితాలో ఉందో లేదో చూసుకున్నారా, ఎందుకు లేదో మీ బీఎల్ఓ చెప్పారా అని కలెక్టర్ ఆనంద్ ఓటర్లను ఆరా తీశారు. నిన్న అనంతనగరం 49వ స్వర్ణ వార్డు కార్యాలయంలో 179, 180, 181 పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ సర్క్లెయిమ్ అభ్యంతరాలపై ఇచ్చిన నోటీసులపై సాగుతున్న విచారణను నిశితంగా పరిశీలించారు. అక్కడికి వచ్చిన ఓటర్లతోనూ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. క్లెయిమ్ అభ్యంతరాలను వేగంగా పరిష్కరించాలని సిబ్బందికి ఆయన సూచించారు. అనంతపురం

పోలీస్ పరేడ్ మైదానంలో ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర వేడుకల భద్రత బందోబస్తు రియల్ టైం ఫుల్ డ్రెస్ పరేడ్ రిహార్సల్స్ను ఎస్పీ జగదీష్ నిన్న పరిశీలించారు. ఇందులో భాగంగా తొలుత గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకం ఎగురవేశారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనంలో వెళ్లి సాయుధ పోలీసుల బలగాల పరేడ్ను పరిశీలించారు. 15 ఆగస్టు రోజున జాతీయ పతాక ఆవిష్కరణ తదితర వేడుకలకు విచ్చేయనున్న ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు, ఉన్నతాధికారులు ప్రజలకు కల్పించాల్సిన భద్రతా సౌకర్యాలను ఆయన సమీక్షించారు. ఏర్పాట్లలో ఎటువంటి అసౌకర్యం లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచనలు చేశారు. కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో నిన్న శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఆధ్వర్యంలో అర్చకులు బాలాలయంలో ప్రతిష్ఠించిన స్వామివారికి ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించి సుందరంగా అలంకరించారు. భక్తులు హనుమంతుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై దాఖలైన క్లెయిమ్ అభ్యంతరాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. నిన్న తన కార్యాలయం నుంచి డిఆర్ఓ, ఏఈఆర్ఓలతో సమీక్షా సమావేశం జరిపారు. అంతకుముందు రాష్ట్ర సీఈఓ వివేక్ యాదవ్ నిర్వహించిన వీసీలోనూ ఆయన మాట్లాడారు. ఇప్పటిదాకా సరుకు సంబంధించి 3400 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో రోజుకు కనీసం 1000 అనంత అర్బన్లో 2500 పైగా నోటీసులపై విచారణ చేయాలన్నారు. నోటీసులన్నీ రానున్న 4 రోజుల్లో జారీ చేసే ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఓటర్ల నుంచి వచ్చే క్లెయిమ్ అభ్యంతరాల పరిశీలన పరిష్కారం కోసం ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అనంతపురం గ్రామీణ మండల ప్రజాపరిషత్తు సాధారణ సర్వసభ్య సమావేశం ఈరోజు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ దివాకర్ తెలిపారు. ఈ ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న ఈ సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, మండల స్థాయి అధికారులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. వివిధ శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలతో హాజరు కావాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. నిన్న అనంతపురం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఆయన పరిశీలించి బాధితులతో మాట్లాడారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. మువ్వన్నెల జెండా ప్రతి ఇంటా ఎగరాలని ఎస్కేయూ వీసీ జ్యోతికుమార్ పేర్కొన్నారు. ఎస్కేయూలో ఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎస్కేయూ వీసీ జ్యోతికుమార్, రెక్టార్ అనిత, రిజిస్ట్రార్ రమేష్ బాబు, ఎస్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సదాశివారెడ్డి జాతీయ జెండాలు చేపట్టి ర్యాలీ నిర్వహించారు. మహనీయుల పోరాట స్ఫూర్తిని, త్యాగనిరతిని స్మరించుకోవాలన్నారు. మై భారత్ అనంతపురం ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిన్న తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మై భారత్ ప్రతినిధి బిసాతి భరత్, ఐటీఐ ప్రిన్సిపల్ రాయపరెడ్డి, నేత్ర వైద్యులు అరవింద్ కుమార్ రెడ్డి, జయమారుతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకుతోటపల్లిలో గ్రామ సచివాలయం అధికారులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి జమీర్, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మురళి, నాయకులు నారాయణ స్వామి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పామిడి పట్టణంలోని టీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అంజీ చౌహాన్ నాయక్ అధ్యక్షతన నిన్న హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా, రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు తదితరులు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి చదివే విద్యార్థులు ఉత్తీర్ణత

0: శాతం పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ హుసేన్ కోరారు. నిన్న బుక్రాయ్ సముద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. కష్టంగా కాకుండా ఇష్టంగా చదివినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. క్రమశిక్షణ కలిగి ఉండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, పిల్లలకు నాణ్యమైన బోధన అందచేయాలని ఆయన కోరారు. పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
3: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
6: ముఖాన మొటిమల
7: సైబాల్,
6: గజ్జా బొబ్బల
7: సైబాల్,
6: నడుగులో తామర
7: సైబాల్,
6: బురద పుల్ల
7: సైబాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: శ్రోతలు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నాతియా కలాం.

0: శ్రీ మొహమ్మద్ రఫీ బృందం పాడిన నాత్యా కలాం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
5: సైబాల్,
4: నడుబుల కామరా
5: సైబాల్,
4: బురద పుల్లా
5: సైబాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐ

0: లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావ్?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
5: శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం డాక్టర్ గారి సలహాలు. కార్యక్రమంలో మానసిక ధైర్యం ఆవశ్యకత గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి శివశంకర్రెడ్డి.
6: సమాజంలో మానసిక ఒత్తిడి అనేది ఇప్పుడు ప్రధానంగా అయిపోయింది. అది యూత్లో కానివ్వండి, పిల్లల్లో కానివ్వండి, ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా ఎవరిలో చూసినా కూడా ఒక మానసిక ఒత్తిడి. ఎందుకు ఇట్లా అనేది ఆ రీజన్స్ రకరకాలుగా కారణాలు చెప్తూ ఉంటారు. అసలు ఏ కారణంతో ఇలా మానసిక ఒత్తిడితో ఉంటున్నారు, ఎందుకు ఇట్లా పెడదారిన పడుతోంది సొసైటీ, అటు చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. మరి దీనికి సంబంధించి డాక్టర్ ఎండూరి ప్రభాకర్ గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ అంటే మానసిక వైద్య నిపుణులు మన అనంతపురం నగరంలో, వారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ ప్రభాకర్ గారు.
7: నమస్కారం అండి
6: డాక్టర్ గారు. ముందుగా అసలు ఈ మానసికమైన సమస్యలు ఇంతగా పెరగడానికి సొసైటీలో, అది పరీక్ష రాసే పిల్లలు కావచ్చు లేదా యూత్ జాబు చేసేవాళ్ళు కావచ్చు, పెళ్ళి అయిన తర్వాత కానీ పెద్దవాళ్ళలో కానీ ఎక్కువగా కనిపిస్తుంది, అవి సూసైడ్స్కి దారితీస్తున్నాయి లేదా తప్పుడు రిలేషన్స్కి దారితీయడం, సమాజంలో తప్పుడు ధోరణులు కనిపిస్తున్నాయి, ఎందుకు ఈ కారణాలు ఏమై ఉంటాయంట దీనికి సంబంధించి?
7: ఒకప్పుడు మనకు యాక్చువల్గా మానసిక సమస్య అనేదాన్ని ఒక మనం ఒక ఒక సమస్యగా పరిగణించే వాళ్ళం కాదు. ఒకప్పుడు ఒక గత పరిశీలించినట్లయితే ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ పోయి మనం చూసినట్లయితే అసలు మనకు ప్రాబ్లమే ఉన్నటువంటి సొసైటీ నుంచి రిసోర్సెస్ లేకున్నా, అవకాశం లేకున్నా, టెక్నాలజీ తెలియకున్నా, మనకు ఆర్థికంగా వెనుకబడి ఉన్న, నాలెడ్జ్ లేకున్నా కూడా మనకు ఆ సమస్యలు అంతగా ఉండేవి కాదు. మీరు అన్నట్టు సూసైడ్స్గా చాలా రేర్ అరుదుగా ఉండేటివి, బట్ ఇప్పుడు అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. టెక్నాలజీ పరంగా తీసుకోండి, సామాజికంగా తీసుకోండి, ఆర్థికంగా తీసుకోండి, కానీ అంతకంటే రెట్టింపు వేగంతో మానసిక సమస్యలు కూడా పెరిగిపోయినాయి. జనరల్గా ఒకప్పుడు మానసిక సమస్య అంటే ఏదో ఎక్కడో రేర్గా మనకు మెంటల్ అనే పరిగణించేవాళ్ళు, బట్ మానసిక జబ్బులు అంటే ఏదో మెంటల్ అనే కాదు. ఒకప్పుడు మనం మానసిక సమస్య అంటే ఓన్లీ కేవలం పిచ్చిగా ప్రవర్తించే వాళ్ళని మనం మానసిక రోగులుగా పరిగణించి, ఆ మెంటల్ అనే ఓడుని మనం మానసికంగా యాక్సెప్ట్ చేయగలేకపోవడం వల్ల ఒక అస్పృశ్యతాభావం అంటే స్టిగ్మా, సోషల్ స్టిగ్మా వల్ల
6: చెప్పుకోలేని
7: పరిస్థితిలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ దాదాపు 400 పైన సమస్యలను మానసిక జబ్బులుగా గుర్తించడం జరిగింది. సో దీనికి మంచి మంచి ఇప్పుడు శాస్త్రీయంగా ఆధారాలతో, తర్వాత ఈ పలాని జబ్బు ఎందుకు రావచ్చు, ఒకప్పుడు మానసిక వైద్యానికి మందు లేదనే వాళ్ళు, అది పూర్తిగా తప్పు. అలా కాకుండా మానసిక జబ్బు రావడానికి బ్రెయిన్లో జరిగేటువంటి నీరో కెమికల్స్లో చేంజెస్ ఏముంటాయి, తర్వాత దానికి కారణాలు ఏమి ఉంటాయి, దాన్ని అధిగమించాలంటే అలాంటి వైద్యం ఉంది, ఇవంతా రీసెర్చ్లో మంచి ఎవిడెన్స్ ఉండి ఒక దీన్ని ఒక సైకియాట్రీ విభాగం అనేది అద్భుతంగా అభివృద్ధిలోకి వచ్చిందనమాట. సో ఈ విధంగా అందుకోసమనే దీనికి ఈ మధ్య బాగా ఎక్కువ అవగాహన

0: అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన వల్ల చాలామంది ఓహో ఇది మానసిక సమస్యను ముందుకు రాగలుగుతున్నారు, కానీ ఈ స్టిగ్మా వల్ల ఇది మానసిక సమస్య అని చాలామంది గుర్తించలేకపోతున్నారు. అందుకోసమే చాలామంది ఈ మానసిక ఒత్తిడిని అధిగమించలేక దీన్ని ఎలా బయటపడాలో తెలియక దీనికి వైద్యం ఉందనే సంగతి తెలియకపోవడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువయ్యి మానసిక ఒత్తిడి వల్ల వచ్చేటువంటి జబ్బులు చాలా శారీరక జబ్బులు చాలా ఉన్నాయి. బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇతర న్యూరలాజికల్ డిజార్డర్స్ కూడా ఒత్తిడి
1: వల్ల జబ్బు
0: జరుగుతుంది. ఇప్పుడు అది దాని బారి పడి లైఫ్ లాంగ్ ఒక పేషెంట్లుగా మారిపోతున్నారు, ఆయుష్ తగ్గించుకుంటున్నారు. ఇప్పుడు ఒక బీపీ కానీ షుగర్ కానీ 30-60 ఏళ్ళ తర్వాత వచ్చేది ఒకప్పుడు, ఇప్పుడు 20-25 ఏళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, 30 ఏళ్ళకే డయాబెటిక్స్ అయిపోతున్నారు. సో ఇవన్నింటికి ఏంటంటే వీళ్ళకు మనకున్నటువంటి ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో తెలియట్లేదు. ఒక దానికి అవుట్లెట్ దీని మైండ్లో నుంచి మనసులో నుంచి ఒత్తిడి బయటకు పంపేయడానికి ఎలా మార్గం అని అన్వేషించట్లేదు మనకి. దీనికి ఒక మార్గం ఉంది, దీనికి వైద్యం ఉంది అనే సంగతి కూడా మనము అవగాహన లేకపోవడమనే వీటన్నిటికీ దారితీస్తుంది. వీటికి ముఖ్యమైన సమస్యలు పెరగడానికి మీరు అన్నట్టు సూసైడ్ కానివ్వండి, లేకుంటే అన్స్టేబుల్ రిలేషన్షిప్స్, ఒక పిల్లల్లో కానివ్వండి, చిన్నపిల్లలు వ్యసనాలకు లోన్ అవుతున్నారు, చిన్నపిల్లలు డ్రగ్స్ లోన్ అవుతున్నారు, మైనర్స్ ప్రేమ పేరుతో లైఫ్ను స్పైల్ చేసుకుంటున్నారు, వివాహ పెళ్ళైనటువంటి కపుల్స్ అయితే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఉండలేకపోవడం వల్ల అన్స్టేబుల్ రిలేషన్షిప్ వల్ల వాళ్ళు కూడా విడాకులు కానివ్వండి, తిట్టుకోవడము కొట్టుకోవడము రిలేషన్స్ డ్యామేజ్ చేసుకోవడం, అదేవిధంగా ఒక పిల్లలకి పెద్దలకి ఒక ఒక గ్యాప్ రావడము, ఈ టెక్నాలజీ పెరగడం వల్ల మొబైల్స్తో ఎవరైనా ఎక్కువ టైం గడపడము, కమ్యూనికేషన్ అంటే ఒకరికొకరు సమస్యలను షేర్ చేసుకోలేకపోవడం, వీటన్నీ లేకపోవడం వల్ల ఇవి లేకపోవడానికి ఇటువంటి సమస్యలకు దారి తీయడానికి ముఖ్యంగా ఈ మెంటల్ ఇమ్యూనిటీ మానసిక దృఢత్వం అనేది క్షీణించడం వల్ల దాన్ని డెవలప్ చేసుకోవాలన్నమాట. సో ఎమోషనల్ ఇమ్యూనిటీ అంటారు, ఎమోషనల్ ఇమ్యూనిటీ మానసిక దృఢత్వాన్ని పెంచుకోలేకపోవడం వల్ల అన్ని రకాల సమస్యలకు దారితీస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక మనకు పుడతానే వ్యాక్సిన్ వేయించుకుంటున్నాం, పుట్టేది ఆలస్యము, ఫస్ట్ 1 వీక్లోనే రకరకాల అంటే మన బాడీని ఒక ప్రాబ్లంకి ఎక్స్పోజ్ చేస్తాం, ఒక జబ్బుకి ఎక్స్పోజ్ చేయడం వల్ల ఆ జబ్బు నుంచి భవిష్యత్తు తట్టుకోవడానికి మన బాడీ తయారవుతుంది, దాన్ని ఇమ్యునైజేషన్ అంటాం. దానికి పోలియో రాకుండా అంటే పోలియో ఇనాక్టివ్ పోలియో వైరస్ను మనం తీసుకుంటాం కాబట్టి ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి వ్యాధుల నుంచి శరీరం తట్టుకుంటుంది. బాడీ డెవలప్ కావాలంటే ఎక్సర్సైజ్ చేయమంటున్నాం, సో ఎక్సర్సైజ్
1: చేస్తే
0: ఎక్స్పోజ్ చేస్తాం ఆ స్ట్రెస్ కు ప్రాబ్లమ్ ఎక్స్పోజ్ చేయడం వల్ల దాని నుంచి హౌ టు ఓవర్కమ్ అనేది బాడీ ఆటోమేటిక్ చేస్తుంది. ఇన్ని చేయగలుగుతున్నాం బట్ మరి మైండ్ కూడా ప్రాబ్లం, మానసికంగా ప్రాబ్లం ఎదుర్కోవాలంటే మనం ప్రాబ్లమ్ని రిసీవ్ చేసుకోవాలి. ప్రాబ్లం వస్తేనే ఆ ప్రాబ్లం నుంచి ఎట్లా బయటకు పడాలని మనకు ఒక మైండ్ ఆలోచిస్తుంది, దాని తగ్గట్టుగా ధైర్యం వస్తుంది, ఒక ప్లానింగ్ వస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ప్రాబ్లమే రాకుండా చూసుకుంటున్నారు. ప్రతి ఒక్క మనిషి కూడా నాకు ప్రాబ్లం ఉండకూడదు అనుకోవడమే పెద్ద ప్రాబ్లం. ప్రాబ్లం ఉండి రావాలి, ప్రాబ్లమ్ను పాజిటివ్గా తీసుకోవాలి. దాని ప్రాబ్లం వచ్చినప్పుడే దాని నుంచి ఎట్లా బయటకు పడాలి అనేది మనం ఒక ఇతరుల హెల్ప్ తీసుకొని మనం
1: జయించినట్లయితే
0: ఇప్పుడు నీకు పెద్ద పెద్ద సమస్యలు మనిషి అయినాక ప్రాబ్లమ్స్ గ్యారంటీగా వస్తాయి. ప్రాబ్లమ్స్ లేవనుకోవడం తెలియనితనం, నాకు ప్రాబ్లం రాకూడదు అనుకోవడమే పెద్ద సమస్య.
1: పేరెంట్స్ కూడా వాళ్ళకి తెలిసిన ప్రాబ్లం ఆపగలరు, కొత్త ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి తెలియదు, అది కూడా వాళ్ళకు కూడా తెలియదు,
0: తెలియదు
1: ఎట్లా బయటికి రావాలి.
0: కాబట్టి ప్రాబ్లము మనం ఇప్పుడు ముందు ఎందుకు దృఢంగా ఉండాలంటే ఒక ఆహార పదార్థాలే మంచి మంచి కలుషం లేని ఒక ఫుడ్ తీసుకోవడం ఒకటే కాదనమాట. అప్పుడు ఏం సమస్య వచ్చినా వాళ్ళే దాంట్లో మునిగి తేలి ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటుంటారు పేరెంట్స్. మా దగ్గర కౌన్సిలింగ్ వస్తుంటారు చాలా మంది పిల్లల్ని తీసుకొని, మాకు మా పేరెంట్స్ దగ్గర డబ్బులు ఉండేటోరు కాదు, పొద్దున సాయంత్రం కష్టపడితే కానీ మాకు స్కూల్కి పంపించేవాళ్ళు కాదు, మాకు అంత కష్టంగా కింద పడి దొరలుపడి కొట్టించుకొని తినిచ్చుకొని మేము ఈ స్టేజ్కి వచ్చినాము, స్ట్రాంగ్గా ఉన్నాము అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నాం. బట్ అదే మరి పిల్లలు కూడా ఆ విధంగా తయారు చేయకుండా నేను కష్టపడినాను కాబట్టి నీకు సమస్య రాకూడదు, మా పిల్లవాడిని సుకుమారంగా షోకేస్లో బొమ్మలాగా పెంచి ఇంకొకరికి అప్పచెప్తున్నారు, సో అక్కడే సమస్యలు వస్తున్నాయి అన్నమాట. సో కాబట్టి ఇలాంటి ఎమోషనల్ ఇమ్యూనిటీని పట్ల అందరూ కూడా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించుకున్నట్లయితే సమాజంలో సూసైడ్స్ పెరుగుతాయి, తర్వాత ఈ ముఖ్యంగా రిలేషన్స్ బాగా దెబ్బతింటున్నాయి. ఆ సమస్య వచ్చినప్పుడు మా సమస్య నుంచి బయటపడడానికి కాకుండా అవాయిడ్ చేయడానికి ఒక తప్పు మార్గాన్ని ఎంచుకొని డ్రగ్స్ బారిన పడుతుంటారు చాలామంది యువత. ఆల్కహాల్ కానివ్వండి, గుట్కా పాన్ పరాలు కానివ్వండి, ముఖ్యంగా గంజాయి ఇలాంటి వాడికి ఎక్కువ యువత ఎక్స్పోజ్ అవుతుంది. అన్నిటికి మించి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎత్తుకోవడానికి ఒక ఏదో ఒకటి
1: పక్కదారు ఫేస్ చేయడం లేదు
0: అంతే. ఇప్పుడు ఎవరో ఒక రాంగ్ పర్సన్తో షేర్ చేసుకున్నాం అనుకోండి, ముక్కు ముఖం తెలియని ఒక ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో లేకుంటే వాట్సాప్

0: ఎక్కడ ఎక్కడో చోట రిలే తగులుతారు. సో ఆ కొన్ని వాటికి అట్రాక్ట్ అయిపోయి ఒక రాంగ్ పర్సన్తో ఎక్స్ వాళ్ళు షేర్ చేసుకోకూడదు, రాంగ్ రిలేషన్షిప్ అదే నిజం అనుకొని పూర్తిగా ప్రాబ్లంలో మునిగిపోయి బయటికి తిరిగి రాలేని స్టేజ్లో వాళ్ళు అప్పుడు గమనిస్తున్నారు, పేరెంట్స్ కానివ్వండి వాళ్ళు కానివ్వండి. సో ఇది అప్పటికి చాలా వరకు ఒక వాళ్ళ యొక్క డ్యామేజ్ అయిపోయి ఉంటుంది పర్సనల్ లైఫ్. సో కాబట్టి ఇలాంటి తప్పుదారులు రాకుండా ఉండాలంటే ఎమోషనల్ ఇమ్యూనిటీని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ చిన్న వయసులో కూడా ప్రతి ఒక్క పిల్లవాడిని ఒక చదువే అంటున్నారు. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఈ సూసైడ్స్ ఏదో మనం అనుకుంటాం ఒకప్పుడు రైతులు లేకుండా అప్పుల వారిని అప్పులు ఇబ్బందులు పడి అనుకునే వాళ్ళు, కానీ అంతకు మించి బయటికి రాని సూసైడ్ అటెంప్ట్స్, చనిపోకుండా సూసైడ్ అటెంప్ట్స్ చేసేవాళ్ళు, సూసైడ్ చేసుకుని చనిపోయేవాళ్ళు రైతుల కంటే ఎక్కువ మంది మించిపోయినది ఎవరంటే యువత. ఆ యువత మరి అందులో చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు, ఒకప్పుడు ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటారు, ఒకప్పుడు మంచి మంచి ఉద్యోగస్తులు ఉన్నారు, చిన్న వయసులో 25 సంవత్సరాలకే లక్ష సంపాదించే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని కోర్టు కేసులు ఎక్కువైపోతున్నాయి, విడాకుల సంఖ్య పెరిగిపోతుంది. మరి ఇది ఒకటి చదువు ఓకే చదువు అవసరమే, బట్ ఆ చదువు ఓన్లీ బుక్కిష్ నాలెడ్జ్ బుక్కుకే పరిమితం కాకుండా ఏదో ఉద్యోగం కోసమే టార్గెట్ పెట్టి ఆ సంపాదనకే కాకుండా సోషల్ లైఫ్ ఎలా ఉండాలి, సమాజంలో నలుగురితో ఎట్లా ఉండాలి, సో మ్యారేజ్ అయితే వాళ్ళ ఇంట్లో ఎలా ఉండాలి, వాళ్ళ రిలేషన్స్తో ఎలా ఉండాలి, సో మన పర్సనల్ లైఫ్ను మనం ఫిక్స్ చేసుకోకుండా సామాజిక బాధ్యత పెంచి మరి సమస్యలు రాకుండా అట్లా ఓవర్కమ్ కావాలి. ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది లేకుండా పోతుంది అన్నమాట. సో వీటన్నిటికీ అంటే ఏంటంటే చదువు ఒక్కటే కాదు ఇంపార్టెంట్, రకరకాల ఇమ్యూనిటీని పెంచాల్సిన ఎమోషనల్
1: ప్రాబ్లమ్స్ ఎక్స్పోజ్ కానీయాలి, అవకాశం వాళ్ళు రాలేకపోతే హెల్ప్ చేసి వాళ్ళని ఆ ప్రాబ్లం నుంచి బయటికి
0: తీసుకురావాలి,
1: ప్రాబ్లమే తెలియకుండా పెంచడం తప్పు,
0: అది పూర్తిగా తప్పు. అదే ముఖ్యమైన కారణం వీటన్నిటికీ రకరకాల సమస్యలకు.
1: ఇప్పుడు ఆఫీస్లో ఎట్లా వర్క్ చేయాలి, ఫ్రెండ్స్తో ఎట్లుండాలి, సొసైటీలో బయటకు వెళ్తే ఎట్లుండాలి, అవన్నీ కూడా వాళ్ళకి ఒక అవగాహన ఉంటే సులభంగా వాళ్ళు ఓవర్కమ్
0: కావాలి. అసలు ఏమి ఎక్స్పోజ్ చేయకుండా ప్రాబ్లం తెలియకుండా ఇప్పుడు కూడా 10వ తరగతి అమ్మాయి చదువుతుంటది, ఇట్లా పేరెంట్స్ తీసుకుపోయి ఇడ్లీ తినిపిస్తుంది ఉంటారు, వాళ్ళు ఏం తింటున్నామో తెలియదు అసలు. అండ్ మరీ అంత స్పూన్ ఫీడింగ్ లైఫ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నిజంగా జీవితంలో ఎక్కువ ఏదో పేరెంట్స్ ఎన్ని రోజులు ఉంటారు, వీళ్ళు ఏదో ఒక రోజు ప్రాబ్లమ్స్ ఎక్స్పోజ్ కాక తప్పదు, వీళ్ళ కాలం మీద వీళ్ళు నిలబడక తప్పదు, ఆ టైంలో అసలైనటువంటి సమస్యను
1: ఇక్కడ ఫౌండేషన్ లేదు కాబట్టి అక్కడ ఒకసారిగా ఎక్స్పోజ్ అయితే.
0: సో అన్నీ ఉంటాయి, అన్ని ఇప్పుడు వాళ్ళకి ఏముంటాయి, కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, డబ్బు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అశాంతి, అందుకోసమే నిద్ర మాత్రలు వాడకం ఎక్కువైపోయింది, అందుబాటులో ఉన్న వాళ్ళు ఆల్కహాల్కు మత్తు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతున్నారు. సో ఇట్లా రకరకాలుగా
1: డాక్టర్ గారు ఇది ఒకటి ఉంది, సోషల్ మీడియా ఒకటి వచ్చిన తర్వాత ఈ గేమ్స్ ఆడడం, ఆన్లైన్ గేమ్స్ ఇవి కూడా ఎక్కువైపోయినాయి, ప్లస్ వేరే దృశ్యాలన్నీ చూస్తూ రావడం, దాంట్లో చూడకూడనేటి అన్ని కనిపిస్తూ ఉంటాయి, వీటికి ఎక్స్పోజ్ అయ్యి కూడా పిల్లలు కొద్దిగా తప్పుదారి పడుతున్నారు, పేరెంట్స్కి చాలా లేట్గా తెలుస్తుంది.
0: అవును, యాక్చువల్గా ఇది చాలా బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు. చాలామంది పిల్లలు చెడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ మొబైల్స్, ముఖ్యంగా ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ అధిక ఉన్నటువంటి అంటే అడ్వాన్స్డ్ మొబైల్ ఫోన్స్ ఉండడం వల్ల ఇదవుతుంది. కానీ దీనికి తగ్గట్టుగా ఈ కరోనా పరిస్థితుల్లో ఆ కరోనా నేపథ్యంలో అందరికీ ఆన్లైన్ క్లాసెస్ ఉండడం వల్ల వాళ్ళకి ఫోన్లు కంపల్సరీ ఇవ్వాల్సి వచ్చింది. ఆ టైంలో పిల్లలు దానికి ఇవ్వడం వల్ల వాళ్ళకి పరిపక్వత లేనటువంటి వయసులో మొబైల్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ ఏజ్లో క్యూరియాసిటీని పెంచేటువంటి సైట్స్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంటాయి. ఒక్కసారి పొరపాటున వాడు ఇక్కడ పోయి నొక్కాడు అనుకోండి, నొక్కేదంతా అది రిలేటెడ్ సైట్స్ అన్నీ ఓపెన్ అయ్యి, రాంగ్ సైట్స్ అన్నీ ఓపెన్ అయ్యి మొబైల్ గేమ్స్ అడిక్ట్ కావడము, చాలామంది యువత పిల్లలు పోర్నుకు ఈ పోర్నుకు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ సెక్షువల్ వీడియోస్ ఇట్లాంటివన్నీ పరిపక్వత లేని వయసులో దానికి ఎక్స్పోజ్ కావడము,
1: దాని నుంచి బయటకు
0: రాలేకపోవడము, తర్వాత ఈ
1: గిల్టీ ఫీలింగ్ ఒకటి పేరెంట్స్కి తెలిస్తే తెలియకుండా చూడాలి, ఇవన్నీ కూడా తెలియదు.
0: సో కాబట్టి
1: చిన్నపిల్లడికి
0: వాడికి ఎక్స్పోజ్ కావు రాంగ్ ఏజ్లో, పరిపక్వత లేని ఏజ్లో, రాంగ్ ఏజ్లో రాంగ్ సైట్స్కి ఓపెన్ అయ్యి దాని నుంచి బయటపడలేక అడిక్ట్ అయిపోతున్నాడు. ఈ పబ్జి గేమ్స్ అనేది విపరీతమైన పిల్లలు అడిక్ట్ అయిపోయి మొబైల్ దాన్ని మంచి నుంచి నాలెడ్జ్ ఉంటుంది పిల్లలకి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు దానికి అడిక్ట్ అయిపోయిన తర్వాత బయటకు రాలేకపోతున్నారు. ఇప్పుడు అడిక్షన్ అనేది కూడా WHO ఒక జబ్బుగా పరిగణించింది, మనం అదర స్మోకింగ్ అడిక్షన్
1: లేకపోతే
0: అలా విధంగానే ఈ రిపీటెడ్గా ఒక గేమ్కు అడిక్ట్ అయిన అనుకోండి, దానికి బ్రెయిన్లో దానికి సంబంధించినటువంటి పార్ట్స్లో ఉన్నట్టు ఆ కెమికల్స్ ఉత్పత్తి కావడం వల్ల ఆ ట్రాక్లో ఎక్కువ ఉండి దాని నుంచి బయటకు సో దానికి ఉత్సాహపరిచేటువంటి కెమికల్స్ బ్రెయిన్లో ఉత్పత్తి అవుతాయి, దాని నుంచి బయటకు పడలేడు. దాని నుంచి ఎప్పుడైతే మనం ఆపుతామో, ఒక స్టేజ్కి పోయిన తర్వాత ఆపాలని ప్రయత్నిస్తే వాళ్ళకు కోపతాపాలు పెరగడం, మొబైల్స్ పాల్గొట్టడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బెదిరించడం, లేకుంటే మొబైల్ ఇవ్వకపోతే నేను వెళ్ళిపోతాను అనుకోవడం, చాలామంది రైల్వే స్టేషన్ దగ్గర పోయి ఫోన్ చేస్తారు, నువ్వు మొబైల్ కొనలేను కాబట్టి నువ్వు చనిపోతానని ట్రైన్ హార్న్ వినిపిస్తారు అనమాట. సో ఇలా చాలామంది ఇట్లా చెడిపోతున్నారు.

0: అన్నమాట. తర్వాత ఇంకా యువత మంచి నాలెడ్జ్ ఉండి ఎందుకు ఈ అడిక్షన్కి ఏమవుతున్నాయి ఇంట్లో అంటే పేరెంట్స్ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు చదువు వద్దు, ఏమైతే ఇంటి నుంచి వెళ్ళిపోతుంది పని చేసుకుంటాను, బయటకు పోయి పని చేసుకొని వాడు కూలిపోయి లేకుంటే ఇంకోటి చిన్న చిన్న షాపులో పని చేసుకొని కేవలం అడిక్షన్ కోసం దాన్ని డబ్బు సంపాదించుకొని ఆ గేమ్స్కి అడిక్ట్ అయిపోతున్నారన్నమాట. సో ఈ దీనివల్ల ఏమవుతుందంటే ఈ బెట్టింగ్స్లో పార్టిసిపేట్ చేయడం, తర్వాత మొబైల్ గేమ్స్ ఆడాలంటే పబ్జి గేమ్ ఆడాలనుకోండి దానికి మళ్ళీ దాంట్లో అర్నింగ్. ఇప్పుడు మధ్య పిల్లలు మనకు తెలియని విషయం ఏంటంటే చాలామంది చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు నువ్వు 16 ఏళ్ళ వయసు ఇంత అడిక్ట్ అయిపోయావు పబ్జి గేమ్ ఆడడం తప్పు, కొన్ని బ్యాండ్ గేమ్స్ ఆడడం తప్పు కదా, నీకు భవిష్యత్తు నువ్వు ఎట్లా సంపాదిస్తావు నువ్వు ఎట్లా బతుకుతావు పిల్లలు వద్ద పెటాకుల ద్వారా ఒకటే చెప్తారు సార్ దానికి నేను దీంట్లోనే సంపాదిస్తాను సార్ గేమ్స్లో కూడా సంపాదించాను డబ్బులు సార్ మొబైల్ గేమ్స్లో కూడా డబ్బు
1: సంపాదించుకోవడానికి అలాంటి చిన్న చిన్న ఫీచర్లు
0: ఉన్నాయి అంటే వాడి నాలెడ్జ్ ఉన్న చదువు పక్కన పెడుతున్నాడు నేను చేసే తప్పు అనిపించట్లేదు వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు అంటే వాడు ఒక వ్యసనంలోనే సంపాదించి బతుకుతాననేటువంటి స్టేజ్కి ఎందుకు పోతున్నారంటే మనం ఆ స్టేజ్ పోయినారని కనుక్కునే లోపలనే మనం పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయడం లేకుంటే వాళ్ళపైన అతిగా నమ్మడం మన పిల్లలు ఎలాంటి రిలేషన్షిప్ ఏం పనులు చేస్తున్నారు ఎలాంటి సైట్స్లోకి వెళ్ళిపోతున్నారు మొబైల్లో కానివ్వండి వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఫ్రెండ్షిప్ నేపథ్యం ఏంటి ఏమి పట్టించుకోకుండా మనం సుకుమారంగా లేకుంటే మన సమస్యను వాళ్ళకి పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి తెలిస్తే ఇంకోరికి మనకేదో తక్కువగా చూస్తారనేటువంటి భావంతో కప్పిపుచ్చడం వల్ల పూర్తిగా వాళ్ళ లైఫ్లో స్పాయిల్ చేసేటువంటి అవకాశం ఉందన్నమాట.
1: ఇక్కడ ఇంకో విషయం ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి మామూలుగా వీటిని సమాజం సరిగ్గా గుర్తించట్లేదని అనిపిస్తుంది. వాళ్ళు వీటికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంది వేళ ఎవరైనా చేయించాలనుకుంటే అంటే కౌన్సిలింగ్తో అవుతుందా దానికి ఏమైనా మంచి మందులు అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఉన్నాయా ఎలాంటి చికిత్స వీళ్ళకి అందించొచ్చుంటారు గుర్తించి వస్తే.
0: అవును ఈ దీనికి మంచి మంచి యాక్చువల్ వైద్యం ఉంది. వెరీ ఇనిషియల్ స్టేజ్లో సింపుల్ కౌన్సిలింగ్ వల్ల పోతుంది సింపుల్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్. కానీ మన సమాజంలో చాలా మెజారిటీ తప్పు చేస్తున్నట్టు ఏంటంటే ముఖ్యంగా ఎడ్యుకేటెడ్స్ తప్పు చేస్తున్నట్టు ఏంటంటే ఆ బిగినింగ్లో ఆ ఇది మామూలేలే లేకుంటే తెలుసుకుంటాలే వయసు వస్తే తెలుసుకుంటాలే అని నెగ్లెక్ట్ చేయడం ఇది కౌన్సిలింగ్ అనవసరం ఎందుకులే మన సమస్య వాళ్ళ దగ్గర ఎందుకు చెప్పుకోవాలనేటువంటి చాలా ఇనిషియల్ స్టేజ్ లో ఓన్లీ
1: కొంతమందికి అపోహలంటే మాటలు చెప్తే తగ్గిపోతుంది
0: అది అనుకుంటా
1: మాత్రం మేము చెప్పలేమా ఇలా అనుకుంటూ ఉంటారు అందుకని
0: అది ఇప్పుడు అది ఏమవుతుందంటే ఇప్పుడు అదే రాంగ్ మేము ఇవే మాటలు చెప్తున్నాం కదా అనుకుంటాం కానీ చెప్పాల్సినటువంటి క్యాండిడేట్ చెప్పాల్సినటువంటి ప్లేస్ లో
1: ఎవరు అది
0: ఇప్పుడు పిల్లవాడు పేరెంట్స్ కు ఫ్రీగా ఉన్నటువంటి లోపాలని వాడు చేసిన తప్పులు ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఒక డాక్టర్ దగ్గర న్యూట్రల్ ఒక కౌన్సిలర్ దగ్గర షేర్ చేసుకుంటారు పేరెంట్స్కి ఆ విషయం కూడా తెలియదు. సో కాబట్టి దాని నుంచి ఎట్లా ఓవర్కమ్ కాలో తెలియదు నేను తప్పు చేస్తున్నాను ఇప్పుడు ఉదాహరణకు వాడు ఫోన్ ఎక్స్పోజ్ అంటాడు పేరెంట్స్కి తెలియదు వాడు ఎందుకు కోపం చేసుకుంటాడో తెలియదు ఎందుకు ఇరిటేట్ అవుతున్నాడో తెలియదు అది ఒక కౌన్సిలర్ దగ్గర చెప్పలేడు. సో పేరెంట్స్ బయట పంపించి మాట్లాడితే వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు అది పేరెంట్స్కి మావాడు ఇంత డెప్త్ పోయినాడు సంగతి మాకు తెలియస్తారంట. సో అది మనకు
1: తెలియకపోతే
0: ఏమి చెప్పాలి ఏ స్టేజ్ లో ఏమి చెప్పాలి కౌన్సిలింగ్ అనేది ఏదో వన్ సైడ్ ఏదో రికార్డింగ్ కౌన్సిలింగ్ అనేది అట్లా కాదు. ఇప్పుడు మన ఒకే సమస్యను నలుగురు చెప్తే నలుగురు నాలుగు రకాలుగా తీసుకుంటారు కాబట్టి ఆ ఇండివిజువల్ మెంటాలిటీ వాడి తీసుకునే కెపాసిటీ ఏంటి వాడి నాలెడ్జ్ ఏంటి మనం చెప్తే ఆ వ్యక్తి ఎలా తీసుకుంటాడో దాన్ని బట్టి ఏ టైంలో ఏం
1: చెప్పాలి
0: అది ఇంపార్టెంట్. ఊరికి ఏదో రికార్డింగ్ లాగా చెప్పి తప్పు చేసిన దండి వేయడం కాదు కౌన్సిలింగ్ అంటే. అది బిగినింగ్ లో కౌన్సిలింగ్ ద్వారా చాలా వరకు మార్పు చేయొచ్చు. రెండో స్టేజ్ ఏంటంటే చాలా మంది 90% కౌన్సిలింగ్ స్టేజ్ దాటిపోయడానికి వస్తున్నారు. అంటే ఎందుకు దాటిపోవడం అంటే మనం చెప్పింది మైండ్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేని దాటిపోయిన స్టేజ్లు తీసుకొని వస్తున్నారు. అట్లాంటి టైంలో చాలా మందికి ఏంటంటే కొన్ని రకాల మందులు అయితే అవసరం కానీ అక్కడ ఒక సమస్య వస్తుంది. మందులు ఎందుకు ఇప్పారంటే మెజారిటీ చాలా
1: మంది
0: సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి అడిక్ట్ ఉంటాయి ఎన్ని రోజులు వాడాలా అంటారు. ఇన్ని రోజులు అనేవి కాదు మనిషి ఉండాలి వాడి లైఫ్ సైడ్ ఎఫెక్ట్లు కాదు మనిషి ఉండాలంటే మనిషి ఉంటేనే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి మనిషిగా ఉండాలి బ్రతకాలంటే
1: సైడ్ ఎఫెక్ట్స్ చూస్తావా
0: ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను వైఫ్ ఒక డిప్రెషన్తో వస్తుంది ఆమెకు డిప్రెషన్ కానీ ఏంటంటే హస్బెండ్ ఆల్కాహాలిక్కను లేకుంటే ఇంకో వేరే వ్యసనాలు ఉన్నాయో వేరే రిలేషన్ ఉందనో లేకుంటే నేను సరిగ్గా చూసుకోవడను ఇంటికి టైంకి రాయడానో నేను భరించలేకపోతున్నాను నాకు నిద్ర రాదు నేను డిప్రెషన్ సూసైడ్ అటెంప్ట్తో తీసుకొని వస్తాడు భర్త. సో ఆమెకి డెఫినెట్గా ట్రీట్మెంట్ అవసరం. మరి ఆమెకి ట్రీట్మెంట్ అవసరం లేదంటే అక్కడ హస్బెండ్ మారాలి హస్బెండ్ ఆ వ్యసనాలు మరిచి ఆ వైఫ్ను బాగా చూసుకోవాలి. కానీ అక్కడ ఏమవుతుంది అనమాట సో ఏమను అతను మారాడు అట్లా అప్పుడు ఏం చేయాలి ఏమైనా మార్చాలి. సో ఇవి మార్చాలి నేను సూసైడ్ చేసుకోకూడదంటే డెఫినెట్గా ఈమెకు మంది ట్రీట్మెంట్ అవసరం. సో ఒక 6 నెలలు వాడతారు ఇంకెన్ని రోజులు వాడాలి. సో హస్బెండ్ని తీసుకొస్తే ఒకటి అంటారు. సరే ఇప్పుడు ఆమె మందులు వాడుతుంది, అప్పుడు

మందులు వాడుతున్నప్పుడు ఆమె కూడా రోజు వాడుతుంది కదా, అట్లాతప్పుడు నేను మందు ఎందుకు తాగకూడదు రోజు అంటాడు. ఆమెది ఒక అడిక్షన్ అంటాడు, అంటే ఇక్కడ ఈ మధ్య మందులు వాడడం అడిక్షన్ కింద రాదు. చికిత్సలో భాగం, నువ్వు తాగుతున్నా భరిస్తున్నా ఇంటికి వచ్చి అన్నం పెడుతున్నా అంటే ఆమె ఇన్ని రోజులు బతికింది సూసైడ్ చేసుకోకంటే ఈ మందులే కారణం. సో అది అది అనమాట. ఓకే మందులు వద్దు, ఎన్ని రోజులు అలవాటు అవుతాయి ఇంకోటే నీకు తెలియని తనంతో ఆపినావు అనుకోండి, నెక్స్ట్ ఏమవుతుంది? ఈ టెన్షన్ తట్టుకోవాలి, మనిషి అన్న సూసైడ్ చేసుకోవచ్చు. లేదంటే ఏమవుతుంది, ఉన్నవాళ్ళు అంటే తట్టుకునే వాళ్ళు స్ట్రెస్ వల్ల దీర్ఘకాలికంగా జబ్బులు ఏంటంటే షుగరు బీపీ హార్ట్ జబ్బులు.

0: ఏమవుతుంది, ఈ టెన్షన్ తట్టుకోవాలి, మనిషి అయినా సూసైడ్
1: మనిషి అవుతుంది,
0: చేసుకోవచ్చు, లేదంటే ఏమవుతుంది,
1: వదిలిపెట్టి
0: ఉన్నవాళ్ళు అంటే తట్టుకునే వాళ్ళు స్ట్రెస్ వల్ల దీర్ఘకాలికంగా జబ్బులు ఏంటంటే షుగరు, బీపీ, హార్ట్ జబ్బులు బారిన పడుతున్నారు అనమాట. అప్పుడు ఎన్ని రోజులు వాడాలి మందులు? బ్రతుకునేంత వరకు మందులు వాడాలి, బ్రతుకునేంత వరకు అప్పుడప్పుడు టెస్ట్ చేసి బ్రతుకునేంత వరకు పథ్యం ఉండాలి. సో అన్ని ఇబ్బందులు పడే బదులు ఇప్పుడు కొన్ని మందులు ఒకటే కాదు, ఇప్పుడు మందులతో పాటు ప్రమాదం లేని మందులు ఉన్నాయి, తర్వాత దాంతోపాటు కొన్ని టిప్స్ చెప్తాం అట్లా. సో ఇప్పుడు దాని నుంచి బయటపడాలంటే కొద్దిగా సైకలాజికల్ ఎక్సర్సైజ్లు కొన్ని ఉన్నాయి కదా, మెడిటేషన్ కావచ్చు, యోగా కావచ్చు, చాలా రకాల పద్ధతులు ఉన్నాయి, శారీరక వ్యాయామాలు ఉన్నాయి, తర్వాత రిలేషన్స్ ఎట్లా ఏర్పరచుకోవాలి. సో మనకి దీని నుంచి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎట్లా బయటకు పడాలని కొన్ని టిప్స్
2: అంటే మందులు వాడుతూ కూడా ఇవన్నీ
0: పాటించినట్లయితే దానికి ఒకరికొకరు సహకారం అవసరం. కుటుంబ సభ్యులు ఏదో నీకు ఖర్చు పెడుతున్నాను, మందులు కొనిస్తున్నాను, పోతున్నావు అంటే కాదు, వాళ్ళ వాళ్ళ సహకారం కూడా అవసరం. సో వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ మనసులో ఏం అవసరం ఉంది, సో నీకు నువ్వు ఏం కోరుకుంటున్నావు నా నుంచి అనేది దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. అది చిన్నదే కావచ్చు, అది నీకు సింపుల్ అనిపించవచ్చు, వాళ్ళకు పెద్ద ఇష్యూ ఏంటది, చిన్న ఒకటి ప్రేమ చూపించకపోవడం, కన్సర్న్ చూపించు మాట్లాడలేకపోవడం, కూర్చొని కలిసి ఒక గంట సేపు మాట్లాడలేకపోవడం, వాళ్ళు చేసినటువంటి అన్నీ పద్ధతులు కానీ ఏమైనా కానీ వాళ్ళకి షేర్ చేసుకోలేకపోవడం, అసలు ఇలా లేకపోవడం వల్ల సమస్యలకు దారితీస్తుంది అనమాట. సో వీటన్నిటికీ డెఫినెట్గా మంచి వైద్యం అనేది ఉంది. రైట్ టైంలో ఒక సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ని కానీ మనం కన్సల్ట్ అయినట్లయితే వీటన్నిటినీ మనం జయించడానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా పడి ఈ ఎమోషనల్ ఇమ్యూనిటీ అనే దాన్ని పెంచుకోకపోతే భావితరాల్లో చాలా కష్టమైపోతుంది అనమాట.
2: అంటే ఇప్పుడు మానసిక జబ్బు అంటే ఏదో కొత్తగానే ఎవరు అనుకోవాల్సిన పడలేదు, నార్మల్ బిహేవియర్ నుంచి డీవియేషన్, అది కొంత స్థాయిలో ఉండొచ్చు, కొద్ది ఎక్కువ స్థాయిలో ఉండొచ్చు. అది గుర్తిస్తే మామూలు డాక్టర్ దగ్గర పోయినట్లు వచ్చి చికిత్స
0: తీసుకున్నట్లయితే
2: అదేదో బిగినింగ్ లోనే వస్తే, ఏదో డీవియేషన్ కనిపించినప్పుడే వస్తే
0: అదే కానీ సోషల్ కౌన్సిలింగ్ అక్కడ పోతే ఏదో ముద్ర వేస్తారని కొంతమంది సీక్రెట్గా పోయి
2: షుగర్ దగ్గరికి వెళ్తున్నారా, నీకు జీవితాంతం షుగర్ ఉంటుంది, మరి అది ఉంటారే కదా,
0: అది రావడానికి అసలు కారణం స్ట్రెస్ అనేదాన్ని ఇప్పుడు
2: మొదట్లో అది కూడా భయపడ్డారు డాక్టర్ గారు, షుగర్ అని చెప్పుకోవడానికి చాలా మంది నామోషి నాకు షుగర్ ఉందని చెప్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో
0: అనుకునేవాళ్ళు,
2: ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఇది కూడా అంతే, మానసిక వ్యాధి కూడా ఎవరికైనా రావచ్చు, ఎందుకంటే మనం ఒక ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు
0: ప్రతి 100 మందిలోనూ 65% పీపుల్ ఏదో రకమైన మానసిక సమస్య
2: ఏదో స్థాయిలో స్వల్ప స్థాయి కానీ అధిక స్థాయిలో కానీ ఏదో ఒక సమస్య.
0: వాళ్ళ దాదాపు 20% 65 మందిలో 20% డెఫినెట్గా మందులు సరిగా, కొంతమందికి లైఫ్ లాంగ్ మందులు వాడాల్సినటువంటి స్టేజ్ ఉంటుంది, అసలు సరిగా వేసుకోకపోవడం వల్ల, లేకుంటే సరిగా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు అని, లేకుంటే కిడ్నీ ప్రాబ్లం అని తెలిసి తెలియని దాని తర్వాత ఈ వీడియోస్ కొన్ని అంటే ఒక స్టాండర్డ్ కాకుండా యూట్యూబ్లో ఉన్నటువంటి ఎవరో
2: యూట్యూబ్లో వీడియోస్ చాలా ఎక్కువ
0: చూడడం వల్ల ఇవన్నీ ఒక రాంగ్ ఇప్పుడు టెన్షన్ ఉండే వల్ల అట్లాంటివి చూడకపోవడం మంచిది. అట్లా చూడడం వల్ల రాంగ్ ఇన్ఫర్మేషన్ మైండ్కి చేరడం వల్ల కూడా వీళ్ళు ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేయడం వల్ల లైఫ్ లెస్ ఫైల్ చేసుకొని ఇదైపోతారు, తరతరాలు ఊరికిన సర్వనాశం చేసుకుంటున్నారు.
2: సొసైటీ కూడా చాలా లాస్ కదా, వీళ్ళు వర్కింగ్ సరిగ్గా చేయలేరు, వీళ్ళ వల్ల సొసైటీకి, కుటుంబానికి, సొసైటీకి, వాళ్ళకి అందరికీ నష్టమే
0: భారం.
2: సో మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా, సైడ్ ఎఫెక్ట్స్ అంతా అంటే కిడ్నీలు పాడేంతగా ఉంటాయి?
0: డెఫినెట్గా ఏముండవు, డెఫినెట్గా ఉండవు. అసలు కిడ్నీలు పాడడానికి మందులు లేకుండా మందులు అవసరం లేదు, బట్ దానికి ఒక అపోహ అంతే, ఇది ఒక అపోహ అంతే. ఇప్పుడు మనిషి
2: ఎప్పుడు మత్తులోనే ఉంటారంటారు, అది కూడా
0: పూర్తిగా రాంగ్. ఇక్కడ ఇప్పుడు
2: టాబ్లెట్స్ వేసుకుంటే ఎప్పుడు మత్తులోనే దొరుకుతుంది,
0: బిగినింగ్ లో ఇప్పుడు నిద్రపోకుండా వాడిని మన థాట్స్ కంట్రోల్ లేకుండా పరిగెత్తడమో వెళ్ళిపోవడమో చనిపోవడం ఉన్నప్పుడు తాత్కాలికంగా
2: నిద్రపోకాలం పాటు
0: ఆ మైండ్ థాట్స్ బిగినింగ్ లో అవసరం అయితే ఒట్టి నిద్ర మాత్రం ఏ డాక్టర్ పెట్టరు. ఇప్పుడు టెన్షన్కు వాడుతూ టెన్షన్ మాత్రం ఒట్టి నిద్ర మాత్రం వాడితే అడిక్ట్ అవుతారు, ఎప్పుడు వాడకూడదు. చాలామంది అది తెలియక షాపుల్లో కొనుక్కొని పోయి వాడుతుంటారు, అది పూర్తిగా నిద్ర మాత్రలు ఒట్టి నిద్ర మాత్రలు ఎప్పుడు వాడకూడదు. నిద్ర రాకపోవడానికి ముఖ్యమైన కారణం లోపల మానసిక ఒత్తిడి ఏదో ఒకటి. సో నీకు ఆలోచనలు కావచ్చు, భయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకుంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లోపల ఏదో ఒకటి సమస్య ఉంటే తప్ప శారీరకంగా వేరే నొప్పులు లాంటి దీర్ఘకాలిక నొప్పులు కావచ్చు, అంటే మనసులో అది రూట్ కాజు ఏదో ఒకటి ఉంటుంది. ఆ రూట్ కాజుకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఒట్టి నిద్ర మాత్రలు వాడడం అనేది చాలా ప్రమాదం, అడిక్ట్ అయిపోతారు. సో ఆ రూట్ కాజుకు వాడుతూ తాత్కాలికంగా నిద్ర మాత్రలు, కొన్ని నిద్ర మాత్రం అన్నాము యాంగ్జోలెటిక్స్ అంటాం అండి, అవి వాడుతూ గ్రాజువల్గా మన
2: యాంగ్జైటీగా ఉండేది కొద్దిగా తగ్గి ఉపశమనంతో
0: ఉండేస్తే. సో ఆ రూట్ కాజ్ని ట్రీట్ చేస్తూ గ్రాజువల్గా అవి నిద్ర వచ్చే కొన్ని తీసేస్తారు. అట్లా కాకుండా ఏం చేస్తారంటే ఈ మధ్యలో వీళ్ళు సొంతంగా తీసుకొని పోయి వాడుకోవడం వల్ల కొద్దిగా మత్తు మబ్బు ఉండడం వల్ల భయపడి ట్రీట్మెంట్ తీసుకోకుండా లైఫ్నెస్ ఫైల్ చేసుకుంటున్నారు.
2: సో ఆ మాత్రలు అనేది ఇనిషియల్గా కొంతకాలం ఎక్కువ యాంగ్జైటీలు ఉన్నకి టెంపరీగా ఇస్తారు, తీసేస్తారు. సో ఈ అపోహలతో ప్రజలు ట్రీట్మెంట్కే రాకుండా ఇబ్బంది పెడతారు.
0: సో అలా అట్లా భయపడి శారీరక జబ్బులు తెచ్చుకొని జీవితాంతం పత్యం ఉంటూ

0: ఏమి తినకుండా ప్రతి ఒండు లైఫ్ లాంగ్ శారీరక జబ్బులు
1: టాబ్లెట్స్ వాడుతున్నాడు. ఆ మాత్ర వాడడానికి లేని ఇబ్బంది, ఈ మాత్రలు వాడడానికి
0: అదే అదే
1: ఒక జబ్బులాగా గుర్తించాడు.
0: బీపీ మాత్రలకు సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, షుగర్ మాత్రలకు సైడ్ ఎఫెక్ట్లు
1: ఏమైనా దీర్ఘకాలం
0: ఏ మత్తుకైనా సైడ్ ఎఫెక్ట్ లేదంటే సైడ్ ఎఫెక్ట్ లేకుంటే అది మందు కాదు అది. సో కాబట్టి ఏది అవసరం అనేది వాళ్ళకి డౌట్ ఉంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఒపీనియన్ తీసుకొని ఒక నిర్ణయం
1: కలిసి ఒపీనియన్ తీసుకోవడం మేలు. పక్కనలో అక్కడ ఇక్కడ యూట్యూబ్ లో
0: సింపుల్ గా పక్కింటలో ఎదురింటలో ఏదో ఒక మాట అంటే దాన్ని పికప్ చేసేస్తుంది మైండ్. బట్ ఒక టెక్నాలజీ గా లేకుండా అడ్వాన్స్డ్ ఒక మంచి ఎండీనో ఎంఎస్ చేసినటువంటి డాక్టర్లు సలహాలు తీసుకోవచ్చు. ఒకరికొకటి ఇద్దరు ముగ్గురితో సలహాలు తీసుకొని ముందుకు పోవడం మంచిది తప్ప మనకున్నటువంటి అరకొర జ్ఞానంతో మనం రాంగ్ డిసిషన్ తీసుకుని లైఫ్ స్పాయిల్ చేసుకోవడం అనేది పూర్తిగా తప్పు.
1: మరి మీరు ఇందాక అన్నారు మంచి పదం, ఎమోషనల్ ఇమ్యూనిటీ. శరీరం ఇమ్యూనిటీ కోసం రకరకాల డ్రై ఫ్రూట్స్ తింటున్నారు, ఆకుకూరలు తింటున్నారు, ఏదేదో వైద్యం చేయించుకుంటూ ఇప్పుడు ఈవెన్ కరోనా లాంటి జబ్బుల నుంచి ఇమ్యూనిటీనే కాపాడుతుంది అనేది ఒక ఇటు వచ్చేసింది శరీరం. మరి మానసిక దృఢత్వం, మానసిక ఇమ్యూనిటీ మీరు ఇందాక అన్నట్లు దాన్ని సాధించడానికి సొసైటీ అట్లా ఏం చేస్తే బాగుంటుంది?
0: యాక్చువల్గా ఇప్పుడు మీరు మంచి పాయింట్ చెప్పారు, కరోనాకు ఇమ్యూనిటీ ఒకటే కాపాడదని ఎప్పుడు అన్ని అనిపించిన తర్వాత తెలిసింది. అందుకోసమే కరోనా టైంలో ఆ నాన్ వెజ్ తినాలో నాన్ వెజ్ తినడం, ప్రోటీన్ రైట్ తినాలో అన్ని పెంచుకున్నారు.
1: ఇమ్యూనిటీ పెరగాలనేది ఒక స్థిరమైన కోరిక.
0: ఇది ఉన్న వాళ్ళు చాలా మంది బయటకు పడ్డారు. కానీ కరోనా తర్వాత మానసిక జబ్బుల సంఖ్య దాదాపు ఒక 20-30% పెరిగింది. ఎందుకు? అది ఎమోషనల్ ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల. ఇప్పుడు పక్కింటోడో ఎదురింటోడో తెలిసినోడు చనిపోతానే, అన్ని ఆరోగ్యంగా ఉన్నా కూడా నాకు ఏం చనిపోతాను
1: భయపడి
0: చాలా మంది డయాబెటిక్స్ అయిపోయారు. భయం వల్ల సగం మంది భయం వల్ల డయాబెటిక్స్ అయిపోయారు అనమాట. సో కరోనా తర్వాత 20% హైక్ అయింది మానసిక జబ్బుల సంఖ్య తీవ్రంది. ఎందుకు? ఎమోషనల్ ఇమ్యూనిటీ లేకపోవడం. కాబట్టి ప్రతి ఒక్కరూ శరీరానికి ఎంత ఇమ్యూనిటీ పెరగడానికి మనం వ్యాక్సిన్ వేయించుకుంటున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మంచి డైట్ తీసుకుంటున్నాం, ఇవన్నీ ఎలా చేస్తున్నాం, జిమ్లు పోతున్నాం, ఖర్చు పెడుతున్నాం, ఉపేసినం అనేది ఇన్ని చేసుకుంటున్నాం. బట్ దాంట్లో పెట్టేటువంటి జాగ్రత్త ఒక 10% మన శరీర భాగాలు అన్నింటినీ కంట్రోల్ చేసేది మైండ్. మనం మీరు హార్ట్ పని చేయాలన్నా, ఉపరితల పని చేయాలన్నా, జీర్ణవ్యవస్థ పని చేయాలన్నా పైనుంచి రావాలి. బట్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. దాన్ని ఇమ్యూనిటీ పెంచుకున్నట్లయితే చాలా రకాల శారీరక జబ్బులని ముందుగా నిరోధించవచ్చు. ఏ సమాజంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు బయటకు పడవచ్చు. ఈ సమస్య వచ్చినప్పుడు కూడా మనం పెడదోవ పట్టకుండా దాన్ని బయటపడడానికి ఒక రాంగ్ స్మోకింగ్ అడిక్షన్, టెన్షన్ తట్టుకోవాలి స్మోకింగ్ తాగుతున్నారు, టెన్షన్ తట్టుకోవాలని నిద్ర రాదు నిద్ర రావడానికి మందు తాగుతున్నారు. సో ఇట్లా రకరకాల తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నాం. సో ఈ టెన్షన్ ఎక్కువైనప్పుడు రాంగ్ పర్సన్తో షేర్ చేసుకుంటున్నాం, అక్కడ మన రాంగ్ పర్సన్కి మన లైఫ్ని అప్పచెప్తున్నాం. అందుకోసమనే ఇప్పుడు చిన్న చిన్న మైనర్స్ లవ్లో పడడం,
1: అవును,
0: లేకుంటే మైనర్స్ అందరూ డ్రగ్స్ బాడిన పడడం, లేకుంటే ఈ వ్యసనాల నుంచి బయటపడలేక చాలామంది ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయ్యి మర్డర్స్లో పాలుపంచుకోవడం, లేకుంటే ఇవన్నీ ఒకరికొకరు చంపుకోవడం, సో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఒకటే, ఈ మానసికంగా దృఢత్వాన్ని మానసిక దృఢత్వం పెంచుకోవాలంటే ఎమోషనల్ ఇమ్యూనిటీ అనే దాన్ని అందరూ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికి అందరూ మనకు చిన్నప్పటి నుంచి ప్రాబ్లంకి
1: మిగతా వాళ్ళు కూడా
0: ప్రతి ఒక్కరు ఎంత ఎంత డబ్బులు ఎంత మాత్రం గొప్ప కాదు. పిల్లలు మనకు ఉంది కాబట్టి మనకి ఏదో సొసైటీ ఏదో చూపించుకోవడానికి ప్రాబ్లంకి ఎక్స్పోజ్ చేయకుండా ఉండడం అనేది పూర్తిగా రాంగు. మీరు అన్యాయం చేసినట్లు అవుతుంది పిల్లలందరినీ కూడా. కాబట్టి ప్రాబ్లంని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంతంగా కలప నిలబడేటట్టు చేయాలంటే వాళ్ళకి ప్రాబ్లం ఎక్స్పోజ్ చేయాలా, మన సూపర్విజన్లో గైడెన్స్తో ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా బయటకు పడాలని నేర్పించాలి, అది ఇంపార్టెంట్. అంత అంతేగాని నువ్వు ఆస్తులు కూడబెట్టి నీకు దండిగా అన్ని కూడబెట్టి బ్యాంక్ అకౌంట్లు పెంచేసి నీకు వాడికి ఎమోషనల్ ఇమ్యూనిటీ లేకుండా దృఢత్వం లేకుండా మానసికంగా కుంగిపోయే స్టేజ్ తీసుకొచ్చి నువ్వు అన్నీ ప్రొవైడ్ చేసినా కూడా తరతరాలు కరగనంత ఆస్తి ఇచ్చిన దానికంటే కూడా మనకు ఎమోషనల్ ఇమ్యూనిటీ ఎన్ని సమస్యలు రాకుండా ఒక్క రూపాయి లేకున్నా కూడా వాడు సొంతంగా ఎక్కడైనా బలగలిగేటువంటి దృఢత్వాన్ని దృఢత్వాన్ని ఇవ్వగలిగితే డెఫినెట్గా సమాజం ముందుకు మంచిగా బాగుపడేటువంటి అవకాశం ఉంది.
1: ధన్యవాదాలండి డాక్టర్ ఇండ్లూరు ప్రభాకర్ గారు. మానసిక దృఢత్వం అదే ఎమోషనల్ ఇమ్యూనిటీ గురించి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ. నమస్కారం.
2: శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మానసిక ధైర్యం ఆవశ్యకత గురించి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జి శివశంకరరెడ్డి, ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
3: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
4: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
3: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
4: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
1: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై వార్తా వ్యాఖ్య మీరు ఇప్పుడు వింటారు. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి పౌరుడిలో దేశభక్తిని, ఐక్యతా భావాన్ని నింపేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే హర్ ఘర్ తిరంగా. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 2022 ప్రారంభమైన ఈ ప్రచారం ప్రతి ఏటా ఆగస్టు 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశభక్తిని పెంపొందించడం, ప్రతి ఇంటా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా జాతీయ పతాకంతో ప్రజలకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని బలోపేతం చేయడం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులను, అమరవీరులను, వారి త్యాగాలను స్మరించుకోవటం, కుల మత ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు. ఇక ఎంతో ఉత్సాహంగా జాతీయ భావనతో ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా 2026 వేడుకలు 17వ తేదీ వరకు జరుగుతాయి. భారత్ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలంతా హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం దేశానికి గర్వకారణం మాత్రమే కాకుండా దేశం కోసం ఎప్పటికప్పుడు అత్యుత్తమంగా పనిచేయాలనే స్ఫూర్తిని అందించే శక్తి అని అభివర్ణించారు. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు. ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా ప్రచారానికి ఒక ప్రత్యేకత ఉందని, జాతీయ గేయం వందే మాతరం రూపకల్పన జరిగి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ వేడుకల్ని వందే మాతరానికి అంకితం ఇవ్వటం గర్వకారణమని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని భారత్ మండపం నుండి పార్లమెంటు సభ్యులతో ఒక ప్రత్యేక తిరంగా బైక్ ర్యాలీని కూడా నిర్వహించారు. జాతీయ గేయం వందే మాతరం 150వ వార్షికోత్సవం కూడా ఇదే సమయంలో జరుగుతుండటంతో జెండా ఆవిష్కరణతో పాటు దేశవ్యాప్తంగా వందే మాతరం సామూహిక ఆలాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు పెద్ద ఎత్తున జాతీయ జెండాల తయారీలో పాల్గొని గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరంగా సులభంగా అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నాయి. తమ ఇళ్లు, కార్యాలయాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయటం, విద్యా సంస్థలు, యువజన సంఘాలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే తిరంగా యాత్రల్లో పాల్గొంటున్నారు. జాతీయ జెండాతో దిగిన సెల్ఫీని అధికారిక పోర్టల్ హర్ఘర్తిరంగా.com లో అప్లోడ్ చేసి హర్ఘర్ తిరంగా డిజిటల్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు, గ్రామాలు, పట్టణాల్లోని ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలపై ఈ నెల 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు జాతీయ జెండాను ఎగురవేయాలని అధికారులు సూచించారు. రాష్ట ప్రభుత్వం నేతృత్వంలో దేశ నిర్మాణంలో భాగస్వామ్యం పేరుతో విద్యా సంస్థలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. హర్ ఘర్ తిరంగా ఉత్సవాల వేళ పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ జిల్లాల వారీగా భారీగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలల్లో జాతీయ జెండా ప్రాముఖ్యత, వందే మాతరం చరిత్రపై వ్యాసరచన, చిత్రలేఖనం, సమూహ గీతాలాపన పోటీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పౌరులు తమ ఇళ్లపై ఎగురవేసిన జెండాతో దిగిన సెల్ఫీని అధికారిక పోర్టల్ హర్ఘర్తిరంగా.com లో అప్లోడ్ చేయవచ్చు. పేరు మరియు వివరాలు నమోదు చేయగానే భారత ప్రభుత్వం అందించే డిజిటల్ హర్ ఘర్ తిరంగా సర్టిఫికేట్ తక్షణమే లభిస్తుంది. 2022 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా ప్రచారం

0: ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనే జాతీయ సంప్రదాయంగా మారింది. ప్రజలకు త్రివర్ణ పతాకంతో వ్యక్తిగత అనుబంధాన్ని పెంచడం సహా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవటం, దేశభక్తి, జాతీయ ఐక్యతను బలోపేతం చేయటం ప్రధాన ఉద్దేశంగా ప్రారంభమైన హర్ఘర్ తిరంగా కార్యక్రమం లక్ష్యాన్ని సాధిస్తుండటం ఎంతైనా హర్షణీయం. అందుచేత హర్ఘర్ తిరంగా లాంటి ఈ మహత్తర కార్యక్రమంలో భారత కీర్తి పతాకాన్ని మన ఇంటిపై ఎగురువేసి జాతీయ జెండాకు వందనాలు తెలియచేద్దాం, దేశ సమైక్యతను చాటి చెబుదాం. హర్ఘర్ తిరంగా కార్యక్రమంపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి రాధా గోపాలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

0: ప్రేమ్ నగర్ చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన పాట విన్నారు.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. రాజు పేద చిత్రం కోసం జిక్కి, రాణి, సత్యవతి పాడిన పాట. ఆత్రేయ సాహిత్యానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: విన్న పాట పెళ్లి చూపులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీలమ్మ పాడిన పాట విన్నారు. గీత రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
0: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
3: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
3: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

పంచదార చిలుక చిత్రం కోసం ఎస్పి బాలుగారు పాడిన పాట విన్నారు. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోస్లో సమయం 9 గంటలు. తర్వాత విందాం. సభాషాంధ్ర శీర్షికన ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయ చివరి భాగం వింటారు. రచన మరియు నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. వినండి.

0: నమస్కారం. సెభాష్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి స్వాగతం.
1: ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయ రెండవ భాగం. రచనా నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. కార్యక్రమ నిర్వహణాధికారి దూరదర్శన్ కేంద్రం విజయవాడ. వ్యాఖ్యానం శ్రీమతి ఉదయలక్ష్మి.

0: ఎత్తైన కొండలు, వాటి మధ్యలో జలపాతాల హోరు, కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం, సహజ సిద్ధ అందాల సమాహారం మన ఆంధ్ర కాశ్మీర్ అరకు. ప్రతి సంవత్సరం సుమారు 3 లక్షల మందికి పైగా ప్రజలు అరకు సౌందర్యాన్ని వీక్షిస్తున్నారు. ఆ అద్భుతాలకు ముగ్ధులవుతున్నారు. గిరిపుత్రుల సంస్కృతి సంప్రదాయాలు, వారు తయారు చేసిన కళాకృతులు, వారు చేసే ధింసా నృత్యాలు ఎన్నో అందాలకు నెలవు అరకులోనే. మంచు ముసుగేసుకున్న ప్రకృతిని శీతల గాలుల మధ్య వీక్షించేందుకు వస్తున్న పర్యాటక ప్రియులు ఆ అటవీ అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆ కొండలపై అలా నిలబడితే మేఘాల్లో తేలియాడుతున్నామా అన్నట్లు అనిపిస్తుంది. అదే లంబసింగి.
1: మంచు ముసుగేసుకున్న ప్రకృతి, దట్టంగా కమ్ముకున్న పొగమంచు, మలుపు తిరిగే కొండ అంచుల్లో కనువిందు చేసే అటవీ అందాలు,

జివ్వుమనిపించే చలచల్లని గాలులు, ఇక ఆకుపచ్చని హరితారణ్యం అందాలు, క్షణం రెప్పమూసినా ఏదైనా ఆ అందాన్ని చూడలేకపోతామేమో అనిపించే ప్రకృతి సోయగాలు, అత్యంత ఆహ్లాదకర వాతావరణం. అర్థమైపోయిందిగా, ఇదంతా చెప్తోంది ఆ ఆంధ్ర కాశ్మీర్ గురించే. ప్రకృతి ప్రేమికులు చూడాల్సిన ఆ అద్భుత ప్రదేశం లంబసింగి. అరకు నుండి సుమారు 94 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబసింగికి సూర్యోదయానికి ముందే చేరుకోవడం అభిలషణీయం. అక్కడ ఉన్న కొండమీదికి సుమారు 3 కిలోమీటర్లు

అరకు నుండి సుమారు 94 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబసింగికి సూర్యోదయానికి ముందే చేరుకోవడం అభిలషణీయం. అక్కడ ఉన్న కొండమీదికి సుమారు 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి లంబసింగి వ్యూ పాయింట్ చేరుకోవచ్చు. ఆ రమణీయ దృశ్యాన్ని చూడగానే తప్పకుండా మైమరిచిపోతారు. పాలసముద్రాన్ని తలపిస్తున్న ఈ మబ్బుల సరస్సును చూసి ఆనందించవలసిందే కాని దిగి ఎంజాయ్ చేయడానికి ఉండదు. పాలనురగల ఆ మబ్బుల సరస్సుపై తేలియాడుతున్న పొగమంచు, ఉదయారుణ సమయాలలో అప్పుడప్పుడే మేలుకొంటున్న వృక్షాలు, వీటన్నింటినీ చూడడానికి తెల్లవారకముందే వచ్చి ఉన్న సందర్శకులు చలికి ఉదయించనా వద్దా అన్నట్లు నిదానంగా పైకి వస్తున్న సూర్యుడి కిరణాలు చక్కిలిగిలి పెడుతుంటే చిరుమప్పులు కదలాడుతూ వెచ్చదనాన్ని తేమ కూడా ఆస్వాదిస్తున్నట్లుగా వర్ణరంజితమవుతుంటే మనోజ్ఞమైన లంబసింగి మనకు ఆవిష్కారమవుతుంది.

0: పాలనురగల్ల పరవళ్ళు, చుట్టూ ప్రకృతి అందాలు, మధ్యలో కొండల నుంచి జాలువారే జలధారలు, అల్లంత దూరం నుంచే నీటి హోరు వినిపిస్తూ ఉంటుంది. మనసుల్ని దోచే ఆ సహజ సిద్ధ జలపాతాల హొయలు చూసొద్దామా?
1: పచ్చదనంతో ఆకుపచ్చ బంగారంలా మెరిసిపోయే నేలతల్లి సొగస్సు, భూదేవి పైటకొంగుల, జలజల నింగినుంచి జారే జలసుందరి పరవళ్ళు, అన్నీ ప్రకృతి క్యాన్వాస్పై అదృశ్య చిత్రకారుడెవరో గీసిన అద్భుత దృశ్యకావ్యాలే. అన్నీ మనల్ని తమవైపునకు రారమ్మని పిలిచే వయ్యారాలే. ప్రకృతి సిద్ధంగా అవతరించే ఆ జలపాతం అరకు దగ్గర కనువిందు చేస్తోంది. అదే కటికి జలపాతం. ఇది సుమారు 50 అడుగుల ఎత్తు ఉంటుంది. బొర్రా గుహల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పారదర్శకంగా కనిపించే నీరు, పరిసర ప్రాంతాల్లో పచ్చదనం గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. వర్షాకాలం నుంచి శీతాకాలం మధ్య ఈ జలపాతాల అందాలను ఆస్వాదించవచ్చు.

అరకు లోయలో ఉన్న అందాల జలపాతం కటికి జలపాతంగా పర్యాటకులు భావిస్తారు. అలాగే కటికి జలపాతాలకు పౌరాణిక వ్యక్తి కైటికి పేరు పెట్టబడింది అని కూడా భావిస్తారు. జలపాతం దిగువన ఉన్న చెరువు స్నానం చేయడానికి అనువుగా ఉంటుంది. కఠినమైన ట్రెక్కింగ్ తర్వాత కనబడే అద్భుత ప్రదేశం కటిక జలపాతం. కటిక జలపాతానికి వెళ్ళడానికి కటికి ఊరిలో నుండి ఇంకా అనంతగిరి వైపు నుండి కూడా వెళ్ళవచ్చు. ఎంతో ఎత్తు నుండి దూకుతున్న ఈ కటిక జలపాతం దూరం నుండి చూస్తుంటే కిందనున్న లోయలో వృక్షాల మధ్య అదృశ్యమైనట్లు కనిపించినా దగ్గరకు వెళ్ళేటప్పటికీ బండరాళ్ల మీద చిందులు వేస్తూ సందర్శకులను హర్షాతిరేకంతో తడిపేస్తోంది. పచ్చని కొండల మధ్య నుంచి కిందకు దూకే జలపాతాల అందం చూసేందుకు రెండు కళ్ళు చాలవు. మన్యంలో కొండల మధ్య ప్రకృతి ప్రియులు ఈ జలహారాలను చూసేందుకు తరలిరావడం ఓ విశేషం. చుట్టూ ఎప్పుడూ చూడని ప్రకృతి అందాలు, లోయలో జలపాతం, పైనుండి పడుతున్న నీటి తుంపరలు, ఇవన్నీ చూస్తే అలసటంతా మటుమాయం. కేరింతలతో పైనుండి పడుతున్న నీటి శబ్దంతో కటిక జలపాతం సందడి సందడిగా ప్రత్యేక అనుభూతిని కలిగిస్తూ ఆహ్లాదాన్ని పంచుతూ ఉంటోంది.

ఏడాదిలో కనీసం ఒక్కసారైనా జలపాతాల దగ్గరకు వెళ్ళి నీళ్లు చేసే అద్భుతాలను చూస్తే అదో తెలియని వింతానుభూతి కదా. జలపాతాలన్నీ ప్రకృతి సిద్ధమైనవే, కాకపోతే ఒక్కో జలపాతానికి ఒక్కో ప్రత్యేకత, ఒక్కో జలపాతానికి ఒక్కో అందం. వాటిని చూసి ఆనందించాలే కానీ మాటలతో వర్ణించడం కష్టం.

ఆ జలపాతాలు చేసే సవ్వడి మదిమదిని పరవశింపచేస్తుంది. శరీరమంతా మధురానుభూతులతో గిలిగింతలు పెడుతుంది. కళ్లలోనే విద్యుత్ దీపాలు మెరిసిపోతాయి. అలా ప్రకృతి మనకందించిన అరుదైన జలపాతమే కొత్తపల్లి జలపాతం. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం జి మాడుగుల మండలంలోని ప్రకృతి అందం కొత్తపల్లి జలపాతం. జి మాడుగులకు 6 కిలోమీటర్ల దూరంలో, చింతపల్లికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కొత్తపల్లి జలపాతం. కనుచూపు మేరంతా పచ్చదనం, మధ్యలో తెల్లని జలతారు చీరని జారవేసినట్లు అద్భుత సౌందర్యం కొత్తపల్లి జలపాతం సొంతం. కొండలలో నుండి సన్నగా మొదలై తన వేగాన్ని పెంచుకుంటూ విస్తరించిన దృశ్యం, హొయలుపోతున్న ఈ ప్రకృతి అందాన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి సందడి చేస్తున్నారు. సుమారు 200 నుండి 300 అడుగుల లోతున ఉన్న కొత్తపల్లి జలపాతం పర్యాటక ప్రియులను అలరిస్తోంది. కొత్తపల్లి జలపాతాన్ని విహార కేంద్రంగా తీర్చిదిద్దారు. చూసేవారికి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించే ఈ జలపాతం చిన్నదిగా కనిపించినా అంచనాలకి మించిన అందాన్ని అందిస్తూ ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇక్కడ ఈ కొత్తపల్లి జలపాతంలో ఆ జలధారలు, జలపాతాల అందాలు, చుట్టూ పచ్చని ప్రకృతి, తివాచీపరుచుకున్నట్లుగా ఉన్న కొండల్ని చూసి ఉబ్బి తబ్బిబ్బవ్వాల్సిందే. ఈ అందమైన కొండల్లోంచి పుట్టిన కొత్తపల్లి జలపాతం కొండల నుంచి, వాగుల నుంచి, ఊట గడ్డల నుంచి ప్రవహించే నీరు జలపాతంగా మారి కనువిందు చేస్తోంది. మూడంచెలుగా ప్రవహిస్తూ పర్యాటక ప్రియులను ఆకట్టుకుంటోంది.

0: మనం ట్రైబల్ మ్యూజియంలో వీక్షించవచ్చు.
1: విశాఖపట్నం నుంచి 110 కిలోమీటర్ల దూరంలో కొండలు ఇంకా అనేక జలపాతాలతో ఉన్న లోయలోని ఒక చిన్న పట్టణం అరకులో ఉంది ఈ ట్రైబల్ మ్యూజియం. పద్మాపురం బొటానికల్ గార్డెన్స్కి సమీపంలో ఉన్న ఈ ట్రైబల్ మ్యూజియం గిరిజన తెగల యొక్క జీవన శైలికి అలాగే సంస్కృతి సంప్రదాయాలకి అద్దం పడుతుంది. మట్టి మరియు క్లేతో ఈ ట్రైబల్ మ్యూజియంను నిర్మించారు. గిరిజనుల కళలను ప్రోత్సహించేందుకు ఈ మ్యూజియంలో ట్రైబల్ అండ్ క్రాఫ్ట్ సెంటర్ ఉంది. ఇక్కడ వర్క్షాపులు ఇంకా ఎగ్జిబిషన్లు జరుగుతుంటాయి. ఇంకా గిరిజనుల దైనందిక జీవిత కార్యకలాపాల కళాకృతులను వీక్షించవచ్చు. ఈ ఆకృతుల ద్వారా గిరిజన ప్రజల జీవన అలవాట్లు, వారు ఉపయోగించిన పనిముట్లు, పాత్రలు, వంట సామాగ్రి ఇలా అనేకం మనం వీక్షించవచ్చు. విశాఖలోని తూర్పు కనుమలలోని గిరిజనుల జీవనశైలి సంస్కృతులను ఈ గిరిజన మ్యూజియంలో సందర్శకులు చూడవచ్చు.

నాగరికపు గాలిసోకని అడవి తల్లి ముద్దుబిడ్డలు గిరిపుత్రులు. వారి జీవన విధానాన్ని, అందుకు ఉపకరించే సామాగ్రి, వారు పండించే పంటలు వారి కళాభివ్యక్తికి ప్రతీకలని

0: నెమలికి నేర్పిన నడకలివే కాదు, నెమలి నేర్పిన నడకలు. ఇవి మనిషి పుట్టినప్పటి నుంచే అనుకరణతోనే ముందుకు వెళుతూ ఉంటాడు. అలా పెరిగి పెద్దవుతూ ప్రకృతి ప్రేమికుడిగా మారుతాడు. నెమలిలా నృత్యం చేయాలనుకున్నారు, నృత్యం నేర్చుకున్నారు. అలా చేసే గిరిజన జానపద నృత్యం ధింసా నృత్యం. పాటకి సంగీతానికి తగినట్లుగా వాయిద్యాలను మోగిస్తూ సామూహికంగా ఒక చోట చేరి అడుగులను ముందుకి వెనక్కి వేస్తూ అలా చేసే నృత్యం ధింసా. చూసేవారి మనసులకు రాగరంజితకం అవ్వక మానదు, వారితో పాటు కలిసి స్టెప్పు వేయక మానదు.
1: ఉత్తరాంధ్ర ఆదివాసీలు అనగానే ఎవరికైనా గుర్తొచ్చేసే నృత్యం ధింసా నృత్యం. ఇక్కడ ప్రజల జీవితాల్లో హృదయస్పందనగా పెనవేసుకుపోయిన నృత్యం ధింసా. విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజనులు సామూహికంగా నర్తించే ధింసా నృత్యం విశేష ఆదరణ పొందింది. సుమారు 18 తెగలకు చెందిన గిరిజనులు ఈ సాంప్రదాయ నృత్యంలో పాల్గొంటారు. పండుగలు, జాతర్లు, పెళ్లిళ్ళు వంటి వేడుకల్లో గిరిజనులందరూ సామూహికంగా చేసే ధింసా నృత్యం ఎంతో ప్రత్యేకమైంది. ఇక్కడ పండుగ అంటే నృత్యాలే, నృత్యం అంటే ధింసానే. ధింసా నృత్యమే వారికి ఒక ఆట, జీవన లాలస. ఇలాగే నర్తించాలనే నియమం ఉండదు. 15 నుంచి 20 గిరిజన స్త్రీలు వలయాకారంగా తిరుగుతూ చేతులు పాదాలు లయబద్ధంగా కదుపుతూ ధింసా నృత్యం చేస్తారు. సుమారు 10 నిమిషాల పాటు ఈ నృత్యం కొనసాగుతుంది. ఎంతో శోభాయమానంగా లయబద్ధంగా సాగే ధింసా నృత్యాన్ని తిలకిస్తున్నవారు ఎవరైనా సరే ఆ నర్తించే జట్టుతో కలిసి అడుగు వేయాలని ఉబలాట పడుతుంటారు.

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయ గిరిజన సంస్కృతికి ధింసా నృత్యం ఒక పర్యాయ పదంగా మారిపోయింది. అరకు అంటే సహజ సిద్ధ అందాలు, ప్రకృతి ప్రేమికులకు ఓ అందాల హరివిల్లు.

ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయ రెండవ భాగం విన్నారు. రచనా నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి, కార్యక్రమ నిర్వహణ అధికారి దూరదర్శన్ కేంద్రం విజయవాడ, వ్యాఖ్యానం శ్రీమతి ఉదయలక్ష్మి

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
0: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

0: to Justice, Care and Human Dignity by Dr. Rachna Bhargava, Professor Clinical Psychology, AIIMS Delhi. This talk was part of a webinar organized by the Department of Justice.
1: శ్రోతలింతవరకు న్యాయశాఖ విభాగం ప్రాయోజిత కార్యక్రమం 7వ భాగం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. మరి ఈరోజు శ్రావణమాసం, తొలి శుక్రవారం. ప్రతిరోజు ఉండే దైనందిన కార్యక్రమాలతో పాటు మా మహిళలందరూ హడావిడి పడిపోతూ ఉంటారు. పూజలు, వ్రతాలు, నోములు, వాయనాలు అంటూ గుడి ఇలా హైరాణ పడిపోతూ ఉంటారు కదా. మరి శ్రావణ మాసం అంటే ఏంటి? పంచాంగం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు. ఇదే మాసంతో వర్ష ఋతువు కూడా ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణువుని ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం అని చెప్తూ ఉంటారు. రకరకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా శ్రావణ మాసమని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఓ కోవెలగా పూజలు, పునస్కారాలతో విలసిల్లుతూ ఉంటుంది కాదంటారా? ఈ పాట విందామా? లక్ష్మీ నివాసం చిత్రం కోసం ఎస్ జానకమ్మ పాడిన పాట. ఆత్రేయ సాహిత్యానికి సంగీతం కెవి మహాదేవన్.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. పాలకడలిలో శేషతల్పం పైన పవళించి ఉండే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం. అటువంటి పేరుతో కూడిన శ్రావణమాసం మహావిష్ణు పూజకు ఎంతో అనుకూలమైనది అంటారు. మరి ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. మరిప్పుడు ఈ పాట విందామా?

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడువులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
5: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
4: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
5: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
4: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
6: శ్రోతలందరికీ మరొకసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటోంది మీ అనంతపురం ఆకాశవాణి.

దైవభక్తే కాదండి, దైవభక్తితో పాటు దేశభక్తి కూడా కలిగి ఉండటం ప్రతి భారతీయ పౌరుడికి ఉండవలసిన కనీస బాధ్యత. రేపు 15 ఆగస్టు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. ఎందరో మహనీయుల త్యాగఫలం మన దేశ స్వాతంత్రం. వారందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ శ్రోతలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా ఈ పాట విందామా? జై చిత్రం కోసం వందే మాతరం శ్రీనివాస్ బేబీ ప్రీతి పాడిన పాట, కులశేఖర్ సాహిత్యానికి సంగీతం అను ప్రూబెన్స్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం అమరావతి చిత్రకళ

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం నిర్వహించిన అమరావతి చిత్రకళా వీధి తెలుగు మహోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రజలకు చేరువ చేయడంతో పాటు భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో అమరావతి చిత్ర కళా వీధి తెలుగు మహోత్సవం కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రెండు కార్యక్రమాలు తెలుగు భాషాభిమానులను, కళా ప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి ఈనాటి ఈ ప్రత్యేక కార్యక్రమంలో అమరావతి చిత్రకళా వీధి తెలుగు మహోత్సవం కార్యక్రమాల విశేషాల గురించి తెలుసుకుందాం. అందులో ముందుగా అమరావతి చిత్రకళా వీధి గురించి మాట్లాడుకున్నట్లయితే, తెలుగు నేలపై దామెర్ల రామారావు, బాపు, వడ్డాది పాపయ్య వంటి ఎందరో గొప్ప చిత్ర కళాకారులు జన్మించి కళారంగానికే వన్నె తెచ్చారు. నేటితరం కళాకారులలో కూడా అపారమైన సృజనాత్మకత ఉంది, కానీ వారి ప్రతిభను ప్రదర్శించడానికి సరైన వేదికలు లేవన్న విషయాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కళారూపాలను కేవలం నాలుగు గోడల మధ్యే కాకుండా సామాన్య ప్రజల వద్దకు వాటిని తీసుకురావాలనే ఉద్దేశంతోనే అమరావతి చిత్ర కళా వీధి కార్యక్రమానికి రూపకల్పన చేసింది. వీధులనే పెద్ద క్యాన్వాసులుగా మార్చి మన సంస్కృతిని భావితరాలకు అందించడం ద్వారా స్థానిక కళాకారులకు ఉపాధి గుర్తింపు కల్పించాలనే ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కళలు ఒక సమాజపు సంస్కృతికి ప్రతిబింబాలని, ఒక ప్రాంతపు చరిత్రకు సాక్ష్యాలని, ఒక తరం సృజనాత్మకతకు గుర్తులని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అటువంటి కళారూపాలను గ్యాలరీలు, గోడలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల మధ్యకు తీసుకురావాలని సంకల్పించింది. అందులో భాగంగానే గుంటూరు నగరంలోని కొరటిపాడు విద్యానగర్ రింగ్ రోడ్ వెంబడి సుమారు 1.7 కిలోమీటర్ల మేర ఈ కళా నగరిని 8-9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక కమిషన్ శాఖ ఏర్పాటు చేసింది. చిత్రపటాలు, హస్తకళలు, శిల్పాలను ప్రదర్శించడానికి, విక్రయించడానికి 800కు పైగా స్టాల్స్ ను ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాలతో పాటు దాదాపు 10 రాష్ట్రాల నుండి 800 మందికి పైగా ప్రముఖ వర్ధమాన చిత్రకారులు కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ కళా మహోత్సవంలో సాంప్రదాయ పెయింటింగ్స్ అయినటువంటి నిర్మల్ పెయింటింగ్స్, కాంచీపురం వాటర్ కలర్ చిత్రాలు, రావి ఆకులపై గీసిన చరిత్రకారుల చిత్రాలు ఆకట్టుకున్నాయి. అలాగే చర్మపు బొమ్మలు, మట్టి, ఫైబర్, కాగితం, చెక్కతో చేసిన అందమైన గృహోపకరణాలు, ఇసుక, చిరుధాన్యాలతో చేసిన అద్భుతమైన ఆకృతులు, వేస్ట్ బట్టల నుంచి సృష్టించిన గృహ అలంకరణ వస్తువులు ఈ స్టాల్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటితో పాటు లైవ్ పెయింటింగ్, వీధిలోనే కళాకారులు ప్రత్యక్షంగా చిత్రాలు గీయడం, 3D ఆర్ట్ వర్క్స్ సందర్శకులను కట్టిపడేశాయి. ఇలా మొత్తం సాంప్రదాయ పెయింటింగ్స్, వినూత్న ఆకృతులతో అమరావతి చిత్రకళా వేదిక ప్రాంగణంలో రంగుల లోకం ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కళల ప్రాచీనతను, సమాజంలో వాటి ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. మనిషి మాట్లాడటం నేర్చుకోకముందే చిత్రాల ద్వారా తన ఆలోచనలను వ్యక్తం చేశాడని, అక్షరాలు పుట్టకముందే రాతిపై తన భావాలను చెక్కాడని మంత్రి గుర్తు చేశారు. వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలకు ఆనాటి చిత్రాలు, శిల్పాలు, కళారూపాలు ఎలా సాక్ష్యాలుగా నిలిచాయో, ప్రస్తుతం మనం సృష్టిస్తున్న కళ కూడా భవిష్యత్ తరాలకు చరిత్రగా మిగులుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన ఇటువంటి కళారూపాలను ప్రజలందరూ ఆస్వాదించి వారి మనసుకు తాకినట్లయితే తద్వారా మరింత మంది కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.
2: కళాకారుడు అంటే ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబం, ఒక సమాజ చరిత్రకు సాక్ష్యం, ఒక తరానికి వారసత్వం, అదే విధంగా ఒక ప్రాంత సృజనాత్మకతకు ప్రతీక. అలాంటి కళ ఇందాక వీరందరూ చెప్పినట్టుగా కేవలం గోడల మధ్య మాత్రమే ఉండకూడదని చెప్పి ఈ రోజున వీధినే ఒక విశాలమైన ప్రదేశంగా మార్చి ఇంతమందిని ఒక చోటకి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేస్తున్నటువంటి ఈ సాంస్కృతిక శాఖామాత్యులు కందుల దుర్గేష్ గారికి స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
1: యువతలోని సృజనాత్మకతను వెలికి తీయాల్సిన అవసరాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందరూ డాక్టర్ గానో, ఇంజనీర్ గానో మారాల్సిన అవసరం లేదని, ప్రతి వ్యక్తిలోనూ ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభకు సరైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చిత్ర కళా వీధిని సందర్శించి కళాకారులతో మమేకం కావాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమం ప్రారంభ ఉపన్యాసంలో రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి చైర్మన్ పొడపాటి తేజస్విని మాట్లాడుతూ కళాకారుల ప్రతిభను గుర్తించడం, వారికి సరైన

0: వేదికలు కల్పించడం, యువతను కళల వైపు ఆకర్షించడం, జానపద సాంప్రదాయ కళలను పరిరక్షించడం వంటి అంశాలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.
1: ప్రతిభ ఉంది కానీ వేదిక లేదు, కళ ఉంది కానీ దాన్ని చూసే ప్రేక్షకులు లేరు, కళ ఉంది కానీ దానికి సరైన మార్కెట్ లేదు. ఇలాంటి పరిస్థితిని మార్చడానికే మీ ముందుకి చిత్రకళా వీధిని తీసుకొచ్చాం. ఈ రోజు టెక్నాలజీ మారుతుంది, ట్రెండ్స్ మారుతున్నాయి, ఫోన్లు వచ్చినాయి, జీవన శైలి మారుతుంది, కానీ మన సంస్కృతి పోతే తిరిగి కొనలేం. మన కళలు పోతే భావితరాలకు కళల విలువను తెలియదు.

0: టెక్నాలజీ మారుతుంది, ట్రెండ్స్ మారుతున్నాయి, ఫోన్లు వచ్చినాయి, జీవన శైలి మారుతుంది, కానీ మన సంస్కృతి పోతే తిరిగి కొనలేం. మన కళలు పోతే భావి తరాలకు కళల విలువను తెలియజెప్పలేం. మన సంప్రదాయం పోతే తిరిగి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోలేమన్న విషయం గురించే కూటమి ప్రభుత్వం ఈ రోజు ఇలాంటి వేదికలు తిరిగి తీసుకొచ్చిందని తెలియజేస్తూ.
1: అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, ఈ అమరావతి చిత్రకళా వేదికకు వచ్చిన వారి నుండే భవిష్యత్తులో గొప్ప గొప్ప కళాకారులు పుట్టుకు వస్తారని చెప్పారు.
2: ఇక్కడికి వచ్చిన కళాకారుల్లో అడవి బాపిరాజులు ఉండొచ్చు, బాపు గారులు, తోట వైకుంఠం గారు, ఏలే లక్ష్మణ్ గారు, ఇలా ఎంతో గొప్ప గొప్ప కళాకారులు భవిష్యత్తులో రావచ్చు. అటువంటి ఉజ్వల భవిష్యత్తున్న కళాకారులందరికీ ఈ చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక శాఖకి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి ప్రభుత్వ తోడ్పాటు ఉంటే కళాకారులు చాలా అద్భుతంగా రాణించే అవకాశం మరింత పెరుగుతుంది.
1: ప్రతిభావంతులైన కళాకారుల కళారూపాలు ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజాదరణ పొందుతాయని తాము విశ్వసిస్తున్నామని, అందుకే ప్రభుత్వం గత ఏడాది నుండి ఇటువంటి కార్యక్రమాలను చేపడుతోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గత ఏడాది రాజమహేంద్రవరంలోని జైల్ రోడ్లో జరిగిన అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం మొదటి అడుగుతోనే యావత్ కళా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇలా అమరావతి చిత్రకళా వేదిక ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ లా మాత్రమే కాకుండా కళకు జీవం పోసే ఒక మహావేదికగా నిలిచింది. మన వారసత్వానికి, సృజనాత్మకతకు ఒక సజీవ ప్రతీకగా నిలుస్తూ సమాజానికి కళల పట్ల ఉన్న ఆసక్తిని పెంచుతున్న ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహించడం అభినందనీయమని సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది మొదటి ప్రయత్నంతో కళా ప్రపంచాన్ని ఆకర్షించిన అమరావతి చిత్ర కళా వీధి 800 మంది కళాకారులతో ఈ ఏడాది తన వైభవాన్ని మరింత చాటుకుంది. ఈ రెట్టింపు ఉత్సాహంతోనే వచ్చే ఏడాది కూడా అమరావతి చిత్ర కళా వీధి సీజన్3 మరింత ఘనంగా నిర్వహిస్తామని, ఆ కార్యక్రమంలో ప్రత్యేక వర్క్షాప్లు నిర్వహించి దేశ ప్రఖ్యాత కళాకారుల చేత మెలకువలు నేర్పించే ప్రత్యేక వెసులుబాటును కల్పిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. కళాకారుల ప్రతిభకు సరికొత్త రెక్కలు తొడిగేందుకు ఉద్దేశించిన ఈ కళా ఉత్సవం 9 అట్టహాసంగా ముగిసింది. ఇక మరోవైపు జూలై 25-26 ఉండవల్లి గుహల ప్రాంగణంలో నిర్వహించిన తెలుగు మహోత్సవం ప్రకృతి, చరిత్ర, సాహిత్యం, సంగీతం, జానపద కళల అద్భుత సమ్మేళనంగా నిలిచింది. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన ఈ ఉండవల్లి గుహలు తెలుగు పద్యానికి, పాటకు, కవిత్వానికి, కళలకు వేదికగా మారడంతో ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక వాతావరణం ఈ సందర్భంగా ఆవిష్కృతమైంది. ఎందుకంటే తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదు, తరతరాలుగా మన జీవన విధానాన్ని, మన సంస్కృతిని, మన చరిత్రను, మన భావోద్వేగాలను తనలో నిక్షిప్తం చేసుకున్న గొప్ప వారసత్వం. తల్లి పలికే తొలి పలుకులోనూ, కవి కలంలో జాలువారే పద్యంలోనూ, గాయకుడి గలంలో వినిపించే పాటలోనూ, జానపద కళాకారుడి ప్రదర్శనలోనూ తెలుగు తనదైన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటుంది. మరి ఇటువంటి గొప్ప భాషను కలిగిన తెలుగు సంస్కృతిని ప్రజల మధ్యకు తీసుకురావడంతో పాటు కళాకారులకు వేదిక కల్పించడం యువతను మన మూలాలతో అనుసంధించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి ఈ తెలుగు మహోత్సవాన్ని నిర్వహించి అనేక మంది తెలుగు భాషాభిమానుల్ని, కళాకారుల్ని ఒకచోటకు చేర్చింది. ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా డిఎస్పీ కేజీబీ సరిత, తెలుగు సాహిత్య సంస్కృతి అకాడమీ చైర్మన్ ఎండి విల్సన్లు ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని తెలుగు మహోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు భాషకున్న ప్రాచీనతను, శతాబ్దాలుగా కొనసాగుతున్న సాహిత్య సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనే సందేశాన్ని వక్తలు తెలియజేశారు. మారుతున్న కాలంలో యువతలో మాతృభాషపై అభిమానం, ఆసక్తి పెంపొందించాల్సిన అవసరం ఉందని ప్రముఖులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఉండవల్లి గుహలను వేదికగా చేసుకుని తెలుగు మహోత్సవాన్ని నిర్వహించడం ద్వారా చరిత్రను కాపాడుకుంటూనే ఆధునిక తరానికి తెలుగు భాష సంపదను పరిచయం చేసే గొప్ప ప్రయత్నం ఈ వేదికపై ఆవిష్కృతమైంది. తెలుగు సాహిత్య వైభవాన్ని ఆవిష్కరించడంలో భాగంగా నిర్వహించిన ఆమె పాట అక్షర భాట కార్యక్రమం మహిళా రచయితుల సాహిత్య ప్రయాణాన్ని పరిచయం చేసింది. భవానీదేవి, మందలపు హైమావతి, తేళ్ల అరుణ, వసుధారాణి, సుశీలమ్మ, సింహాద్రి జ్యోతిర్మయ్య వంటి పలువురు రచయితలు పాల్గొన్న ఈ చర్చా వేదికలో మొల్ల నుంచి వోల్గా వరకు వివిధ కాలాల్లో మహిళా రచయితలు తెలుగు సాహిత్యంపై వేసిన ముద్రను వారు విశ్లేషించారు. స్త్రీ జీవిత అనుభవాలు, సామాజిక పరిస్థితులు, మహిళల పాత్ర, సమాజంలో మార్పు కోసం సాహిత్యం పోషించిన పాత్ర వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అలాగే చెట్టు నీడన చిరుగాలి పేరుతో నిర్వహించిన కవిత్వ గాన కార్యక్రమం

0: తెలుగు కవిత్వానికి కొత్త ఉత్సాహాన్ని అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు తమ రచనలను వినిపించారు. భాషా ప్రాశస్త్యం నుంచి సామాజిక సమస్యల వరకు, మానవ సంబంధాల నుంచి సమాజంలో వస్తున్న మార్పుల వరకు అనేక అంశాలను కవిత్వం ద్వారా ఆవిష్కరించారు. కవితా పఠనంతో పాటు గానరూపంలోనూ సాగిన ఈ కార్యక్రమం సాహిత్యాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. పిల్లల్ని కూడా తెలుగు భాష, కథలు, సాహిత్యంతో అనుసంధానం చేసేలా నిర్వహించిన అమ్మమ్మ కథలు కార్యక్రమం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకాశవాణి విశ్రాంత సంచాలకురాలు మొంజలూరి కృష్ణకుమారి పంచతంత్ర నీతి కథలను ఆసక్తికరంగా చెప్పడంతో పాటు చిన్నారులతోనే కథలు చెప్పించారు. దీంతో పిల్లల్లో ఊహాశక్తి, సృజనాత్మకత, కథ చెప్పే నైపుణ్యాన్ని పెంపొందించే ప్రయత్నం జరిగింది. తరతరాలుగా పెద్దల నుంచి పిల్లలకు కథల రూపంలో అందించిన విలువలను ఆధునిక తరానికి కూడా అందించాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం గుర్తు చేసింది. తెలుగు జానపద కళల ప్రాధాన్యాన్ని చాటుతూ సుందరకాండం ఇతివృత్తంగా నిర్వహించిన తోలుబొమ్మలాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వెలుగులు, నీడలు, బొమ్మల కదలికలు, సంగీతం, సంభాషణల సమ్మేళనంగా సాగిన ఈ ప్రదర్శన తెలుగు జానపద కళా సంప్రదాయంలోని ప్రత్యేకతను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇక తెలుగు సినీ సంగీతానికి అంకితమైన తెలుగు స్వరాల సంగీత సంబరం కార్యక్రమం ప్రేక్షకులను మధుర గీతాలతో ఆకట్టుకుంది. పాతతరం పాటల నుంచి నేటి తరానికి చేరువైన సంగీతం వరకు వివిధ రకాల గేయాలను అక్కడ ప్రదర్శించారు. పాటల సాహిత్య విశ్లేషణ, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు, సామూహిక గానం వంటి అంశాలతో సాగిన ఈ కార్యక్రమం తెలుగు పాటకున్న ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పింది. ఇక ఈ తెలుగు మహోత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, మాతృభాషలోనే ప్రాథమిక విద్య అందినప్పుడు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచన దృక్పథం పెరుగుతుందని చెప్పారు. తెలుగు భాష, సంస్కృతి, వైభవాన్ని భావితరాలకు తెలిపేలా ఇకపై ప్రతి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహోత్సవం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. జానపద కళారూపాలు, నాటక రంగానికి తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అలాగే తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కిన నేపథ్యాన్ని కూడా మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
1: ప్రాచీన భాషగా తెలుగును గుర్తించాలనేటువంటి మాట వినబడినప్పుడు కేంద్ర ప్రభుత్వం మనల్ని అడిగిందట, మీరు ప్రాచీన భాషను చెప్పడానికి మీరు ఏదైనా డాక్యుమెంటేషన్ చూపించగలరా అంటే మనం సరైనటువంటి డాక్యుమెంటేషన్ ఇవ్వలేకపోయామని. ఇప్పుడు మనకి ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చింది, కానీ ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయంటే భాష పట్ల మనకి మమకారం ఉన్నప్పుడు. ఇవి మనం ప్రాచీన భాష అనేటువంటి మాట చెప్పడానికి కానీ దీని పరిణామ క్రమాన్ని తెలియజెప్పడానికి కానీ మనం కూడా ప్రత్యేకంగా దీని మీద ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
0: తెలుగు మహోత్సవం, అమరావతి చిత్ర కళా వీధి కార్యక్రమాలను కలిపి చూస్తే ఇవి కేవలం రెండు సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే కాదనే విషయం మనందరికీ స్పష్టమవుతోంది. ఒకటి భాష ద్వారా మన మూలాలను గుర్తు చేస్తే, మరొకటి కళ ద్వారా మన సృజనాత్మక వారసత్వాన్ని పరిచయం చేసింది. ఉండవల్లి గుహల్లో మారుమోగిన తెలుగు పాట, కౌల గలంలో వినిపించిన కవిత్వం, జానపద కళాకారుల తోలుబొమ్మలాట, చిన్నారులను అలరించిన అమ్మమ్మ కథలు, అక్కడి నుండి గుంటూరు వీధుల్లో కళాకారుల కుంచెలతో ఆవిష్కృతమైన చిత్రాలు, శిల్పకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న కళాకృతులు, యువతలో మెరిసిన సృజనాత్మకత, ఇవన్నీ కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చిత్రం కనిపిస్తుంది. తెలుగు భాషకు మళ్లీ పునర్వైభవాన్ని తీసుకురావాలంటే భాషను కేవలం పాఠ్యాంశంగా కాకుండా జీవన విధానంగా పరిచయం చేయాలి. మన సాహిత్యాన్ని కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా ప్రజల మధ్యకు తీసుకురావాలి. మన జానపద కళలకు ఆధునిక వేదికలు కల్పించాలి. కళాకారుల ప్రతిభను గుర్తించి వారికి గౌరవం, అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా భావితరాలకు మన భాష, కళలు, సంస్కృతి, చరిత్రతో అనుబంధాన్ని పెంచాలి. అదే లక్ష్యానికి తెలుగు మహోత్సవం ఒక భాషా, సాహిత్య, సాంస్కృతిక వేదికగా నిలిస్తే అమరావతి చిత్రకళా వీధి ఒక కళా సృజనాత్మక వేదికగా నిలిచింది. చరిత్రను పలకరించిన ఉండవల్లి గుహలు తెలుగు సాహిత్యాన్ని ఆలపించగా, కళాకారుల కుంచెలు అమరావతి నేలపై కొత్త రంగులను అద్దాయి. కవుల కలం, గాయకుల గలం, కళాకారుల సృజన, జానపద కళాకారుల సంప్రదాయం అన్నీ కలిసి ఒకే సందేశాన్ని వినిపించాయి. భాషను కాపాడటం అంటే ఒక సంస్కృతిని కాపాడటం, కళను ప్రోత్సహించడం అంటే ఒక తరం సృజనాత్మకతను కాపాడటం, చరిత్రను గుర్తించుకోవడం అంటే భవిష్యత్తుకు మార్గం చూపించడం. ఆంధ్రప్రదేశ్ కళా సాంస్కృతిక వైభవం ప్రపంచానికి పరిచయం చేస్తూ తెలుగు మహోత్సవం, అమరావతి చిత్ర కళా వీధి కార్యక్రమాలు అందించిన అసలైన సందేశం కూడా ఇదే.
2: ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అమరావతి చిత్ర కళా వీధి తెలుగు మహోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన, వ్యాఖ్యానం టివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఉఫ్, ఇది పదంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెలగా స్వచ్ఛంగా ఫ్రీజ్.
1: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ, నేను
1: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ హరివిల్లు ప్రోగ్రాంలో మనం అయితే ఉన్నాం అండ్ నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. సో అర్జున్ పంపించారు, ఓకే సూపర్. అండ్ అలాగే ఉషా గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే కానూరు నుంచి తాతారావు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబారం చెన్నై నుంచి రైట్ ఆన్సర్, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే యూసుఫ్ ముజఫర్ ఫ్రమ్ జగ్గైపేట దందే నగర్ నుంచి పంపించారు అనమాట, ఓకే రైట్ ఆన్సర్, అలాగే కొనకండ్ల రమణారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే ఓకే శిష్ల వేణుగోపాల దత్తా గారు చాలా చక్కగా మెసేజ్ పంపించారు ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ మురళి గారు హాయ్ అంటూ పంపించారు అనమాట. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: RBI అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ఎస్ మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే నేషనల్
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 10:30. ఇప్పుడు వినండి వాణిజ్య ప్రకటనలు.
2: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా

0: ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టి జ్యువెలర్స్.
1: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
0: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టి జ్యువెలర్స్.
1: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
0: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టి జ్యువెలర్స్.
3: ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వివిధ భారతి కార్యక్రమాలు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్, మన హరివిల్లు ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి క్వశ్చన్ అయితే అడిగాను కదా, ఎగిరే బలులను ఏమంటారు అని. అండ్ మరి చూసేద్దాం, మరి మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విజయవాడ నుంచి నందు. సో మొదటి శ్రావణ శుక్ర శుభాకాంక్షలు తెలియచేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే చెంచరావు గారు కొల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. పడన్న జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉషా గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి పంపించారు. ఓకే. అనంతపురం నుంచి అన్నత గారు కరెక్ట్ ఆన్సర్. రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపించారు, కానీ కాదండి. ఓకే. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్. కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమిలిపాడు నుంచి రైట్ ఆన్సర్. అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే జగ్గేపేట నుంచి షేక్ షెహనాజ్ నజీరా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కొనుకొండ్ల రమణారావు గారు కవిత జోష్ణవి బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం నుంచి రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి అడ్వాన్స్గా మీకు కూడా. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబారం చెన్నై నుంచి. నేహాన్ ఫ్రమ్ నూకాలంపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే శిష్ల వేణుగోపాల దత్త గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. ఎగిరే బల్లులను ఫ్లయింగ్ లిజర్డ్స్ లేదంటే డ్రాకో అని పిలుస్తారనమాట. సో ఇవి గాలిలో చెట్టు నుంచి చెట్టుకు అలా ఎగురుతూ అంటే గ్లైడ్ చేస్తూ ఉంటాయి. అయితే వీటికి కూడా పక్షుల్లాగా రెక్కలు ఆడించి గాల్లో ఎగరలేవు. కానీ ఒక చెట్టు పై నుంచి మరో చెట్టుపైకి తేలుతూ అంటే గ్లైడింగ్ చేస్తూ మాత్రం ఈజీగా ప్రయాణించగలవు అనమాట. అందుకే వీటిని ఫ్లయింగ్ డ్రాగన్స్ అని కూడా అంటారు. అండ్ వీటి పక్కటి ముటుకలు అనేవి కాస్త పొడవుగా సాగి ఉండి అలా సన్నటి చర్మం ఉంటుందన్నమాట. అది వీటికి ఒక పారాషూట్ లాగా లేదా రెక్కల్లాగా హెల్ప్ చేస్తూ వీటిని ఎగరడానికి సహాయపడతాయి. అండ్ మరి మన హరివిల్లులో లాస్ట్ క్వశ్చన్ ఏంటో కూడా చూసేద్దాం. సో మరి మనం చిన్నప్పటి నుంచి ఎన్నో చదువుతాం, ఎన్నో చూస్తుంటాం, ఎన్నో రాస్తుంటాం. అయితే చదివినది ఎక్కువ గుర్తుంటుందా లేకపోతే చూసినది ఎక్కువగా గుర్తుంటుందా? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. చదివినది ఎక్కువగా గుర్తుంటుందా లేకపోతే చూసినది ఎక్కువ గుర్తుంటుందా? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే, అండ్ మీరు కూడా చిన్నప్పటి నుంచే చదువుతూనే ఉంటారు కాబట్టి, సో మరి ఈ క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ మీరు గెస్ చేసి వాట్సాప్ చేయండి 0866244888 14 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ హలో గురు ప్రేమ కోసమే.

Red Bharti FM 101.3. మరి మన హరివిలలో లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, అండ్ దానికి చూసేద్దాం. ఆన్సర్స్ కనకారావు గారు పెట్ట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ అలాగే ఉషా గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అలాగే చెంచారావు గారు కొల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు కిషోర్ అండ్ రాఘవ. అలాగే వీరమ్మ గారు మాది ఓకే చడివినండి ఓకే మాదిపేట నుంచి పంపించారు ఓకే. అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి పంపించారు రైట్ ఆన్సర్. రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ ఓకే కరెక్ట్గా పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్, అండ్ కడప వినయ్ గారు ఓకే ఆన్సర్ పంపించారు. అలాగే నేహాన్ ఫ్రమ్ నూకాలంపాడు నుండి ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్గా పంపిస్తూ, అండ్ అలాగే రైట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే శిష్ల వేణుగోపాల దత్త గారు సూపర్ బాలే పంపించారు ఆన్సర్. అలాగే కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుండి పంపించారు ఓకే ఆన్సర్ అయితే పంపించారు, అలాగే అడ్వాన్స్డ్గా పంపించారు విషెస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే రంగాచార్యులు గారు హిందూపూర్ నుంచి పంపించారు ఓకే. అలాగే జగ్గేపేట నుంచి ఎస్కే హనీఫ్ యూసుఫ్ పంపించారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కొనకొండల రమణారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ అలాగే జయరామ్ గారు పాడిపుంట్ల నుండి పంపించారు ఓకే రైట్ ఆన్సర్. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సో మరి మనం ఏదైనా చదివినప్పుడు కొంతవరకు గుర్తుంటుంది, అదే మనం రాస్తే ఇంకాస్త గుర్తుంటుంది, అండ్ దాన్ని ప్రాక్టికల్గా చూస్తూ రాసామనుకోండి, అంటే ఏదైనా ఎక్స్పెరిమెంట్ లాగా అలాగా చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది అన్నమాట. సో ఆన్సర్ ఏంటి అంటే మీరు స్వయంగా నేర్చుకొని రాస్తే అది ఎక్కువ కాలం అయితే గుర్తుంటుంది, అంటే చూసిన దానికంటే కూడా ఐ మీన్ టు సే చదివిన దానికంటే కూడా చూసింది ఎక్కువగా గుర్తుంటుంది, అలాగే వింటూ రాస్తే ఇంకా ఎక్కువ గుర్తుంటుంది అన్నమాట. సో అది మరి సంగతి అండి, ఇది వాళ్ళ మన హరివిల్లు ప్రోగ్రామ్.

అండ్ ఇప్పుడైతే మీ అందరికోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది అండ్ అలాగే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్.

0: కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: വിവിധ ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్టపతి ప్రసంగం దేశవ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో ఈ సాయంత్రం 7 గంటలకు ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 9:30 ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసంగం తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. రాజధాని అమరావతిలోని శాసనసభ్యులు, మండలి సభ్యుల నివాస సముదాయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సందర్శించారు. మంత్రి నారాయణ, సీఆర్డీఏ ఉన్నతాధికారులు ఆయనకు పూర్తయిన పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా, ఉన్నత జీవన ప్రమాణాలకు ఒక బెంచ్ మార్క్గా నిర్మించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం గురించి ది న్యూయార్క్ టైమ్స్ పత్రికలో కథనం ప్రచురితమవ్వడంపై ఎక్స్ వేదికగా నిన్న ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ఆర్డీఎస్ ప్యాకేజ్ 1-2 పనులను 2018 నుంచి పెండింగ్లో ఉంచినందుకు కర్ణాటక అధికారులపై కేంద్ర జలసంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జీవోల ప్రకారం చేపట్టే ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు పెంపు పటిష్టం చేసే పనులను అడ్డుకున్నందుకు తప్పుబట్టింది. మార్కాపురంలో వెలుగొండ ప్రాజెక్టుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు నిన్న సమీక్ష నిర్వహిస్తూ వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఊబకాయం నియంత్రణకు జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో సీఐఐ ఆధ్వర్యంలో ఊబకాయంపై నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న మాట్లాడుతూ, మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, అనారోగ్యకర ఆహారం, చక్కెర పానీయాలు ఊబకాయానికి ప్రధాన కారణాలని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో 15 నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. విజయవాడ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 15 రేపు నిర్వహించనున్న వేడుకలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కోట మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయంలో ఈ తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. శ్రవణమాసం ప్రారంభమై మొదటి శుక్రవారం కావడంతో భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

హలో హాయ్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 11:43 అయితే అయిపోయింది అనమాట. మనం అయితే ఇంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా. సినిమా కబుర్లు ఒక్కటే కాదు, ఇంకా మీతో బోలెడన్ని మాటలు అయితే మాట్లాడటానికి రెడీ అయిపోయాను అనమాట. మరి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాను కాబట్టి చాలా మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను శ్రావణ మాసం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ తర్వాత సినిమా కబుర్లు అయితే చెప్పేస్తాను అనమాట. మరి ఇప్పుడైతే నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విబిత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి నెక్స్ట్ అసలు అప్డేట్ ఏంటి అంటే కనుక నెక్స్ట్ డేట్ అప్డేట్ చెప్పాలి అంటే ముందు అసలు ఫస్ట్ అప్డేట్ చెప్పాలి కదా. సో ఇంతకీ ఏంటి అంటే కనుక ఆగస్ట్ 14 అనమాట, అంటే ఈరోజే. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఈరోజే 7 కొత్త సినిమాలు అయితే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి అనమాట. అసలు ఆ మూవీస్ ఏంటి, మరి ఒక్కరోజులోనే 7 మూవీలు అంటే తెలుగులోనే రాబోతున్నాయా, అసలు ఏంటి ఆ విశేషాలన్నీ కూడా ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్లో ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తానమాట. మరి అవన్నీ మీకు తెలియాలి అంటే ఈరోజు సినిమా కబుర్లు ప్రోగ్రామ్స్ అయితే వినాల్సిందే. మరి విశ్వనాథ్ అండ్ సన్స్ అనమాట, ఈ మూవీ గురించి చాలా అప్డేట్స్ అయితే చెప్తూ వచ్చాను కదా. సో స్టార్టింగ్ వాళ్ళ టీజర్ దగ్గర నుంచి బోల్డ్ అన్ని అప్డేట్స్ నాకు ఇస్తూ ఉంటారు, నేను మీకు చెప్తూ ఉంటాను. మరి సూర్య కథానాయకుడిగా అలాగే మమితా బైజు హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఆగస్ట్ 14 ఇవాళే మరి రాబోతుందనమాట. సో ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది, మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం మీకే తెలియాలి. వెంకీ అట్లూరి అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారనమాట. ఒకవేళ 7 మూవీస్ మనకి ఇవాళే చూడటం కుదరదు కాబట్టి, సో ఈ రోజైతే 7 మూవీస్ రిలీజ్ అవుతున్నాయని చెప్పాను కాబట్టి, సో మీకు ఎప్పుడు వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు, ఎలాగో సాటర్డే సండే వచ్చేస్తుంది కాబట్టి ఈ 7 మూవీస్లో ఏ మూవీకి మీరు వెళ్ళాలి అని చెప్పి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయిపోయేలోపు ఆలోచించుకుంటూ ఉండండి. సో అదన్నమాట సంగతి. ఇంకా ఉన్నాయి నేను చెప్పాల్సిన మూవీస్ డీటెయిల్స్ అయితే, అవన్నీ ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను.

అయితే మీ అందరి కోసం మరి సూర్య యాక్ట్ చేసిన ఫిలిం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను అనమాట. అదేంటి అంటే గనక సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఈ మూవీ నుంచి, దాని తర్వాత గజనీ మూవీ నుంచి, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటర్ స్టేట్ ఇంటూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, అసలు మనం ఈ రోజు మాట్లాడుకుంటుంది ఏంటి అంటే కనుక, ఆగస్ట్ 14 అంటే ఈ రోజే 7 సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి థియేటర్స్ లో అని చెప్పాను కదా. మరి ఇందాకే మనం మాట్లాడుకున్నాం, అలాగే సాంగ్స్ కూడా వినేసాం. సూర్య నటించిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నాం, ఎందుకంటే విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి. అలాగే నెక్స్ట్ అగధ అనమాట, సీనియర్ దర్శకుడు ఇంకా నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపుదిద్దుతున్న లేటెస్ట్ మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ అగధ మూవీ అనమాట. మరి అగధ మూవీ ఎలా ఉండబోతోంది తెలియాలి అంటే ఈ రోజే అది కూడా రిలీజ్ అవ్వబోతోంది కాబట్టి. సో ఇవాళ కుదరకపోతే హ్యాపీగా వీకెండ్లో ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే మకుటం అనమాట, యాక్షన్ హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన చిత్రమే మకుటం అనమాట. మరి ఇది ఎలా ఉండబోతోంది ఏంటి అంటే తెలియాలి అంటే అది కూడా ఈరోజే రిలీజ్ అవ్వబోతోంది కాబట్టి, తెలుగులో కూడా అనమాట. సో తమిళంలోనూ అలాగే తెలుగులో కూడా ఆగస్ట్ 14 ఈ మూవీ రిలీజ్ అవ్వబోతోంది. సో తుషార విజయన్ ఇంకా అంజలి ఈ మూవీలో అయితే హీరోయిన్స్గా యాక్ట్ చేశారనమాట. సో ఇంకా మాట్లాడుకుందాం వీటితో పాటు ఆగస్ట్ 14 రాబోతున్న మూవీస్ ఏంటి అనే దాని గురించి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం పందెం కోడి మూవీ నుంచి, మరి విశాల్ హీరోగా నటించిన మూవీ అనమాట, ఈ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేజ్ ఇన్ 201.3 విత్ భారతీయ ఫ్యామిలీ.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఆగస్టు 14 రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఇంకా ఎలాంటి మూవీస్ మీ అందరినీ అలరించబోతున్నాయి అంటే గనక ఇందాక చెప్పిన వాటితో పాటు పల్లాపురుసు అనే మూవీ, అలాగే హుషార్ పిట్టలు అనే మూవీ, దాంతోపాటు ఆవారాపన్ 2, ఇంకా బాట్వారా 1947 చిత్రాలు కూడా అదే రోజు థియేటర్లో అయితే విడుదలవబోతున్నాయి అనమాట, అంటే ఈ రోజే అనమాట. సో ఇలా ఓవరాల్గా మొత్తంగా 7 చిత్రాలు ఒకే రోజు మరి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ ఉన్నాయని చెప్పి అయితే అర్థమవుతుంది కదా. మరి వీటిల్లో ఏ మూవీ అనేది హిట్ అవుతుందో తెలియాలి అంటే ముందు మీరు ఆ మూవీస్ అన్ని ఎప్పుడు చూడాలి అని చెప్పి ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో అది మరి ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీ అందరి కోసం నారి నారి నడుమ మురారి మూవీ నుంచి, దాని తర్వాత విష్ణు విన్యాసం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు. 2 లవ్లీ సాంగ్స్ యాక్చువల్లీ, 2 మూవీస్ నుంచి కాబట్టి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు. సో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 11:45. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: FM 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2,

0: నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: nonsense.
1: Hey! Get that done here!

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. దేశ విభజన సమయంలో జరిగిన విషాద సంఘటనలు, ప్రజలు ఎదుర్కొన్న బాధలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది ఆగస్టు 14వ తేదీని విభజన విషాద స్మృతి దినంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్
1: వేదిక సంబోధిత సమారోహ స్థల్ పర్ భారతీయ వాయుసేనా కి 2 MiG-17 హెలికాప్టర్ పుష్ప వర్షా కరేంగే. सरकार ने दिल्ली राष्ट्रीय राजधानी क्षेत्र से प्रधानमंत्री विश्वकर्मा योजना के 100 लाभार्थियों को लाल किले में स्वतंत्रता दिवस समारोह के लिए विशेष मेहमान

సమయంలో టీవీ కూడా మొబైల్లో వచ్చేస్తే ఇంకా హ్యాపీ అనుకునే వాళ్ళందరి కోసం ఈ తరహా మొబైల్స్ తీసుకొచ్చేందుకు రెండు ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి అన్నమాట. D2M ఫీచర్ ఫోన్లు లాంచ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించడం కూడా జరిగింది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025 ఒక ఈవెంట్ లో ఈ విషయాన్ని మనందరికీ కూడా అఫీషియల్ గా తెలియజేశారనమాట. అసలు ఇంకా మాట్లాడుకుందాం, మరి అసలు ఈ D2M టెక్నాలజీ ఏంటి, అది ఎప్పుడు రాబోతోంది, ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలేంటి, మరి వైఫై లేకుండా మొబైల్ డేటాతో అసలే పని లేకుండా మరి ఫోన్లోనే టీవీ చూసే అంటే చూడటం అనేది కూడా బాగుంది ఆ కాన్సెప్ట్, మరి ఇంకా మాట్లాడుకుందాం ఈ D2M టెక్నాలజీ గురించి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం సీతారామ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

రోబో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇంకా ఇవాళ మీకు తెలుసాలో మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే గనక మరి D2M టెక్నాలజీ గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా. మరి ప్రస్తుతం మనందరం ఏ యుగంలో ఉన్నాం? కలియుగం అని మాత్రం చెప్పకండి, సాంకేతిక యుగంలో ఉన్నాం అన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల విప్లవం నడుస్తోందని చెప్పచ్చు. అరచేతిలోని మనం ప్రపంచం మొత్తం చూసేయచ్చు కదా. మరి స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే మొత్తం ప్రపంచంలో ఏం జరిగినా మనకి తెలిసిపోతుంది కాబట్టి అలా అన్నానమాట. మరి ఇలాంటి

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 12:15. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై GRT జ్యువెలర్స్.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై GRT జ్యువెలర్స్.
0: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు.

0: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
0: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా D2M అనే టెక్నాలజీ గురించి. అలాగే అసలు వైఫై, ఇంటర్నెట్ ఇవేవి లేకుండానే టీవీ, మొబైల్లో చూస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి యాక్చువల్గా మీడియాలు అంటే ఏంటి అంటే 6261 ప్రాసెసర్ అనమాట. అలాగే శాంక్యా రూపొందించిన SL3000 చిప్లో ఈ మొబైల్ అయితే పనిచేస్తుంది అనమాట. టీవీ ప్రసారాల కోసం UHS యాంటీనా ఉంటుందన్నమాట. అలాగే UHF యాంటీనాతో పాటు 2.8 అంటే 2.8 అంగుళాల QTZADS డిస్ప్లే ఉంటుందన్నమాట. దాంతోపాటు 2200 mAh బ్యాటరీ ఈ ఫ్యూచర్లో అమర్చడం జరిగిందనమాట. అసలు ఇంతకీ ఈ D2M అంటే ఏంటి అంటే కనుక డైరెక్ట్ టు మొబైల్ అని అర్థం అనమాట. ఇది మొబైల్ ఫోన్లకి నేరుగా టీవీ ప్రసారాలని అందించే ఒక కొత్త టెక్నాలజీ అనమాట. దీన్ని పూర్తిగా దేశీయ టెక్నాలజీతో రూపొందించడం అయితే జరిగింది. మరి ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ D2M అనే టెక్నాలజీకి అసలు వైఫై, ఇంటర్నెట్ ఇవేవి కూడా అక్కర్లేదన్నమాట. ఇప్పటికే పలు నగరాల్లో ప్రయోగాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనందరం అంటే ఇప్పుడు మనందరికీ తెలిసింది ఏంటి అంటే DTH అనమాట. DTH అంటే ఏంటో తెలుసు కదా, డైరెక్ట్ టు హోమ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది D2M, డైరెక్ట్ టు మొబైల్ అనమాట. సో ఆల్మోస్ట్ మనందరం కూడా ఈ D2Hకి అలవాటు పడిపోయాం, మనకి తెలిసింది అదే కాబట్టి. సో ఎలా అయితే D2H డైరెక్ట్ టు హోమ్ అనే విధానంలో కార్యక్రమాలు చూస్తున్నామో, ఈ D2M టెక్నాలజీ సక్సెస్ అయితే ఫోన్లోనే మనం టీవీ ప్రసారాలన్నీ కూడా చూడొచ్చు అనమాట. అది కూడా ఇంటర్నెట్ ఇంకా వైఫై లేకుండానే మరింత సౌకర్యవంతంగా. సో మనందరం కూడా ఎక్కడ కావాలంటే అక్కడ, సో అంటే క్వాలిటీ పరంగా కూడా మనకి మంచిది అందించడమే వాళ్ళ ఉద్దేశం. సో ఇంకా దీనికి సంబంధించి చాలా చాలా జరుగుతున్నాయి. మరి వాళ్ళందరూ కలిసి ప్రయోగాలు చేసి శాస్త్రవేత్తలు వాళ్ళు టెక్నాలజీ పరంగా అప్డేట్ ఏంటి అని చెప్పి ఇంజనీర్స్ అవన్నీ చూసి మనకి బెస్ట్ టెక్నాలజీని అందిస్తేనే కదా మనం అరచేతిలోనే ప్రపంచం మొత్తం చూడగలిగేది కదా. సో ఎంతో మంది కృషి అయితే దీని వెనకాల యాడ్ అయిపోతూ ఉంటుంది. సో అదనమాట. మరి D2M టెక్నాలజీ అంటే ఏంటి అంటే డైరెక్ట్ టు మొబైల్ అనమాట. మరి అంటే చాలా మంది ముఖ్యంగా లైవ్ లో సీరియల్స్ చూడొచ్చు, మళ్ళీ మీరు ఎపిసోడ్ మిస్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే ఎగ్జాంపుల్ చెప్పా, సో లేడీస్ అనే టాపిక్ లో, బట్ అదనే కాదు. సో వార్తలు చూడొచ్చు, ఎలా అయినా సరే టీవీ అయితే ఎలా అయితే మనం చూస్తామో యాజ్ ఇట్ ఈస్ గా D2M టెక్నాలజీతో. సో టీవీలో ఏదైతే మనకి రన్ అవుతూ ఉంటుందో అవే మనం యాజ్ ఇట్ ఈస్ గా చూసేయచ్చు అనమాట. మరి చూద్దాం ఇంకా దీనికి సంబంధించి ఎంతవరకు ఇంకా టెక్నాలజీని మనందరికీ అందుబాటులోకి తీసుకొస్తారు ఏంటి అనేది. నాకు కూడా తెలీదు, అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసేస్తాను.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటకపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. చేనేతరంగ వారసత్వాన్ని కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. విభజన భయానక పరిస్థితుల స్మృతి దినం సందర్భంగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నివాళులర్పించారు. ఇక వార్తల వివరంగా. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానల్లో మొదట హిందీలోనూ, ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఈ రాత్రి 9:30 రాష్ట్రపతి ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. భారత వాయుసేనకు చెందిన 2 MI-17 హెలికాప్టర్ల ద్వారా వేదికపై పూలవర్షం కురిపిస్తారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ గీతం వందే మాతరం వారసత్వం

వన్కి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో యువశక్తి ఉత్సాహం ఆకాంక్షలు కీలక పాత్ర ప్రతిబింబించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎర్రకోట వేడుకల్లో మొట్టమొదటిసారిగా వందే మాతరం గీతాన్ని ఆలపించనున్నారు. నేషనల్ క్యాడర్ కార్ప్స్ ఎన్సీసీ మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు జాతీయ గీతం వందే మాతరంను ఆ తర్వాత జాతీయ గేయాన్ని ఆలపిస్తారు. ఈ వేడుకల్లో సైన్యం నావికాదళం వాయుసేనకు చెందిన 2500 మంది బాలురు బాలికల క్యాడెట్లు మై భారత్ వాలంటీర్లు పాల్గొంటారు. ఎర్రకోటలో జరిగే ఈ వేడుకలను వీక్షించడానికి వివిధ రంగాలకు చెందిన సుమారు 5000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో పీఎం విశ్వకర్మ యోజన కింద శిల్పులు, పీఎం ముద్రా యోజన కింద మహిళా పారిశ్రామికవేత్తలు, పీఎం స్వనిధి కింద వీధి వ్యాపారులు, భారత టాక్సీ డ్రైవర్లు ఉన్నారు. ఈ మేరకు ఢిల్లీలో వివిధ ఏజెన్సీలకు చెందిన సుమారు 15000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్, అగ్నిమాపక, హోంగార్డ్, పౌర రక్షణ, కరెక్షనల్ సర్వీసెస్కు చెందిన 1057 మంది సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య సేవ పథకాలను ప్రకటించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు 301 శౌర్య పథకాల జాబితాను విడుదల చేసింది. ఇందులో 272 మంది పోలీస్ సిబ్బందికి, 29 మంది అగ్నిమాపక సిబ్బందికి పథకాలను ప్రకటించింది. ఈ 301 శౌర్య పథకాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుండి 197 మంది, జమ్మూకాశ్మీర్ నుండి 51 మంది, ఈశాన్య ప్రాంతం నుండి 12 మంది, ఇతర ప్రాంతాల నుండి 41 మంది సిబ్బందికి శౌర్య పథకాలను ప్రదానం చేస్తారు. మొత్తం 92 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలను కూడా ప్రకటించారు. ఇందులో కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన 21 మంది అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారాలు లభించాయి. వీరిలో 6 అధికారులకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ లభించింది. వీరిలో సీబీఐ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శోభా దత్తా, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ బెనర్జీ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గిన్ని రాణా, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ సోమల్ ఉన్నారు. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రజా వేదికను సృష్టించే దిశగా కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. దేశ చేనేత పర్యావరణ వ్యవస్థకు హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఒక ప్రదర్శన కేంద్రంగా రూపొందించారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇక్కడ సాంప్రదాయ చేనేత విధానాలను పరిరక్షించడం, వివరించడం మాత్రమే కాకుండా దానిని చురుకుగా ఆచరించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నేషనల్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ నిర్వహించే ఈ ప్రదర్శనలో 24 మంది అవార్డు గ్రహీత చేనేత కార్మికులు ప్రారంభోత్సవ ప్రదర్శనలో పాల్గొంటారని, అలాగే వేవ్ ది ఫ్యూచర్ 5వ ఎడిషన్ ద్వారా 30కి పైగా ఎంపిక చేసిన బ్రాండ్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై మండలి చర్చించనుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు వయోవృద్ధులకు గౌరవం, భద్రత, సామాజిక భాగస్వామ్యం శ్రేయస్సుతో కూడిన జీవనాన్ని కల్పించాలనే ప్రభుత్వ నిబంధతను మరింత దృఢతరం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంలో స్నేహ, స్టోరీస్ ఆఫ్ నర్చరింగ్, ఎంగేజ్మెంట్, హ్యాపీనెస్ అండ్ యాక్టివ్ ఏజింగ్ అనే ఈ బుక్ను కూడా మంత్రి ఆవిష్కరిస్తారు. 2024 అక్టోబర్ నుండి 2026 జూన్ వరకు వయోవృద్ధుల సంక్షేమం కోసం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఈ బుక్లో పొందుపరిచారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మానవరహిత డ్రోన్లు, వాటి విడిభాగాల దిగుమతులపై 100% వరకు కొత్త సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ రంగంలో విదేశీ వ్యాపారులపై అమెరికా ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వైట్హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ప్రస్తుత ప్రపంచ డ్రోన్ మార్కెట్లో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. 2006 స్థాపించిన చైనా డ్రోన్ తయారీ సంస్థ డీజీఐ ఇటీవల కాలంలో ప్రపంచ డ్రోన్ మార్కెట్లో 3/2 వాటను కలిగి ఉంది. ఈరోజు విభజన భయానక పరిస్థితుల స్మృతి దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన, నాటి దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు.
విభజన సమయం అనేది

చరిత్రలో ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఘట్టమని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజలు దీనిని అధిగమించి తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారని, ప్రతికూలతను విజయంగా మార్చుకున్నారని, దేశ ప్రగతికి అపారంగా దోహదపడ్డారని మోదీ చెప్పారు. ఈరోజు దేశంలో సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించడానికి, సమైక్య భారత నిర్మాణానికి సమిష్టిగా కృషి చేయడానికి ప్రతి ఒక్కరి సంకల్పాన్ని ఈరోజు మరింత బలపరుస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. 1947 ఆగస్టు 14 తేదీ చరిత్రలో అత్యంత క్రూరమైన ఘట్టాల్లో ఒకటని సోషల్ మీడియా పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ఆ సమయంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా అన్నారు. దేశాన్ని మళ్లీ విభజించాలని కోరుకునే శక్తులు ఎప్పటికీ విజయం సాధించకుండా ఉండేలా ఈ విషాద ఘటనల జ్ఞాపకాలను యువతకు తెలియజేసే ప్రయత్నాన్ని మోదీ ప్రభుత్వం చేస్తుందని అమిత్ షా చెప్పారు. దేశ విభజన వల్ల లక్షలాది కుటుంబాల జీవితాలు తీవ్ర విషాదం, నిరాశ్రయతను చూశాయని, ఆ విషాదకరమైన రోజును ఈ రోజుకు అందరూ గుర్తు చేసుకుంటున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. తమ ఇల్లు, కుటుంబాలు, ఆస్తులు, ఆప్తులను కోల్పోయినప్పటికీ తమ జీవితాలను తిరిగి నిర్మించుకోవాలనే దృఢ సంకల్పాన్ని ప్రదర్శించిన అసంఖ్యాక వ్యక్తుల పోరాటాలు, ధైర్యం, త్యాగానికి ఇది ఒక స్మారకమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కీలక సూత్రధారి, పరారీలో ఉన్న వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యుఏఈ నుంచి తిరిగి రప్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. విదేశాల్లో తలదాంచుకుంటున్న డ్రగ్స్ స్మగ్లర్లను ప్రభుత్వం కనిపెట్టి వారి చర్యలను నిర్మూలిస్తుందని అమిత్ షా తెలియజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ కోసం ఉద్దేశించిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ డిజిటల్ రూపాయి ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలో జరగనుంది. సంక్షేమ పథకాల అమలులో ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలవనుంది. కాగా పీఎంజీకేఏవై కింద ఆహార రాయితీ కోసం డిజిటల్ కరెన్సీ విధానంలో డీబీటీ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న దేశంలోని మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతంగా ఈ కార్యక్రమంతో చండీగఢ్ నిలవనుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 4 గంటల సమయం నుండే ఢిల్లీ మెట్రో సేవలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి ప్రారంభమవుతాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులు, ఆహ్వానితులు, ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డీఎంఆర్సీ తెలిపింది. వాతావరణం. ఛత్తీస్గఢ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3-4 రోజుల్లో పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

గజరాజు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇప్పుడైతే అసలు టెక్నాలజీకి సంబంధించి భారత ప్రభుత్వం ఏం చేస్తోంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మరి భారత ప్రభుత్వం టెక్నాలజీలో భాగంగా టెక్నాలజీ ఇంక్యుబేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ 2.0 అంటే ఏంటి అంటే టీఐడిఈ 2.0 అనమాట. ఈ పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు ఇంకా ప్రముఖ ఆర్ఎండ్డి సంస్థల్లోని 51 ఎంపిక చేసిన ఇంక్యుబేటర్ల ద్వారా స్టార్టప్లకు మద్దతు ఇవ్వబోతుంది అనమాట. ఎందుకంటే ఇంక్యుబేటర్లకి ఆర్థిక సాంకేతిక మద్దతు అందించడమే ఈ టీఐడిఈ 2.0 పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. మరి టీఐడిఈ 2.0 కేంద్రాలు 150కి పైగా ఇంక్యుబేటర్ స్టార్టప్లకు తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు సహాయపడటం అయితే జరిగిందనమాట. సో ఇదొక్కటే కాదు, ఇంకా టెక్నాలజీ పరంగా చాలా రకాల పథకాలు ప్రవేశపెట్టడం అయితే జరుగుతోంది. ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. మరి ఇవాళ మీకు తెలుసా అయితే మరి D2M టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత భారత ప్రభుత్వం ఆల్రెడీ ప్రవేశపెట్టిన డెవలప్మెంట్ చేసిన టీఐడిఈ 2.0 పథకం గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. మరి అదనమాట ఇవాళ మీకు తెలుసా అయితే. మరి ఇవాళ మీకు తెలుసా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఆకాశం నీ హద్దురా మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. సో దాని తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుందాం, ధీరా ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్టపతి ప్రసంగం దేశవ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో ఈ సాయంత్రం 7 గంటలకు ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 9:30 ప్రసంగం తెలుగు అనువాదం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ఢిల్లీలోని ఎర్రకోటపై రేపు జరిగే 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన పీఎం విశ్వకర్మ పథకం కింద 100 మంది లబ్ధిదారులను ప్రభుత్వం ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. వారిని అభినందిస్తూ జ్ఞాపికలను కూడా అందజేస్తామని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశ విభజన సమయంలో జరిగిన విషాద సంఘటనలు, ప్రజలు ఎదుర్కొన్న బాధలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది 14వ తేదీని విభజన విషాద స్మృతి దినంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ దేశ విభజనలో ప్రాణాలు కోల్పోయిన వారికి, ఆ దురాఘాతాలకు వ్యతిరేకంగా పోరాడిన వారికి నివాళులర్పించారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు ఢిల్లీలో హ్యాండ్లూమ్ హట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించనున్నారు. దేశ చేనేత హిత పర్యావరణ వ్యవస్థకు ప్రదర్శనశాలగా హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను రూపొందించినట్లు కేంద్ర చేనేత జౌళి మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద నూతన అగ్నిమాపక వాహనాలను ప్రారంభించారు. అదనపు పన్నుల వాటా కేటాయింపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణ పన్నుల వాటాతో పాటు అదనంగా 4,597 కోట్ల రూపాయల పన్నుల వాటాను కేటాయించినందుకు ప్రధాని కేంద్ర ఆర్థిక మంత్రికి ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు ముఖ్యమంత్రి తెలిపారు.

విజయవాడ సింగ్నగర్లోని మాకినేని బసవపన్నయ్య స్టేడియంలో రేపు నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. వేడుకలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను నివారించి సకాలంలో వర్షాలు కురవాలని, నదులు చెరువులు జలాశయాలు నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ ఉదయం వరుణయాగ సంబంధిత పూజలు నిర్వహించారు.

0: ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి దీరా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఇవాల్టి దీరాలో అసలు మీ అందరితో పంచుకోబోతున్న దీర ఎవరు అంటే గనక నీలిమ అరోరా అనమాట. మరి ఇంతకీ నీలిమ అరోరా ఎవరు ఏంటి అంటే గనక కొన్ని విజయాలు చరిత్రలో అంటే మన హిస్టరీలో నిలిచిపోతాయి అనమాట, మరికొన్ని మాత్రం చరిత్రతో పాటు మనందరి మనసుల్ని కూడా గెలుచుకుంటాయి అనమాట. మరి అలాంటి విజయాన్ని సాధించారు నీలిమ అరోరా అనమాట. తలసీమియా మైనర్ వ్యాధితో బాధపడుతున్న నీలిమ తాజాగా అంటే రీసెంట్గా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించారనమాట. ప్రపంచంలోనే తలసీమియాతో అంటే ఈ వ్యాధితో బాధపడుతూ ఎవరెస్ట్ని అధిరోహించిన తొలి మహిళగా కూడా నిలిచారు, రికార్డ్ అయితే క్రియేట్ చేసేసారనమాట. మరి అసలు ఇంతకీ అసలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి నీలిమ అరోరా గురించి, సో ఇవన్నీ కూడా తన ప్రయాణం ఎలా అంటే మొదలు పెట్టారు, ఫైనల్గా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎలా అధిరోహించారు, అవన్నీ కూడా ఇవాల్టి దీరాలో ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ KGF 2 అనమాట. ఈ సాంగ్ విన్న తర్వాత మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం నీలిమ అరోరా గురించి. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: చల్లడి పడితే ఒక్కడు కూడా నిలబడ్డా, ఇలాంటి ధైర్యం లేని జనాన్ని పెట్టుకుని వీడేం చేస్తాడు?
2: అవును సార్, మీరన్నట్టే మాకు ధైర్యం ఉండేది కాదు, శక్తి ఉండేది కాదు, నమ్మకము ఉండేది కాదు. చావు మా మీద గంతులేసేది, కానీ ఒకడు అడ్డం నిలబడ్డాడని వాడిని కాలి ముందు తల నరికాడు కదా. ఆ రోజు చాలా సంవత్సరాల తర్వాత చావు మీద మేము గంతులేసాం. వాడు కత్తి విసిరిన వేగానికి ఒక కాలి పుట్టింది సార్. నరాతిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఊపిరిచ్చింది. మీకొక సలహా ఇస్తాను, మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్.

అని అనిపిస్తుంది, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ కాబట్టి. మరి ఇంతకీ నీలిమ అరోరా ఎలా సాధించారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. మరి చాలా మంది ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దట్టు ఇందాక చెప్పినట్టు తలసీమియా మైనర్ వ్యాధితో బాధపడుతున్నారు కదా. మరి ఇంట్లో వాళ్ళు జనరల్గా మన మీద చాలా హోప్స్ పెట్టుకుంటారు కాబట్టి అందరిలానే వాళ్ళు కూడా అన్నారనమాట. మరి కల కోసం ప్రాణాలని పణంగా పెట్టడం అయితే అవసరమా? సో ఎవరెస్ట్ ఎక్కుతా అన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నల నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ఇదన్నమాట. కానీ అనుకున్నది చేయకుండా అస్సలు వెనుతిరిగేదే, అంటే మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోతే జీవితాంతం బాధపడతాను అని చెప్పి నీలిమ అన్నారు. సో అలాగే సాధించారనమాట. మరి ఎక్కడ పుట్టారు అంటే కనుక మొత్తం పుట్టి పెరిగిందంతా కూడా జైపూర్లే అనమాట. అలాగే ఐఐటి బాంబే నుంచి బీటెక్ కూడా పూర్తి చేసేయడం జరిగింది. కాలిఫోర్నియాలో సిలికాన్ వ్యాలిడేషన్లో ఇంజనీర్గా కూడా పనిచేశారనమాట. అయితే అనుకోకుండా మోకాల్కి సంబంధించి ఒక సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. మరి దాని నుంచి కోలుకునే సమయంలోనే తన ఫిట్నెస్ని సవాల్గా చేసుకోవాలన్నారనమాట. సో అలా విహారయాత్రగా మొదలై క్రమంగా పర్వతారోహణగా మారిందనమాట. మరి 2025లోనే ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పర్వతాలలో ఒకటైన అమా దబ్లాం శిఖరాన్ని ఫస్ట్ అధిరోహించారనమాట. 40 ఏళ్ళు పైబడిన తొలి భారతీయ మహిళగా అది ఓ రికార్డ్ అనమాట. అయితే ఎవరెస్ట్ అసలు దీనికి కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. ఎందుకు అంటే కనుక ఎవరెస్ట్ శిఖరం పైకి వెళ్లే కొద్దీ కూడా ఆక్సిజన్ స్థాయిలు అయితే తక్కువగా ఉండడం వల్ల, అంటే మామూలుగా చాలా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. మరి ఇక నీలిమాకి ఇందాక నేను చెప్పినట్టు ఈ తలసీమియా మైనర్ అనే జన్యువ్యాధి ఉంది కాబట్టి మరి మామూలుగానే వీళ్ళ శరీరంలో ఆక్సిజన్ తీసుకునే ఎర్ర రక్త కణాల తయారీ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. దానికి తోడు ఇలా ఎత్తైన చోటుకి వెళ్తే ఆక్సిజన్ స్థాయిలు బాగా తగ్గిపోతాయి అన్నమాట. ఊపిరి కూడా అందదు, తల తిరుగుతుంది, కాబట్టి ప్రమాదం ఇంకా ఎక్కువ కదా. దాదాపు 50 రోజుల యాత్రలో ప్రాణాంతకమైన హై ఆల్టిట్యూడ్ పల్మరీ ఎడేమా నీలిమాకి ఒక్కసారి కాదు 3 సార్లు సోకిందట. శ్వాస అందక 2 అడుగులు కూడా ముందుకు వేయలేని పరిస్థితి అనమాట. వైద్యులైతే తిరిగి వెనక్కి వచ్చేసేయండి అని చెప్పి సలహా ఇవ్వడం కూడా జరిగింది. కానీ నీలిమ మళ్ళీ తిరిగి పుంజుకొని మళ్ళీ ప్రయత్నించారనమాట. ఆ సమయంలో శారీరకంగానే కాదు భావోద్వేగపరంగా కూడా తన పిల్లలు కళ్ళ ముందు కనిపించేశారనమాట. ఎమోషనల్గా కూడా కొంచెం చాలా డీప్ అయ్యారు. సో ఇప్పుడు ఇంతకీ ఏంటి అంటే కనుక అయినా సరే, ఏం అంటే ఎమోషనల్గా వీక్ అయినా శరీరం సహకరించకపోయినా వెనకడుగు మాత్రం వేయటం ఇష్టం లేక గమ్యం చేరే వరకు చలించలేదన్నమాట. ఇక లక్ష్యాన్ని చేరుకున్న రోజు ఎలా ఉంటుంది అందరిలాగే కదా. సో తన ఆనందానికి అవధులు లేవన్నమాట. దాదాపు 1 గంట పాటు ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ అక్కడే ఉండిపోయారన్నమాట. సో ఈ విజయం గురించి ఎవరైనా అడిగితే నీలిమ ఏమంటారు అంటే, ఎవరికో ఏదో నిరూపించాలని కాదు, పట్టుదలతో అడ్డంకుల్ని అధిగమించగలనని నాకు నేను నిరూపించుకోవడానికే ఈ ప్రయత్నం చేశాను అని చెప్పి నీలిమ అంటున్నారనమాట. మరి ఖచ్చితంగా మనందరికీ ఇన్స్పిరేషన్ అనే నాకైతే అనిపించింది. మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సిన విషయాలు కూడా. మరి ఎవరికో నిరూపించుకోవడానికి మనం ఏం చేయక్కర్లేదు. మనల్ని మనం మార్చుకోవడానికి ప్రతిరోజు మనం నేర్చుకుంటూ మనల్ని మనం ది బెస్ట్ వెర్షన్గా మార్చుకుంటూ ఉంటే చాలన్నమాట. సో అదనమాట మరి నీలిమ ఇందాక నేను చెప్పినట్టు. సో నీలిమ సాధించిన విజయం ధీర గురించి చెప్తాను అని చెప్పాను కదా. సో అది సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను కౌసల్యా కృష్ణమూర్తి మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 1 గంట 20 నిమిషాలకి తెలుగులో ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి, అవి కూడా వినేసేయండి. తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం తీరా ప్రోగ్రాంలో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న.

మనమున్నాం వీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా నీలిమ అరోరా గురించి. మరి నిజంగా విజయం సాధించినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట అగ్నిమాపక శాఖకు చెందిన 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. రాష్టంలో రోజువారీ వ్యర్థాల నిర్వహణ కోసం 107 మున్సిపాలిటీల్లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 7 గంటలకు ఆలిండియా రేడియో జాతీయ నెట్వర్క్లలో రాష్టపతి ప్రసంగం ప్రసారం కానుంది. దూరదర్శన్ ఛానళ్లలో ముందుగా హిందీలో, ఆ తర్వాత ఆంగ్లంలో ప్రసారం చేస్తారు. ఆలిండియా రేడియో ప్రాంతీయ నెట్వర్క్లలో రాత్రి 9:30 ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఇదిలా ఉండగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర ఫలాలను అందించిన మహనీయులైన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవలసిన రోజే స్వాతంత్ర దినోత్సవమని గవర్నర్ పేర్కొన్నారు. సత్యం, అహింస, శాంతి, ఐక్యత, సోదరభావం వంటి ఉన్నత ఆదర్శాలకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట అగ్నిమాపక శాఖకు సుమారు 40 కోట్ల రూపాయలతో సమకూర్చింది.

0: 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి వి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందులో 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 బహుళ ప్రయోజన అగ్నిమాపక వాహనాలు ఉన్నాయని, గ్రామీణ అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధునాతన అగ్నిమాపక వాహనాలు, భారీ అగ్ని ప్రమాదాల్లో నిరంతర నీటి సరఫరా కోసం వాటర్ బ్రౌజర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని అధికారులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలో నిర్వహించిన తిరంగా ర్యాలీని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. విజయనగరం కోట దగ్గర నుంచి ఘంటసంభం వరకు నిర్వహించిన తిరంగా ర్యాలీలో పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ రామసుందర్రెడ్డి, ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని తెలిపారు. వారి స్ఫూర్తిని తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని మంత్రి తెలియజేస్తూ,
1: మన స్వాతంత్ర దినోత్సవం 79 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 80వ స్వాతంత్ర దినోత్సవం రేపు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం మన దేశానికి ఎలా వచ్చింది, మన పూర్వీకులు దానికోసం ఎంత కష్టపడ్డారు, ఎంత ఇబ్బంది పడి ఎంత బ్రిటిష్ పరిపాలనని వెళ్లగొట్టడానికి ఎంతో మంది నాయకుల తాలూకు త్యాగాలు ఒకసారి మన భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ అది వాళ్ళు ఇచ్చినటువంటి త్యాగం. మరి అలాంటి త్యాగాన్ని మనం ఖచ్చితంగా మనందరం కూడా భావితరాలకు అందించాలి.
0: రాష్ట్రంలో ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న 7,000 టన్నుల వ్యర్థాల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పాత వ్యర్థాల శుద్ది కర్మాగారాన్ని మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 85 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, మిగిలిన 70 లక్షల టన్నుల చెత్తను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. రోజువారీ వ్యర్థాల నిర్వహణ కోసం రాష్టంలోని 107 మున్సిపాలిటీలో తాజా వ్యర్థాల ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, సెప్టెంబర్ నెలాఖరులోగా వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. మచిలీపట్నం ఓడరేవు నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని రాష్ట గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో పోర్టు నిర్మాణ పనులను అధికారుల బృందంతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2027 మార్చి జూన్ మధ్య పోర్టును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, దీనికి అనుసంధానంగా రైల్వే రోడ్డు అనుసంధాన పనులు జరుగుతున్నాయని చెప్పారు. పోర్టు ఆధారిత పరిశ్రమలతో మచిలీపట్నం పరిసర ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలియజేస్తూ,
2: పోర్టు నిర్మాణానికి చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇది శతాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ గతంలో శాతవాహనులు, అంతకుముందు పల్లవ రాజులు, చోళ రాజులు కూడా ఈ పోర్ట్ నుంచి వాళ్ళ యాక్టివిటీస్ చేశారని, తర్వాత డచ్ పోర్చుగీస్ బ్రిటిష్ వాళ్ళు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడే ప్రారంభించారని కూడా చరిత్ర ఉంది. అలాంటి ఈ పోర్ట్ ని స్వతంత్రం వచ్చిన తర్వాత కొంత నిర్లక్ష్యం కాబట్టి తర్వాత వచ్చినటువంటి కొన్ని తుఫాన్ల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏదైనా కానీ మార్చి లోపు ఈ పోర్టు ప్రారంభించుకునేదానికి ఎక్కువ అవకాశం లేదు. ఆ విధంగా మేము దీక్షాస్త్రం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా మార్చడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ది పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది పరిశ్రమల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని శ్రీనిధి రుణ సహకార సమైక్యతో అనుసంధానిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. దీని ద్వారా అర్హత కలిగిన మహిళలు శ్రీనిధి రుణంతో 3 లక్షల రూపాయల వ్యయంతో ఆహార శుద్ది యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. మహిళలకు రుణం అందించడమే కాకుండా వారి వ్యాపారం విజయవంతమయ్యే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపడంతో పాటు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ,
3: రేపు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా లాస్ట్ 5 డేస్ నుంచి కూడా అనేక కార్యక్రమాలు మనం చేయడం జరిగింది.

0: ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ ఆశయాలు గుర్తుపెట్టుకునేలాగా ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్లాంట్ నాటాలని చెప్పేసి మనం జిల్లా వ్యాప్తంగా దీన్ని టేకప్ చేశాము. ప్రతి మండలంలోనూ ప్రతి విలేజ్లో కూడా ప్లాంటేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో జరుగుతుంది.
1: రాష్ట్రంలో గ్రామీణ రహదారుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రాష్ట్రంలోని 158 గ్రామాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 446.57 కోట్ల మంజూరు చేసిందని సామాజిక మాధ్యమం ఎక్స్వేదిగ్గా వెల్లడించారు. ఈ నిధులను రోడ్ల నిర్మాణానికి, రహదారుల నిర్వహణకు వినియోగించనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా 158 గ్రామాల్లో 165 రోడ్లు, 19 వంతెనలు నిర్మించనున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పురంధేశ్వరి పేర్కొన్నారు. నేతన్న సేవలో పథకం కింద అర్హులైన చేనేత కార్మికులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల కొందరి ఖాతాల్లో నగదు జమ కాలేదని, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికే పలువురు చేనేత కార్మికుల ఖాతాల్లో 25,000 రూపాయల చొప్పున సాయం జమ చేసినట్లు చెప్పారు. ఇటీవల వచ్చిన కొత్త దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, అర్హులైన వారికి ఈ నెల 20వ తేదీలోగా ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. మార్కాపురంలో జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు సొరంగాలలో పర్యటించారు. ఈ సందర్భంగా టీబీఎం యంత్రాల వెలికితీత, లైనింగ్ పనులను అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. మిగిలిన పనులను మరో వారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలలోనే జంట సొరంగాల ద్వారా నల్లమల సాగర్కు కృష్ణా జలాలను విడుదల చేస్తామని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట అగ్నిమాపక శాఖకు చెందిన 58 ఆధునిక అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో రోజువారీ వ్యర్థాల నిర్వహణ కోసం 107 మున్సిపాలిటీల్లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Ek Bharti FM 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
7: ఏదో బాగానే ఉన్నానులే.
6: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
7: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
6: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
7: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
6: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి, అవకాశానికి, ఆశయానికి, బాధ్యతలకి మధ్య సాగే

0: మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ్ భారతి ఎఫ్ఎం 401.3.

నిరంతరం నీ ఊహలే మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం అనమాట. మీతో మీరే స్నేహం చేయండి ఇలా అనమాట. మరి ఎలా అనేది ఖచ్చితంగా ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఎందుకు అంటే మనలో చాలా మంది స్నేహితులు ఎప్పుడైనా కనిపించినప్పుడు సరిగా నవ్వలేదనో పలకరించలేదనో లేదంటే అంటే అసలు చూసి చూడనట్టు ఉన్నారనో మనసు ఏంటంటే చిన్నబుచ్చుకుంటుంది అనమాట.

దాంతో ఇంకా రోజంతా బాధపడుతూనే ఉండడం, పనులన్నిటినీ కూడా అంటే చేసుకోకుండా అట్లా పక్కన పడేయడం. నిజానికి ఇవన్నీ కాదు, యాక్చువల్గా స్నేహం అంటే ఎదుటి వాళ్లతో చేసేది మాత్రమే అనుకొని చాలామంది పొరపాటు పడిపోతూ ఉంటారనమాట. కానీ అసలైన ఆనందం మీ సొంతం కావాలి అంటే ముందేం చేయాలి, మనతో మనమే స్నేహం చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మీకు మీరే ఒక నిజమైన స్నేహితులు అవుతారు. మరి దానికోసం ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి, ఇవాళ్ళది ఇరా ఖచ్చితంగా వినాల్సిందే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ తర్వాత మరి మీతో మీరే స్నేహం ఎలా చేయాలి అనే దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఈ సాంగ్ వింటూ నేను చెప్పబోయే టాపిక్ కోసం ఎదురు చూస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రామ్ లో, మరి ఇంకా మాట్లాడుకోబోతున్నాం అనమాట. మీతో మీరే స్నేహం చేయండి ఇలా అని చెప్పాను కదా, మరి ఎలా అంటే క్షమించుకోవాలన్నమాట. చాలా మంది మనలో ఏంటి అంటే చేసిన పొరపాట్లని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ, అంటే మనల్ని మనమే అసహించు

ఉంచుకుంటూ ఉంటాం. కానీ అసలు అలా చేయకూడదు అనమాట. ఎందుకు అంటే మనమే కాదు, నిజానికి ప్రతి ఒక్కరూ కూడా పొరపాట్లు అనేవి చేస్తూనే ఉంటారు. కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకొని అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. అప్పుడు మీ పనులు మీకు నచ్చి, అంటే మిమ్మల్ని మీరు ఇష్టపడటం మొదలు పెడతారనమాట. అంతే కదా, నచ్చని పనులు చేసినప్పుడు అంటే మనల్ని మనమే ద్వేషించుకోకుండా, హేట్ చేసుకోకుండా ఖచ్చితంగా పాఠాలు నేర్చుకొని మళ్ళీ రిపీట్ చేయకుండా, ఎక్కడ ఆగిపోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు మనకి మనమే నచ్చుతాం కదా. అప్పుడు మనల్ని మనమే ఇష్టపడుతూ ఉంటే గనక ఖచ్చితంగా అందరూ మనల్ని ఇష్టపడతారనమాట. అలాగే అప్పుడు ఎవరు ఇష్టపడకపోయినా పర్లేదు, ఎందుకంటే మనకి మనం నచ్చుతూ ఉంటాం కాబట్టి. అలాగే అంగీకరించాలి, యాజ్ ఇట్ ఈస్గా అంగీకరించేసేయండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. చాలామంది, అసలు ముఖ్యంగా మనం మహిళలు అనే పదం యాడ్ చేసుకోవచ్చు అనమాట, చాలా డీప్గా థింక్ చేసేస్తూ ఉంటాం కదా. మన చేతుల్లో లేని విషయాల గురించి కూడా పదే పదే ఆలోచించి మనసు పాడు చేసేసుకుంటూ ఉంటాం. కానీ అలా చేసుకోకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అని చెప్పాను కదా, ఒకవేళ ఎవరైనా సరే పేద కుటుంబంలో పుట్టి మీ ఎదుగుదలకి చుట్టూ, అంటే మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అసలు సహకరించే వాళ్ళు ఎవ్వరు లేకుండా ఉండి, కొన్ని కొన్ని పరిస్థితులు అసలు బాగోకపోతే ఏమనుకుంటూ ఉంటారు, మిమ్మల్ని మీరే తిట్టుకుంటూ ఉంటారు, పరిస్థితుల్ని తిట్టుకుంటూ ఉంటారు, అసలు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి, ఇంకా అది ఇది అని చెప్పి అసహించుకుంటూ ఉంటాం కదా. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే వాస్తవాలని యథాతథంగానే అంగీకరించి ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నించాలన్నమాట. మరి ఇప్పుడు ఇన్స్పిరేషన్ స్టోరీలు, మాటలు ఇవన్నీ ఎందుకు అంటే మనందరికీ కూడా ఇంతమంది మోటివేషన్ ఇస్తోంది. మనల్ని మనం ఎవరితో కూడా కంపేర్ చేసుకోవద్దు. ఎప్పుడూ కూడా ఒక మనిషిని ప్రజెంట్ చూసి ఫ్యూచర్ కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పి అస్సలు అనుకోకూడదు అనమాట. ఎప్పుడు అయినా సరే, అంటే ఎప్పుడు మనం కష్టపడుతూ ఉంటాం, ఎట్ ద సేమ్ టైం ముందుకెళ్ళిపోతూ ఉంటాం, ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించి మనల్ని మనం బెటర్ వర్షన్గా మార్చుకుంటూ ఉంటాం కాబట్టి. సో ఎప్పుడు కూడా ఇలాగే ఉండిపోతామని ఫస్ట్ మన గురించి మనం అనుకోవడం ఆపేస్తే ఆటోమేటిక్గా ఇందాక నేను చెప్పినవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందు మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసేయండి, అలాగే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలన్నమాట. అప్పుడు మనల్ని చూసి మనకే గర్వంగా ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా బలహీనతల్ని ఎవరికి చూపించొద్దు. మీ బలాలని ఏంటి అని చెప్పి గుర్తించండి. కొంతమందికి మాట్లాడటం అంటే ఇష్టం, కొంతమందికి పెయింటింగ్ అంటే ఇష్టం ఉంటుంది, రాయడం అంటే ఇష్టం ఉంటుంది, పాడటం అంటే ఇష్టం ఉంటుంది. సో అలా మన ఏదైతే మన స్ట్రెంగ్త్ ఉందో దాన్ని మీరు, అంటే మనలో ఉన్న టాలెంట్ని బలంగా మార్చుకోవాలన్నమాట. అలాగే అందరికీ లోపాలు ఉంటాయి కాబట్టి మన లోపాలని అంటే అందరికీ చూపించడం వల్ల ఇంకా చులకనైపోవడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదనమాట. కాబట్టి మీ బలహీనతల గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ, అంటే కొంతమంది చిన్న చిన్న విషయాలకి బాధపడిపోతూ మనసుకు తీసుకుంటూ ఉంటారు కదా. సో ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే కనుక మరి నేను ఇలా ఫీల్ అయిపోతాను అని చెప్పడం కూడా మనం మన గురించి మనం వాళ్ళకి చెప్పినట్టే కాబట్టి. సో అలాంటివి ఎప్పుడు చెప్పొద్దు. అలాగే ఎప్పుడు కూడా ఇందాక నేను చెప్పినట్టు మీ దృష్టిని ఎప్పుడూ కూడా మీ స్ట్రెంగ్త్ మీదే కేంద్రీకరించండి. వాటిని ఆధారంగా చేసుకొని భవిష్యత్తుని అయితే అందంగా నిర్మించుకోవాలన్నమాట. మీతో మీరు ఎంత స్నేహంగా ఉంటే అంత సంతోషంగా ఉండగలుగుతారనమాట. అప్పుడు బయట స్నేహాలు మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేయవు. నవ్వినా నవ్వకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, పలకరించినా పలకరించకపోయినా అప్పుడు ఎలా అనుకుంటామంటే మాట్లాడితే మంచిది, మాట్లాడకపోతే మరీ మంచిది అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం అనమాట. దాంతో ఇతరుల నుంచి తగిన గుర్తింపు, గౌరవం ఇవన్నీ కూడా దక్కట్లేదు అని చెప్పి అసలు మీరు ఏమాత్రం బాధపడరు. ఎప్పుడు ఎవరున్నా లేకపోయినా ఒంటరిగా, అంటే మీతో మీరే అంటే భోజనం చేయండి, ఉంటే మంచిదే, లేకపోతే ఉంటే ఆల్ ఈజ్ వెల్, అంతా బాగానే ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. లేకపోయినా కూడా మనతో మనమే ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉంటే ఖచ్చితంగా ఉండాలి, అప్పుడు ఇంకా మనకి ఎదురు లేరు ఎవరు అనమాట. సో అది మీతో మీరే స్నేహం చేయండి ఇలా అనే కాన్సెప్ట్ ఇవాళ తీరాలో మీ అందరితో పంచుకోవాలనిపించింది. మరి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మరి నీలిమ అయితే ఏకంగా తన 40 సంవత్సరాల, నీలిమ అరోరా 40 సంవత్సరాల వయసులో దట్టు తలసీమియా వ్యాధితో బాధపడుతూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేశారు. దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకున్నాం మనతో మనమే స్నేహం చేసుకుంటూ సంతోషంగా ఎలా ఉండాలి అనేది. మరి ఇవాళ తీరాలో నేను చెప్పిన ఈ టాపిక్స్ మీ అందరికీ చాలా నచ్చాయి అనుకుంటున్నా. తీరా ప్రోగ్రామ్ నచ్చింది అని అనుకుంటూ ఒక బ్యూటిఫుల్ సాంగ్, థ్యాంక్ యూ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో తీరా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేసిన. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: ആർത്തി FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ న్యూస్ భారతి FM
0: 101.3.

వివేక్ లాగా అయితే ఎగ్జాక్ట్ గా 2 గంటల 30 నిమిషాలు అయితే అయిపోయింది అనమాట. మరి విభిద్ భారతి లిజనర్స్ అందరికీ కూడా అడ్వాన్స్ గా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాల్టి సండే సండే ప్రోగ్రామ్ కి అయితే వెల్కమ్ చెప్పేస్తున్నాను. ఓన్లీ ఆన్ 101.3 విభిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి లాస్ట్ టైం క్వశ్చన్ కి ఆన్సర్ తెలీదు తెలీదు అని చెప్పి చాలా సార్లు నేను అంటే నేను చూసిన తర్వాత చదివిన తర్వాత ఈసారి అసలు చాలా ఈజీగా క్వశ్చన్స్ అడిగేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. సో అందుకే క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసా. సో మీ అందరూ కూడా అంటే రెడీగా ఉన్నారనుకుంటున్నా నాతో పాటు కలిసి సందడి చేయడానికి. అలాగే అంటే ప్రశ్నలే కాదు మాటలు పాటలు అన్నీ కలిపితేనే కదా మరి సందడి అంటే కనుక. సో ప్రసన్న అయితే రెడీ అయిపోయింది, మరి మీరు కూడా రెడీగా ఉన్నారనుకుంటూ మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. దాని తర్వాత నేను అడగబోయే క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తుండండి, క్వశ్చన్ అయితే అడిగేస్తా. అండ్ ఇంతకీ ఇప్పుడు సాంగ్ ఏంటి అంటే కనుక అల్లరి బుల్లోడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ తర్వాత నేనేం క్వశ్చన్ అడుగుతా తెలియాలి అంటే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. బట్ దానికంటే ముందు కొన్ని మెసేజ్లు అయితే పంపించేశారు అనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అవన్నీ తెలియాలి అంటే మెసేజ్లు అయితే చదవాల్సింది. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న గారు అంటూ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారు. అలాగే కామర్తి శంకర్ గారు రాజోల్ నుంచి హాయ్ అంటున్నారు అనమాట. ఇంకా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్

ఇంకా విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట. అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు. అలాగే మాధవి ఆంజనేయులు భూజాన్ పోచంపల్లి నుంచి మెసేజ్ చేయడం జరిగింది. ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. బాగున్నారా అంటున్నారు విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు అనమాట. అండ్ ఇంకా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక పెద్దకాక నుంచి పద్మ, చంద్రశేఖర్ వీళ్ళు కూడా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. నేను ప్రసన్న, నేను శృతిని కాదు, ఇంకా ఎవరు అనలేదేంట అని చెప్పి అనుకున్నాను అనమాట. సో మార్నింగ్ నుంచి నేను చక్కగా చెప్తూ ఉంటాను కదా, నేను మీ ఆర్జే ప్రసన్న, నేను మీ ఆర్జే ప్రసన్న అని చెప్పి. అండ్ అలాగే జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి అనమాట ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు కోల నాగలక్ష్మి నందివెలుగు నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేయడం జరిగింది అనమాట. ఇంకా ఎం మురహరి, యశోద, జానకిరాజు వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పి మెసేజ్ చేయడం జరిగింది. ఇక నాకు తెలుసు మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని, మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అసలు ఇంట్రడక్షన్ లేకుండా ఈ క్వశ్చన్ అడిగేస్తున్నాను అనమాట. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛనిస్తాను అని ఎవరన్నారు? ఇది అనమాట క్వశ్చన్. అయితే నేను మళ్ళీ మీ అందరి కోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, మీరందరూ అడగకుండానే, ఎందుకు అంటే అందరూ కూడా ఆన్సర్ చేయాలి అనే ఉద్దేశంతో అనమాట. నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛనిస్తాను అని ఎవరన్నారు అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 08662438814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక రాజరాజ చోరా అనమాట. నిజం ఇదే కదా అని ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టేట్యూన్ 2 1.3 వివిధ భారతీయ ఫామ్, నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు అనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక పెడిన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేయడం జరిగింది అనమాట. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా జి రెడ్డన ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మైదుకూరు నుంచి జాఫర్, ఇంకా జాఫర్ అది మెసేజ్ చేశారు అనమాట. కానీ మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ముదినేపల్లి నుంచి భరత్ పంపించేశారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం మురుహారి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనురాధ గారు అనంతపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కరీముల్లా భీమవరం విలేజ్ నుంచి అనమాట మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అండ్ ఇంకా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు అనమాట, పార్ష అని మెసేజ్ పెట్టారు. సో మీ పేరు అయితే అదేనా. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేయడం జరిగింది. ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ ఆన్సర్ అయితే మీరు కరెక్ట్గానే పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కోల నాగలక్ష్మి నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగిందనమాట. అలాగే కర్నూలు నుంచి భగత్ సింగ్ నగర్ నుంచి ఝాన్సీ శ్రావణి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అనమాట. అండ్ ఇంకా రాజు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే అక్కరపాక నుంచి రమా సుధాకర్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారనమాట. మరి ఇప్పుడే చూన్ చేసిన వాళ్ళందరి కోసం నేనైతే క్వశ్చన్ ఒకసారి అడుగుతున్నాను, నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛనిస్తాను అని ఎవరు అన్నారు అని చెప్పి అడిగానమాట. మరి క్వశ్చన్కి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08

4662431814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తున్నా, నాకు తెలిసి ఈ సాంగ్ విన్న తర్వాత అందరు కూడా ఆన్సర్ చెప్పేస్తారని అనుకుంటున్నా. యాక్చువల్గా సాంగ్ మూవీ నేమ్ కూడా చెప్పడానికి లేదు, చెప్తే ఇంకా అదే ఆన్సర్ అయిపోతుంది, సో మీరే వినేసేయండి.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతీయ ఫర్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నాకు తెలిసి ఈ సాంగ్ విన్న తర్వాత అందరికీ కూడా ఆన్సర్ అయితే తెలిసిపోయి ఉంటుంది. మరి ఇంకా మెసేజ్లు అయితే ఉన్నాయి, సో యాక్చువల్గా మెసేజ్లు చదవాలి ఎందుకంటే చాలా మంది ముందే మెసేజ్ చేశారు కాబట్టి ఇవన్నీ అయ్యాక ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తానమాట. అండ్ గోల్లేపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్, ఇంకా వాణి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఎవరు ఎక్కడి నుంచి ఏంటి ఇవేమీ పంపించలేదు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిషా నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేయడం జరిగిందనమాట. నంద్యాల జిల్లా భానుమొక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తీక, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమున్పాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా దేవసేన తిరుపతి నుంచి, ఇంకా తెలియడం లేదండి అంటున్నారు. ఈ సాంగ్ వింటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, అందుకే ముందే ప్లే చేసేసాను అందరికీ ఆన్సర్ తెలియాలి అనే ఉద్దేశంతోనే. అండ్ ఇంకా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొజెక్టూరు నుంచి స్పందన, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేయడం జరిగిందనమాట. రాజేష్ రెడ్డి ఆదోని మండలం నుంచి అనమాట, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు దామల శ్రీనివస్తన్రావు గారు, ఇంకా పెద్దమస్తన్రావు గారు ఎక్కడి నుంచి అంటే మంగళగిరి నుంచి అనమాట. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా ఎవరు అంటే కనుక గడ్డం అంకయ్య బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, ఇంకా శ్యామల అనమాట. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక బాగున్నారా అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట మల్లికార్జున విజయవాడ నుంచి మెసేజ్ చేయడం జరిగింది. ఇంకా ఆన్సర్ అయితే పంపించలేదు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా అనమాట. అండ్ ఇంకా జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య కూడా కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా రంజిత్ రెడ్డి రంగాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అంటే వై గోపి అనమాట పాతి బండ్ల, హాయ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక రాజేశ్వరి రామచరణ్ వీళ్ళందరూ కూడా సిఆర్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా సీను అనమాట ఎక్కడి నుంచి ఐరాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కే సురేంద్రనాథ్ ఎక్కడి నుంచి ఒడిషా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మువ్వ మండలం కృష్ణ జిల్లా కాజా నుంచి శ్రీదేవి ఇంకా సుబ్బారావు గారు అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మరి ఆన్సర్ అయితే కూడా పంపిస్తే బాగుండేది కదా. సరే ఏం పర్లేదు, ఆల్మోస్ట్ ఇందాక నేను ప్లే చేసిన సాంగ్ వింటే ఆన్సర్ అయితే తెలిసిపోతుంది. సుభాష్ చంద్రబోస్ అనమాట, మరి నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛనిస్తాను అని చెప్పి సుభాష్ చంద్రబోస్ అనడం జరిగింది అనమాట. నిజంగా అలాంటి వాళ్ళని గుర్తు తెచ్చుకోవడం, పైగా వాళ్ళ గురించి పాటలు వినిపించడం అయితే నిజంగా చాలా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. సో పిల్లలకి కూడా అప్పుడప్పుడు పుస్తకాలు ఇవ్వండి, ఇట్లాంటి వాటి గురించి చెప్పండి, సో ఇంకా చదవమని చెప్పండి, తెలుసుకోమని చెప్పండి. ఫోన్లో అంటే ఇప్పుడు ప్రపంచం అంతా నిజంగా అరచేతిలో ఉంది కాబట్టి పోనీ ఫోన్లోనే ఇలాంటివి కూడా చూడొచ్చు కదా. సో ఇలాంటివన్నీ చెప్పండి కనీసం, అంటే ఒక్కరోజనే కాకుండా. సో మన ఫ్యామిలీ మీద మనకి ఎంత ప్రేమ అయితే ఉంటుందో దేశం మీద కూడా అంతే ప్రేమ ఉండాలన్నమాట. ప్రోగ్రామ్ అయితే ఏమైపోలేదు, సాంగ్ ప్లే చేశాను కాబట్టి దాని గురించి అంటే ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు అట్లీస్ట్ లాస్ట్లో కూడా కొంచెం చెప్పాలి కదా. సో అది సంగతి. ఎనీవే మరి సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతాను అని చెప్పి మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. సాంగ్ ప్లే చేయను, దానికంటే ముందు క్వశ్చనే అడుగుతా, దాని తర్వాత మీరు ఇంకా చాలా టైం ఉంటుంది కాబట్టి ఈలోపు న్యూస్ హెడ్లైన్స్ కూడా వచ్చేస్తాయి, అవి కూడా వినేసి ఆన్సర్ మెసేజ్ చేయండి. మరి ఎలాగో మరి దీని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సేమ్ అంటే మనం ఇప్పుడు అంటే జెండా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంటే ఆల్రెడీ

ఇంకా దేశభక్తి గీతం విన్న తర్వాత నాకు ఒక క్వశ్చన్ వెంటనే అడగాలనిపించింది అనమాట. సో క్వశ్చన్కి ఇంట్రడక్షన్ చెప్పేసాం, అలా అలవాటు అయిపోయింది అనమాట. సో చెప్పకుండా అడగం కదా మనం, సో చెప్పేసాం. సరే చాలు, ఇంకా చాలు, ఇంకా క్వశ్చన్ ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాం మీ అందరి కోసం. సో జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా అడుగుతాం. మరి ఇప్పుడైతే పాట ప్లే చేయకుండా క్వశ్చన్ అడగచ్చు కదా అనుకుంటున్న వాళ్ళ కోసమే అనమాట ఈ క్వశ్చన్ అయితే. భారత జెండా మధ్యలో ఉండే అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? అదే క్వశ్చన్. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ తర్వాత అడుగుతా. ఈ లోపల మీరు ఆన్సర్ అయితే ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ ఉండండి. ఎలా చేయాలి అంటే తెలుసు కదా, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే కొన్ని క్షణాల తర్వాత న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తాయి, దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం సందడి సందడి ప్రోగ్రాంలో. అంతవరకు స్టేట్ యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ഗാജറ്റ് ഭാരതി എഫ്എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്. నమస్కారం. వివిధ భారతీయ ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. రేపు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 7 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఆకాశవాణి జాతీయ నెట్వర్క్లలో రాష్టపతి ప్రసంగం ప్రసారం కానుంది. రేపు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం గన్ సెల్యూట్, వైమానిక దళం పుష్పవర్షం, ఆర్మీ బ్యాండ్ వందే మాత్రం ఆలపిస్తాయి. అనంతరం ప్రధానమంత్రి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరిగే వేడుకల్లో వందే మాతరం 150 ఏళ్ల వారసత్వాన్ని, వికసిత్ భారత్ 2040 లక్ష్య సాధనలో యువశక్తి పాత్రను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. దేశ ప్రజలంతా హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగస్వాములు కావాలన్న ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు తిరంగా ర్యాలీలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. రాష్ట ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమేనని, ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తులను స్మరించుకునే పవిత్రమైన రోజని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు, రేపు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్య మనసభ, జనసభ పేరుతో రాష్ట సచివాలయాన్ని ప్రజలంతా సందర్శించేలా ప్రతి ఒక్కరికి ఆంక్షలు లేని ప్రవేశాన్ని ప్రభుత్వం కల్పించింది. విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

సర్వీసును ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. ఈ సర్వీసును ఇండిగో సంస్థ 3 రోజుల పాటు నడపనుంది. సీడ్ యాక్సిస్ రహదారిలో 40 కోట్ల 58 లక్షల రూపాయల వ్యయంతో అధునాతన అగ్నిమాపక వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 బహుళ ప్రయోజన అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలో ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి అవయవదానంపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాలలో ప్రపంచ అవయవదాన దినోత్సవంపై రెడ్ క్రాస్ నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం గారమండలం కళింగపట్నం వద్ద 2 కోట్ల 55 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

జై మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. మరి అసలు ఎవరు కరెక్ట్ గా పంపించారు, అసలు పంపించారా లేదా, అవన్నీ తెలియాలి అంటే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారా లేదా ఈ మెసేజ్లు అన్ని అయితే చూడాలి. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి, అలాగే ఇంకా ఎవరు ఎక్కడి

ఈ ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. మరి అసలు ఎవరు కరెక్ట్ గా పంపించారు, అసలు పంపించారా లేదా, అవన్నీ తెలియాలి అంటే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారా లేదా ఈ మెసేజ్లు అన్ని అయితే చూడాలి. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి, అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పాలోజు గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట దమ్మపేట మండలం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అలాగే కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చంద్రశేఖర్ గారు పెద్దకాక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఎన్జిఓ కాలనీ నుంచి జి రెడ్డన్న అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కొండారెడ్డి ఎం కొండారెడ్డి అనమాట సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా శ్రీగిరి హరికృష్ణ నంజాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇట్స్ మీ రంజిత్ రెడ్డి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అలాగే రాజు ఎలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా మైదుకూర్ జాఫర్ మైదుకూర్ నుంచి అనమాట మీరు మాత్రం రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయ పరమేశ్ అనమాట ఎక్కడి నుంచి అంటే కనుక గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎమ్మిగనూరు నుంచి రాఘవేంద్ర కాలనీ నుంచి గడిగి తిప్పమ్మ గడిగి సరోజ అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక దారిపునేని సాయికృష్ణ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే ఎం మురిహరి యశోద జానకీరాజు వీళ్ళందరూ కూడా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారనమాట. మరి ఇప్పుడే చూన్ చేసిన వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. భారత జెండా మధ్యలో ఉండే అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి అనేది క్వశ్చన్ అనమాట. మరి దీని గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను జుమ్మంది నాదం మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. జుమ్మంది నాలో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఎంతమంది ఆన్సర్స్ పంపించేశారు అనేది చూసేద్దాం. మెసేజ్లు అయితే చాలానే ఉన్నాయన్నమాట. మరి వీళ్ళల్లో కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే కనుక సుబ్బరామయ్య గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే అనంతపూర్ నుంచి నవోదయ కాలనీ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మీరు కూడా ఎవరు ఇమాంబీ అనమాట ఇమాంబీ అక్తర్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌజ్ అనమాట ఫ్రమ్ పామిడి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఇంకా మై నేమ్ ఈజ్ మక్బుల్ బాషా అంటున్నారు కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దామల చినమసన్ రావు గారు, దామల పెద్దమసన్ రావు గారు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఇంకా అశోక్ గన్నవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వెళ్ళగల్ మండలం కర్నూలు జిల్లా కొత్త బస్ స్టాండ్ నుంచి అనమాట కొండేష్ బాబు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఇంకా పల్లవి అనమాట కర్నూలు నుంచి అంటూ మెసేజ్ చేశారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామ కార్తీక వెన్నెల వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, మస్తాన్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ అనంతపురం నుంచి అనమాట, భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిషా ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఇంకా జాప భూమేశ్వర్ భూలక్ష్మి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎఫ్ఎంఎస్ సర్దార్ ఎక్కడి నుంచి అంటే గనక కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఎక్కడి నుంచి అంటే గనక భానుముక్కల నంజాల జిల్లా నుంచి అనమాట. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రాజేష్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట, ఎక్కడి నుంచి ఆదోని మండలం నుంచి, అలాగే గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక కే సురేంద్రనాథ్ ఎక్కడి నుంచి ఒడిషా నుంచి అనమాట, మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు, వేటపాలెం రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్

ఆన్సర్ పంపించేసారు అనమాట. జయం బాషా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఏకలవ్య నగర్ నుంచి అనమాట. బిజిలీ వెంకటేష్ శ్యామ్లా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వై గోపి పార్టీ బండ్ల నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి అనమాట. ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక అక్కరపాక నుంచి రమా ఇంకా సుధాకర్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా సిహెచ్ వేణు జయంపు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పార్షు అనమాట నంద్యాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నాగేంద్రప్ప ఎక్కడి నుంచి కర్ణాటక నుంచి అని మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక మీరేంటో రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి అని మెసేజ్ చేశారు. కన్నడలో పంపించారు, మీరు తెలుగులో పంపిస్తేనే కదండి నాకు అర్థమవుతుంది. నాకు కన్నడలో వచ్చిన ఒకే ఒక్క పదం కూడా నేను ఎప్పుడో ఊట మాడితే అనుకుంటా, అదొక్కటే వచ్చు, అది తప్ప ఇంకేమీ రాదు. సో తెలుగులో పంపించిన తర్వాత చదవగలిగాను. తర్వాత ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ థ్యాంక్ యూ సో మచ్ కడప నుంచి అనమాట మానస్ కుమార్ శ్రీలతాదేవి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు సురేంద్రనాథ్ గారు ఒడిశా నుంచి మొత్తానికి ఆన్సర్ ఎలాగోలా సాధించి ఛేదించి శోధించి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగిందనమాట. సరే మరి ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు పంపించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది రెండు రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. భారత జెండా మధ్యలో ఉండే అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి అని చెప్పి ఇందాక అడగడం జరిగిందనమాట. సో కొంతమంది రాంగ్ ఆన్సర్ పంపించారు, మాక్సిమం అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ ఎన్ని ఆకులు ఉంటాయి అంటే కనుక 24 ఆకులు ఉంటాయి అనమాట. అంటే రోజులోని 24 గంటలు ప్రగతి యొక్క సద్గుణాలను కూడా సూచిస్తాయి అనమాట ఆ 24 ఆకులు. ప్రతిదానికి నిజంగా ఒక అర్థం పరమార్థం ఉంటుంది అంటే ఇదేనేమో కదా. సో అదనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక లవ్లీ సాంగ్, ఈ సాంగ్ కూడా చాలా చాలా బాగుంటుంది, మీ అందరికీ ఇష్టమైన సాంగే, ఎప్పుడూ వింటున్న సాంగే అనమాట. సో పరదేశీ మూవీ నుంచి నేను ఈ సాంగ్ అయితే వినిపిస్తున్నా. సో ఈ సాంగ్ తర్వాత ఖచ్చితంగా ఇంకో క్వశ్చన్ అయితే అడిగేస్తా. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మూవీస్ కి సంబంధించిన క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. సో ఎప్పటిలాగే ఒక క్వశ్చన్ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. చాలా సింపుల్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా, ఇందాకే చెప్పాను కదా స్టార్టింగ్ లోనే. సో ఇది కూడా అనమాట జస్ట్ ఇట్లా అట్లా అడగగానే మీరు అలా మెసేజ్లు అయితే పంపించేస్తారు. సరే ఇంతకీ మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, పోరులో ఉంటాను జోరులో ఉండను, కిరణంలో ఉంటాను చరణంలో ఉండను, వరిలో ఉంటాను వలలో ఉండను, ఇంతకీ నేను ఎవరిని అనేది క్వశ్చన్. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243884 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ చాలా బాగుంటుందన్నమాట, ఫ్రమ్ ద మూవీ క్లాస్మేట్స్ అనమాట. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు పాలోజు గోపాలకృష్ణమాచారి గారు, నాయుడుపేట దమ్మపేట మండలం నుంచి అనమాట. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. ఎక్కడి నుంచి? కర్నూలు డిస్ట్రిక్ట్ కొడుమూరు మండలం నుంచి. ఇప్పుడే ట్యూన్ చేసా క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. చాలా సింపుల్ క్వశ్చన్ అని చెప్పి ఇందాకే చెప్పేసా. సరే మీరు అలా అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. చాలా సింపుల్. పోరులో ఉంటాను, జోరులో ఉండను, కిరణంలో ఉంటాను, చరణంలో ఉండను, వరిలో ఉంటాను, వలలో ఉండను, మరింతకి నేనెవరిని అనేది క్వశ్చన్. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0662-4888-14 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి. అండ్ ఇంకా ఎవరు పంపించారు అంటే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఇంకా కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తరాలపల్లి మండలం నుంచి, కాజాపేట మండలం తరాలపల్లి నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా దేవసేన తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగిందనమాట. మరి ఇంకా ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక ఎవరు ఆర్ శృతి అఖిల కందికాయపల్లి గ్రామం నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ గారు ఎక్కడి నుంచి? ఉమ్మడి నుండి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్, అలాగే ఆన్సర్ కూడా ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు మానస్ కుమార్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఇంకా సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా డైలాగ్

కూడా పంపించారనమాట. పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. మరి పోకిరి మూవీ అవ్వా నా చాత ఆన్సర్ అట్లా చెప్పిచ్చేశారనమాట. ఓకే, ఆల్మోస్ట్ మెసేజ్లన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా ఆన్సర్ కూడా పర్వాలేదు చెప్పేసేయచ్చు. అంటే మీ డైలాగ్ నా చేత ఆన్సర్ అయితే అలా రివీల్ చేయించేసింది. అసలు ఆ డైలాగ్ ఎవరికి గుర్తుండో చెప్పండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 20 ఇయర్స్ అయిపోయింది ఆ మూవీ వచ్చి కూడా, బట్ ఇప్పటికీ కూడా అదే డైలాగ్ మనం యూజ్ చేస్తూనే ఉన్నామంటే కొన్ని కొన్ని మూవీస్ అంతే అనమాట, ట్రెండింగ్ అట్లా సెట్ చేసేస్తాయి. సో ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కానూరు నుంచి మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. అండ్ ఇంకా హంపాపురం గ్రామం చిరంజీవి గారు, నాగభూషణం వీళ్ళందరూ అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా అందరు కూడా ఆ డైలాగ్ పంపించేసి నా చేత ఆన్సర్ రివీల్ చేయించేశారు ఆల్రెడీ. ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఆ డైలాగ్ అయితే పంపించకండి, అందరికీ తెలిసిందే అనమాట. రాజన్న సిరిసిల్ల జిల్లా చిర్లవంచి గ్రామం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌస్ పంపించారు రాంగ్ ఆన్సర్ అనంతపురం నుంచి. అలాగే జాప భూమేశ్వర్ భూలక్ష్మి గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జయం భాష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా అక్కర్పాక నుంచి రమా సుధాకర్ వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు వీళ్ళందరూ కూడా ముల్లగుర్తి విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అందరూ కూడా ఆ డైలాగ్ అనగానే మొత్తం అందరికీ అట్లా మొత్తానికి గుర్తొచ్చేసింది అనమాట. మైండ్ బ్లాక్ అవ్వలేదు యాక్చువల్లీ, మీ అందరికీ మైండ్ వర్క్ అయింది ఆ డైలాగ్ తలుచుకోగానే కదా. ఎనీవేస్ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి అనమాట కృష్ణ సంతోష్ వీళ్ళందరూ. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు విజయవాడకి గుడ్ ఈవినింగ్ ఎఫ్ఎం మొత్తానికి చెప్పేస్తున్నారు, ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తున్నారు. అలాగే ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు సురేంద్రనాథ్ ఒడిషా నుంచి అనమాట. సరే మరి ఇంతకీ ఇందాకే ఆల్రెడీ చెప్పేశాను కదా కామతి శంకర్ రాజోలి నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేయడం జరిగింది. మరి ఇంతకీ ఏంటి అంటే కనుక పోకిరి. ఎస్, ఇందాకే చెప్పేశా. మరి అందరూ కామన్గా అసలు పోకిరి అనగానే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగ కదా ఈ డైలాగ. సో యాక్చువల్లీ ఇప్పుడు మనందరికీ బ్లాక్ అవ్వలేదు, ముఖ్యంగా మీకు. సో కరెక్ట్గా ఆలోచించారు కాబట్టి మీ మైండ్ అయితే వర్క్ అయింది అనమాట సో పోకిరి మూవీ వల్ల. సో అది సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం పోకిరి మూవీ నుంచి అసలు సూపర్ హిట్ సాంగ్ అనమాట, ఈ సాంగ్ చాలా బాగుంటుంది. సో ఈ సాంగ్ ప్లే చేసిన దాని తర్వాత మళ్ళీ మీరు నాకు తెలుసు క్వశ్చన్ అడిగి సాంగ్ ప్లే చేయొచ్చు కదా అంటారు కాబట్టి ఓకే, మీ అందరి కోసం క్వశ్చన్ కూడా ముందే అడిగేస్తున్నా. ఏంటి ఈ రోజు ఇంకో క్వశ్చన్ ఉందా అనుకుంటున్నారు కదా, ఉంది ఉంది. అండ్ ఇంకోటి స్టార్టింగ్లో ఏం చెప్పా, అన్ని క్వశ్చన్స్ ఈసారి చాలా ఈజీగా అడిగేద్దాం అనుకుంటున్నా అని చెప్పా కదా. సో ఆల్మోస్ట్ లిజనర్స్ అందరూ కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగబోతున్నా, ఎందుకంటే ఒక్కసారైనా మరి నో అని చెప్తే బాగుంటుంది కదా, అప్పుడప్పుడు అలా జరగాలి అప్పుడప్పుడు ఇలా జరగాలి. సరే మరి ఇంతకీ అసలు చూద్దాం ఈ క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారు, ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ తెలియకుండా పంపిస్తారు అంటే రాంగ్ ఆన్సర్ పంపిస్తారు అనేది చూసేద్దాం. అవన్నీ తెలియాలి అంటే ముందు నేను క్వశ్చన్ అడగాలి. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక గ్లోబల్ వార్మింగ్ అనే పదాన్ని మొదటిసారిగా వాడింది ఎవరు. ఇంక ఇవన్నీ చాలు చాలే అనుకోవద్దు, క్వశ్చన్ ఇంకొకసారి మీ అందరి కోసం రిపీట్ చేస్తున్నాను. గ్లోబల్ వార్మింగ్ అనే పదాన్ని మొదటిసారిగా వాడింది ఎవరు అనేది క్వశ్చన్ అనమాట. మరి దీని గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే పోకిరి మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ ఆలోచిస్తూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్లు అయితే మెసేజ్లు పంపించేశారు అనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కామతి శంకర్ రాజోలి నుంచి. అలాగే ఇంకా క్వశ్చన్ తర్వాత ఇంకొకటి అడిగేశాను కదా, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. సో ఈరోజు మీరే, మీకోసమే ఇచ్చేసాను. ఆల్మోస్ట్ లిజనర్స్ అందరూ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకన్నా ఎక్కువ యాక్చువల్లీ నేనే హ్యాపీగా ఫీల్ అవుతా. ఇంకా ఎవరు అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అందరూ ఆల్మోస్ట్ జేరుపోతుల బుచ్చయ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట.

ఇంకా ఎవరు అంటే కనుక ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ తేజేశ్వరి శ్రీనివాసులు వీళ్ళందరూ అన్నమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి అమ్మూరి హరి యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాసిక వేణు దేశాయిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు గౌస్ అనమాట పామిడి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. కనకలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అమ్మటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా నంద్యాల జిల్లా నుంచి అనమాట సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామ్ల వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సురేష్ అనమాట ఎక్కడి నుంచి అంటే పెనకచెర్ల మండలం నుంచి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అనంతపురం నవోదయ కాలనీ నుంచి అనమాట ఇమాంబి అఖ్తర్ వల్లీ బాషా మీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా శీర్లవంచ గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు చేస్తూ ఉన్నారనమాట, సో చదివేస్తాను అవి కూడా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ స్వాగతం అనమాట. ఈ సాంగ్ వింటూ దాని తర్వాత ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఇంకెవరైనా మెసేజ్ చేయాల్సి ఉంటే వాళ్ళు కూడా మెసేజ్ చేస్తూ స్టేట్ యూన్ 101.3 వివిధ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే జి రెడ్డన్న అనమాట. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సురేంద్రనాథ్ అనమాట, ఒడిశా నుంచి. ఒడిశా నుంచి మీరు రాంగ్ ఆన్సరా, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారా అంటే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చాలా డీటెయిల్స్ కూడా ఇచ్చేశారు. తర్వాత ఇంకా ఎవరు అంటే కనుక గడ్డం అంకయ్య బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఆర్ శృతి అఖిల కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయ పరమేష్ అనమాట, గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కానూరు నుంచి తాతారావు గారు, మీతో మీకు ప్రశ్నతో పాటు ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను, టైం అయితే వచ్చేసింది. అండ్ ఇంకా అప్పలరాజు గారు ఏదో ఒక రోజున మీరు నాలుగు ప్రశ్నలు అడుగుతారని. ఆహా అబ్బా, ప్రతిసారి ఇలాగే అంటారు, ప్రతిసారి నాలుగు ప్రశ్నలు అడుగుతూనే ఉంటాను. సో మొత్తానికి మీరు అనుకున్నారు అది ఈరోజు జరిగింది, దట్ టు అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్పేసి ఓకే ఇంక నాకు పని అయిపోయింది ఇంకేముంటుంది అని చెప్పి రిలీఫ్గా రిలాక్స్గా ఉంటారనమాట మీరైతే. ఎనీవే అలా అయితే ఇంకా ముంబెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు, అలాగే స్నేహాబాన్ జైనుద్దీన్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి ఈరోజు మొత్తం నాలుగు ప్రశ్నలు మీవే అనమాట. సో అందరూ చాలా హ్యాపీగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండిపోండి. మరి ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను అని చెప్పాను కదా, తాతారావు గారు క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా అడిగారు. మరి చెప్పేస్తున్నా క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, అసలు మీ అందరూ పంపించింది ఏంటి అంటే కనుక గ్లోబల్ వార్మింగ్ అనే పదాన్ని మొదటిసారిగా వాడింది ఎవరు అని చెప్పి నేనైతే అడగడం జరిగిందనమాట. సో మీరందరూ పంపించింది వాలెస్ బ్రోకర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇవాళ సండే సండే మొత్తానికి మరి ఆల్రెడీ అడ్వాన్స్గా మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి క్వశ్చన్స్ అడిగానని అనుకుంటున్నా. దాని తర్వాత మన ప్రోగ్రామ్ని మనం యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అయితే చేసేసుకున్నాం. మరి టోటల్గా ఓవరాల్గా ఇవాళ సండే సండే మీ అందరిలో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంచింది, నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. మరి ఇంకొంచెం ఉత్సాహాన్ని పెంచడానికి ఒక మంచి సాంగ్తో సైనింగ్ ఆఫ్ చెప్పేస్తే ప్రోగ్రామ్కి ఇంకా చాలా బాగుంటుంది కదా, అంతే కదా. సో అందుకోసం మీ అందరి కోసం డీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో సండే సండే ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. స్వాతంత్ర దినోత్సవం హర్ఘర్ తిరంగా వేడుకల్లో భాగంగా జమ్మూకాశ్మీర్ గురజ్ లోయలో భారత సైన్యం 120 అడుగుల ఎత్తైన భారీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో సైనిక బలగాలు, పోలీసులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న పోలీస్ కవాతు మైదానాన్ని సుందరంగా ముస్తాబు చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఇక్కడ జరిగే వేడుకలు బాపట్ల జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉండాలన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. విశాఖపట్నంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న పార్ట్నర్స్ ఇన్ నేషనల్ బిల్డింగ్ దేశ నిర్మాణంలో భాగస్వాములు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సమాచార పౌర సంబంధాల శాఖ సెడ్విన్ కార్యాలయ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాయి. అమరావతి రాష్ట సచివాలయంలో ఈరోజు లోటు వర్షపాతం, భూగర్భ జలాలు, తాగునీటి సరఫరా నిర్వహణ ప్రణాళిక, జలధార జలహారతి కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, పెద్దాపురంలో 6 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు రాజమహేంద్రవరంలో తెలిపారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని వీఐపీలకు ఇకపై టైం స్లాట్ కేటాయించమని, ఆ సమయంలోనే వారు దర్శనం చేసుకోవాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పాలక మండలి సమావేశంలో ఈరోజు నిర్ణయం

తీసుకున్నట్లు శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పారు. అమరావతి ఛాంపియన్షిప్ రాష్టస్థాయి క్రీడా మహోత్సవ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పీఎస్ కింద ఒక కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. స్విగ్గీ, జొమాటో, బ్లింకెట్, ఓలా, ఊబర్ వంటి ప్లాట్ఫామ్స్లో పనిచేసే వారికి ఇది వర్తిస్తుంది. ఈ పథకంలో చేరడానికి కనీసం 99 రూపాయల పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి లేదు, పదవి విరమణ వయోపరిమితి కూడా లేదని ప్రభుత్వం పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:10 అయితే అయిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి మొన్న మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత ఈ పాటకి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా. మరి ఇవాళ థీమ్ ఏంటి అంటే వివిధాలో ఫ్రైడే కాబట్టి ఒకే హీరో అనమాట. ప్రభాస్ యాక్ట్ చేసిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉంటాను. మరి ఇప్పుడైతే మొన్న సాంగ్ ఆల్రెడీ వినిపించేశాను కాబట్టి యోగి మూవీ నుంచి, దాని తర్వాత రాఘవేంద్ర, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే ఓకే హీరో అనమాట. ప్రభాస్ నటించిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పౌర్ణమి అనమాట. దాని తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, దాని తర్వాత మిర్చి. అంటే టోటల్ గా 3 మూవీస్ నుంచి 3 బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఈ సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే, ఓకే హీరో అనమాట ఫ్రైడే కాబట్టి, ప్రభాస్ నటించిన బ్యూటిఫుల్ ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఏక్ నిరంజన్, దాని తర్వాత బుజ్జిగాడు, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్ యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

మరి అయితే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధ అని ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేద్దాం. చక్రం మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ తో వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4 గంటల 50 నిమిషాలకి స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వచ్చేస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. అండ్ అందరికీ, వివిధ భారతి లిజనర్స్ అందరికీ కూడా అడ్వాన్స్గా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అనమాట. సో అది సంగతి, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్, బై బై. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Today I'm talking about the most important meal of the day. Enti lunch anukuntunara kadandi, day lo important meal manaku breakfast. Alpaharame ani nirlakshyam cheyoddu. ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో కార్యాలయాల్లో పని మొదలు పెడుతూ ఉంటారు. రాత్రి నుంచి ఉపవాసం ఉంటూ నెక్స్ట్ డే మధ్యాహ్నం దాకా అంటే 12 నుంచి 15 గంటల పైగా కడుపు మార్చేస్తూ ఉంటారు. కొన్ని రోజులకు ఊరికే అలసిపోతూ ఉంటారు. మరికొన్ని రోజులకు రక్తహీనత, ఇలా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. బ్రేక్ఫాస్ట్ అని డెఫినెట్గా మీరు మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయనే చేయకూడదు. మన లేటెస్ట్ క్రేజ్ అంటే ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్ అనుకోండి, చాలా వేగంగా మారిపోతుంది. దీంతో నైట్ లేట్గా పడుకోవడం, మార్నింగ్ లేట్గా లేవడం మామూలు వ్యవహారం అయిపోయింది. ఇప్పుడున్న మన జాబ్స్ కానీ ఆహారపు అలవాట్లు కారణంగా ఇది పరిపాటైపోయింది. ఉదయం హడావిడిగా వెళ్లే క్రమంలో అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏవి తినకుండా అలా ఆఫీస్కి వెళ్ళిపోయి టీలపై టీ తాగేసి తర్వాత తిందానులే అని దాన్ని ఆఫ్టర్నూన్ లంచ్ దాకా పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. పని మీద ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కారణం, శరీరానికి అవసరమైన పోషకాలు లోపించడం. ఈ పోషకాలు లోపించడానికి మూలం ఉదయం పూట ఆహారం తీసుకోకపోవడమే ప్రధాన కారణమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక రీసెర్చ్లో తెలిపింది. బాడీకి ఎనర్జీ అందాలంటే, మన బాడీకి రోజువారీ పనులు చేయాలంటే అందుకు తగినంత ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని ఇచ్చేది ఆహారం. దట్ ఈస్ ద ఫ్యూయల్ ఫర్ అవర్ బాడీ. మనం తీసుకున్న ఫుడ్ 4 గంటల్లోగా జీర్ణమైపోతుంది. కాబట్టి మనం ప్రతి 4 గంటలకి ఓసారి ఏదో ఒకటి తినాలి అంటారు. 6 గంటల సమయం గడిచిపోయినా మనం ఎటువంటి ఆహారము తీసుకోకపోతే శరీరానికి అవసరమైన శక్తి అందదు. సాధారణంగా మనం రాత్రిపూట 6 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోతాం. ఆ తర్వాత మనం లేచి రెడీ అయి హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోతాం. మరో 1-2 గంటల సమయం పడుతుంది. అప్పుడు కూడా ఏమీ తినకుండా మధ్యాహ్న భోజనం వరకు వేచి ఉండటమే, పొట్టలో మంట పెట్టడమే అవుతుంది. దానివల్ల రకరకాల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అందుకే ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మనం తీసుకునే మొట్టమొదటి ఆహారం అల్పాహారం, దట్ ఈస్ బ్రేక్ఫాస్ట్. అంటే ఫాస్ట్ని బ్రేక్ చేస్తున్నాం కాబట్టి దాన్ని బ్రేక్ఫాస్ట్ అన్నారు. సుదీర్ఘ సమయం పాటు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో లోపించిన కీలకమైన పోషక పదార్థాలను ఈ అల్పాహారమే భర్తీ చేయాల్సి ఉంటుంది. చాలామంది రాత్రి బాగా తిని ఉదయం తక్కువగా తింటూ ఉంటారు. పోషకాహార నిపుణులు సూచించేది ఏమంటే, ఉదయం పూట శరీరం ఎక్కువ ఆహారం తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. అందుకే

ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా తిని రాత్రిపూట చాలా తక్కువగా తింటే మంచిదని డాక్టర్లు న్యూట్రిషనిస్టులు అడ్వైజ్ చేస్తారు. ఈ బ్రేక్ఫాస్ట్ ఎంత ముఖ్యమైందో మనం గుర్తించడం లేదు. చిల్డ్రన్ యంగ్స్టర్స్ ఇంకా పెరిగే దశలో ఉంటారు, వీరి పెరుగుదల చక్కగా ఉండాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా అవసరం. ఇది కూడా మంచి పోషక పదార్థాలు కలిగి ఉండాలి, ఎవ్రీడే క్రమం తప్పకుండా తీసుకోవాలి. టీనేజ్లో ఉన్న పిల్లలు బరువు ఎత్తు ఒక దశలో ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది సక్రమంగా జరగాలంటే అల్పాహారం కీలకమైంది. పిల్లలు శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి అల్పాహారం బాగా దోహదం చేస్తుంది. మెదడు చురుగ్గా ఉండాలంటే ఉదయమే తగినంత అల్పాహారం తీసుకోవాలని పలు అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. రాజులాగా బ్రేక్ఫాస్ట్, యువరాజులాగా భోజనం, భిక్షగాడిలాగా రాత్రి భోజనం చేయాలనేది ప్రసిద్ధి నానుడి. బ్రేక్ఫాస్ట్ లైక్ అ కింగ్, లంచ్ లైక్ అ ప్రిన్స్ అండ్ డిన్నర్ లైక్ అ పాపర్ అనేది ఒక స్టేట్మెంట్. దానికి కారణం మీరు రోజులో అల్పాహార సమయంలో సమర్థవంతంగా ఎన్ని క్యాలరీలు కోల్పోతున్నారో తెలుస్తుంది. రోజులో మీరు తీసుకునే ఆహారంలో అత్యంత ప్రధానమైంది ఇది. రాత్రంతా ఏవీ తినకుండా ఉన్నా తరువాత శరీరానికి శక్తినిచ్చి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అల్పాహారంలో ఫైబర్, ప్రోటీన్, తక్కువ కొవ్వు కలిగి ఉన్న అధిక కార్బోహైడ్రేట్ మిశ్రమాన్ని తీసుకోవడం అవసరం. ఈ కార్బోహైడ్రేట్లు ఎంతో సంతృప్తినిచ్చి చాలా నిదానంగా అధిక శక్తినిస్తాయి. బ్రేక్ఫాస్ట్తో ఒక తాజా పండును తినడం మంచిది. అల్పాహారం రోజులో అవసరమైన పౌష్టికాలలో 1/3 వంతు అంటే 1/3 పార్ట్ పౌష్టికాలు అందిస్తుంది. ఇది తినని వారు వారి భోజనంలో ముఖ్యమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ చాలా వరకు విటమిన్ సి, డి, కాల్సియం, ఐరన్, ఫైబర్ కలిగి ఉండాలి. మెదడుకు గ్లూకోజ్ యొక్క నిరంతర సరఫరా అవసరం. ఎవరైతే బ్రేక్ఫాస్ట్ తినరో వారి రక్తంలోని గ్లూకోజ్ స్థాయి తగ్గిపోతుంది. బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల చిల్డ్రన్ అండ్ అడల్ట్స్లో కూడా ఏకాగ్రత సమస్య, పరిష్కరించుకునే సామర్థ్యం, మానసిక స్థైర్యం, జ్ఞాపక శక్తి, బుద్ధి అభివృద్ధి చెందుతాయని సాంకేతికంగా నిరూపించబడింది. మీ శరీరాన్ని, మెదడును రీఛార్జ్ చేయాలంటే మీరు చేసే ప్రతి పనిలో ఎంతో సమర్థత కలిగి ఉండాలి. అల్పాహారం తినకపోతే బరువు తగ్గుతారని కొంతమంది నమ్ముతారు. అది నిజం కాదు మై డియర్ ఫ్రెండ్స్. బాడీ బేసల్ మెటబాలిక్ రేట్ను తగ్గించడం ద్వారా శక్తిని పరిరక్షించుకోవడంలో ఎంతో సామర్థ్యతని కలిగి ఉంటుంది. అన్నిటికంటే అతి కష్టమైంది బరువు తగ్గడం. తరచుగా భోజనం మానేయడం అనేది మరుసటి రోజు అతిగా తినడానికి దారితీస్తుంది. చాలా ఆకలి వేయడం వల్ల అదుపు తప్పి తినడం జరిగి దానికి ఫలితంగా సరైన అల్పాహారం తీసుకోవడానికి బదులుగా అధిక క్యాలరీలను తీసుకుంటాం. అల్పాహారాన్ని మానేయడం వల్ల ఒబేసిటీ రావడానికి గట్టి లింక్ ఉందని మీకు తెలుసా? బ్రేక్ఫాస్ట్ కోసం కొన్ని టిప్స్ చేతన్ ఇప్పుడు మీకు ఇస్తాడు. అవేంటో కొంచెం కేర్ఫుల్గా వినండి. రవ్వ ఇడ్లీ దోశ సాంబార్తో, ఆరెల్స్ బ్రెడ్, ఎగ్స్, మిల్క్, వెజిటబుల్స్, చపాతీ, రాయితా, పొంగల్, ఉప్మా, పోహా, అటుకులు అవే అండి. అలాగే రాగి మాల్ట్, ఇవన్నీ కూడా చాలా మంచి సబ్స్టిట్యూట్స్ అన్నట్టు. అంతేకాకుండా ముసేలి, ఓట్స్, మొలకలు ఇటువంటి అల్పాహారం ప్రతిరోజు మీ శరీరానికి ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వడంతో ప్రారంభించండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ హెల్తీ మెసేజ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఓన్లీ విత్ ద ప్రామిస్ టు గెట్ బ్యాక్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్, బాయ్.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఆకాశవాణి, మీరింతవరకు విజయవాడ కేంద్రం నుంచి వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి, మీరు వింటున్నారు 101.7 మెగాహెర్ట్జ్ పై అనంతపురం కేంద్ర ప్రసారాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు నిలయంలో సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం

0: లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: రామా శ్రీరామా కోదండరామా.

మీరు వింటున్న శ్రీరామదాసు చిత్రంలోని ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు తెలంగాణ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయిప్రకాష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోరికపై మీరు వింటున్నారు శ్రీరామదాసు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రామదాసు కీర్తన. సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆరుద్ర సాహిత్యానికి ఎస్పీ కోదండపాణి స్వరాలు కూర్చగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వినండి. పేదరాశి పెద్దమ్మ కథ చిత్రం కోసం ఈ పాటను కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుంచి భరతలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోధ్, అజయ్ లోధ్, ఆదిత్య లోధ్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోధ్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్నారు. వీరందరి కోరికపై వినండి పేదరాశి పెద్దమ్మ కథ చిత్రంలోని ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
4: శ్రోతలకు గమనిక. 80వ స్వాతంత్ర దినోత్సవ పూర్వ సంధ్య సందర్భంగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతినుద్దేశించి చేసే ప్రసంగం ఈరోజు సాయంత్రం 7 గంటలకు హిందీలోనూ అనంతరం ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది ఢిల్లీ నుంచి. గమనిక విన్నారు. లేపాక్షి కార్యక్రమంలో తర్వాతి పాట గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందర్రామూర్తి, సంగీతం బప్పి లహరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్నారు.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: పాండవ వనవాసం చిత్రం నుంచి పి లీల పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి టైలర్ వెంకటేష్ ఆచారి, అనంతశయనం శ్రీనివాసులు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి. అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
3: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
3: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
4: మంగమ్మ గారి మనవడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినండి. డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం ఇందిరమ్మ కాలనీ నుంచి వెంకటేష్, బడిగంచుల అన్నయ్య, శ్రీనివాసులు, చౌడమ్మ, రామాంజనమ్మ, లక్ష్మి, కుమారి వీరంతా కోరుతున్నారు.

విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా దేశభక్తి గేయం ఆలపిస్తున్నవారు కవిత, మమత, రాగిణి.

0: పాట విన్నారుగా. తరువాత నేటి టెక్నాలజీ యువపురుషుడు ఏకపాత్ర అభినయం బి ప్రకాష్.
1: వినచున్న యువతీ యువకుల్లారా, నేనా ఈ ఆకాశవాణిలో మాట్లాడుచున్న మాటలు? నా మాటల మహత్యమేమో కానీ నేటి యువత జీవితంలో చతికిలబడి బ్రతుకు భారమై ఆత్మహత్యలకు పాలవుతున్నారే. ఏమీ దుర్గతి, ఏమీ మారణ హోమం, కాదు కాదు కాకూడదు. అవురా, నేనెంతటి అదృష్టవంతుడను. సాంకేతిక విద్యను అభ్యసించుటచే అనేక రాష్ట్రములనే కాక అనేక దేశములను తిరుగుటకు సౌలభ్యమాయనే. భాష లేనివాడు భ్రష్టుడని, భారతవనిలో బ్రతుకుట భారమని తెలిసిన నేనా ఈ దేశములన్నీ తిరిగి తిని ఏమని వర్ణింపను? భాష నేర్చుటే నాకు బ్రహ్మరథమాయనే. భారతవనినే కాక సముద్రములను దాటి దేశములను చుట్టుముట్టుటకు వాయుమండలమున పయనించుటకు సాంకేతిక విద్య నాంది ఆయనే. ఏమీ వింత, ఏమీ విచిత్రము. అయినా ఈ రాయలసీమలు అనంతపురమున ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఉందని, అచ్చట అనేకమైన శిక్షణలు ఉన్నాయని, ప్రావీణ్యత గల శిక్షకులు ఉన్నారని తెలియని వారు

0: ఉండరు ఉండరు ఉండరు గాక ఉండరు ఉండరిపో ఉన్నంత మాత్రాన నా ఈ మాటలు వినకుందురా తప్పక విందురుగాక. అట్ల విని వారందరూ రావోయి సంవత్సరం ప్రవేశముకు దరఖాస్తు చేయకుందురా తప్పక చేయదురు. దీన్ని తీసుకుందునా ఎన్ని ట్రేడులు కలిగినా ఈ సంస్థ నందు దేన్ని తీసుకుందునా దేని అందు ప్రావీణ్యం పొందునా అని సందేహపడవలదు. మేము విచారింపగా ఎలక్ట్రీషియన్ మోటార్ మెకానిక్ డీజిల్ మెకానిక్ మిషనిస్టు మిషనిస్టు గ్రైండర్ టర్నర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ సివిల్ ఫిట్టర్ కోపా వెల్డర్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎన్నని తెలుపను. మన సమాజ శ్రేయస్సు కొరకు అనేక రాష్ట్రాలలో అనేక ట్రేడులు కలిగి ఉన్నదే ఈ సాంకేతిక విద్య అని మరొకకు. ఈ భూమండలమున వెలుగునిచ్చే సూర్యుడు ఉండినా ఉండిని పో, రాత్రి జాముల్లో వెలుగునిచ్చేవాడు ఎలక్ట్రీషియన్ కాడా, విద్యను నేర్పిన పారిశ్రామిక శిక్ష సంస్థ కాదా. ఏమని వర్ణింపను, ఏమని వివరింపను, కోట్లాది కోట్ల జన సముద్రమునకు వెలుగునిచ్చినే ఈ శిక్షణ సంస్థ. ఆనాడు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు గరుడ పక్షి మీద ఆకాశ మండలమున పయనించిరే, ఈనాడు ఆకాశములో వివరించి పయనించే యంత్రములు కనుగొనినే ఈ మోటార్ మెకానిక్ డీజిల్ మెకానిక్. అంత మాటికే కాదు, ఆశ్చర్యకరమైన రీతిలో సముద్రపు అడుగు భాగాన పయనించే మార్గమును కనుగొనినే ఈ సాంకేతిక విద్య. ఆనాడు కోట్లాను కోట్ల దేవుళ్ళు తమ భక్తుల కష్ట నష్టాలను సుఖాలను దివ్య దృష్టితో చూసేవారని పురాణ కథలు చదివి వింటిమే. నేటి ప్రపంచ దేశాలు స్థితిగతులను యుద్ధాలను సునాములను భూకంపాలను అనేకమైన వర్షాలను కనుగొనినే ఈ స్థితి నేర్పిన ఈ ఎలక్ట్రానిక్స్ విద్య. ఎంత సులభము, ఎంత ఆశ్చర్యము. నేటి మానవులు తమ గృహములనునే కనువిందు కలిగించే దృశ్యాలను మనకు ఆహ్లాదకరమైన సంగతులను దూరవాణిలో చూచిచుండిరే. అయినా ఈ సువిశాల భారతవనిలో శీఘ్రమున మానవుని యొక్క మనుగడను ఉపాధి కల్పించి తమ మేధాశక్తితో మానవుని యొక్క జీవన శైలిని మార్చగల విద్యా విధానం ఈ సాంకేతిక విద్య. ఈ సాంకేతిక విద్యను నేటి సంవత్సరం ఎస్ఎస్సి పాస్ అయిన చెల్లి తమ్మలకు చెప్పకుందున తప్పక చెప్పేదను. హీనా యుగ పురుషుని సందేశాన్ని ఆకాశవాణి ద్వారా అందరూ విందురుగాక.
1: ఇప్పుడు ఒక లంబాడీ పాట ఆలపిస్తున్నవారు అంజినాయక్.

0: ఇప్పుడు కే ప్రమోద్ కుమార్ స్వీయ కవిత ఉగ్రఘాతం.
1: పెరటి మొక్క విషూక్షంగా మారింది. టెర్రరిజం ఉగ్రఘాతమై ఒళ్ళు విరుచుకబడి శరాఘాతమై మారణ హోమం సృష్టించింది. దేశ రక్షణకు పూనుకున్న సైనికులు ముక్కలు ముక్కలై వికత జీవులై శోకసంద్రాన్ని మిగిల్చింది. నింగిన రెక్కలాచి ఎగురుతున్న శాంతి కపోతం ఉగ్రవాయువు సోకి నిలువెల్లా సొమ్మసిల్లి కుప్పకూలిపోయింది. ఆనవాళ్లు నిలువెల్లా నిత్య దృశ్యమానమై అవినీతి పతాక శీర్షికలో స్వైర విహారమయ్యాక విచారణకు నింపాలిగా గడివిస్తున్నారు. చూడు, అదే నేరం, అదే పురోగమనం నుంచి తిరోగమనమై వెక్కిరింత. వటవృక్షమై విస్తరించి జడలు విప్పి మళ్ళీ వటవృక్షమవటానికి సన్నాహాలు చేస్తున్నావే, ఎంత ధైర్యం నీకో. ఇక్కడ పూరించిన కళాలు తూటాల వర్షాన్ని కురిపిస్తాయి. తోక ముడుచుకొని పలాయనని చెప్పు. లేదంటే పూరించిన కళాల నుంచి మీకు మరణ గీతాన్ని రచించే పదబంధాన్ని పూయిస్తాం. మా కోసం ఇక్కడ శాంతివనాన్ని పుష్పిస్తాం. చివరిగా నన్ను నేను సంధించుకొని శరవేగాన్ని గెలిచేస్తాను.
0: ఇప్పుడు సందేశాత్మక గీతం. రచన జలందర్ రెడ్డి, గానం రాంభూపాల్ రెడ్డి.

0: తర్వాత జే పని సాయిదత్త జోక్స్ వినిపిస్తారు.
1: కోడి భోజనం 5 రూపాయలు అనే బోర్డును చూశాడు వెంగళప్ప. వెంటనే తినాలనిపించి హోటల్లో కూర్చున్నాడు. సర్వర్ ఒక కప్పు నానబెట్టిన జొన్నగింజలు తెచ్చి ముందుంచాడు. ఏంటిది జొన్నగింజలు తెచ్చారు అన్నాడు కోపంగా. కోడి తినే భోజనం ఇదేనండి బాబు అని అన్నాడు. భర్త భార్యతో మాట్లాడుతూ, మా నాన్న రోజు రాత్రి పడుకునే ముందు నాకు ఓ మాట చెప్పేవాడు, అది ఇప్పటికీ నాకు గుర్తొస్తుంది అని అన్నాడు. ఏంటండి ఆ మాట అంది ఆత్రంగా. గుడ్ నైట్ అన్నాడు భర్త. ఏంట్రా రాజేష్, గేటు ముందు ఎండలో చదువుతున్నావు అని అడిగాడు నాన్న. గేటు పరీక్షలు కదా నాన్న, అందుకే గేటు ముందు చదువుతున్నాను అన్నాడు రాజేష్. క్లాసులో టీచర్ ఓ అబ్బాయిని లేపి 10 పెంపుడు జంతువుల పేర్లు చెప్పు అంది. వాడు వెంటనే లేచి 5 కుక్కులు 5 పిల్లులు అని అన్నాడు. మేడం విద్యార్థితో, దక్షిణాన్ని సౌత్ అంటారు, మరి ఉత్తరాన్ని ఏమంటారు అంది. పోస్ట్ కార్డ్ అంటారు మేడం అన్నాడు తడుముకుంటూ. బ్యాంక్ మేనేజర్తో, పాలవాడు లోన్ తీసుకున్నాడు, మీ రుణం ఎలా తీర్చుకోవాలి సార్ అని అన్నాడు మేనేజర్తో చతురతగా. నువ్వు తెచ్చే పాలల్లో మున్సిపాలిటీ నీళ్లు కాకుండా మినరల్ వాటర్ కలుపు సరిపోతుంది అని అన్నాడు.
0: ఇప్పుడు డి నాగేంద్రబాబు ఆలపిస్తున్న జానపద గేయం విన్నాం.

0: ఇప్పుడు టి జెస్సి జాకోబ్ తనకు నచ్చిన పుస్తకం గురించి వివరిస్తారు.
1: నేను చదివిన చాలా పుస్తకాల్లో నాకు బాగా నచ్చిన పుస్తకం ది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. ఈ పుస్తక రచయిత రాబిన్ శర్మ. పుస్తకం మొదటి నుండి చివరి దాకా మనం ఆనందాన్ని పొందటం ఎలా అనే అంశం మీదే చర్చించారు. ఇందులో కథానాయకుడు కోట్లకు పడగలెత్తుతారు, అతనికి ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆనందం శాంతి పూర్తిగా కరువైపోతాయి. ఆ దశలో తనకున్న యావదాస్తిని త్యజించి వేస్తాడు, తనకున్న ఫెరారీ కారును సైతం అమ్మివేస్తాడు, తానున్న అందమైన భవనాన్ని అందమైన పట్టణాన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అక్కడ యోగులతో కలిసి జీవిస్తూ ఆనందం ఎలా పొందాలి, స్వేచ్ఛను ఎలా సొంతం చేసుకోవాలి, శాంతిని ఎలా పొందాలి, జీవన విధానం పూర్తిగా ఎలా మారాలి అన్న విషయాలు పూర్తిగా నేర్చుకుంటాడు. కొన్ని సంవత్సరాల తరువాత తిరిగి తన పట్టణానికి వచ్చి ప్రశాంతంగా జీవిస్తూ ఆనందాన్ని సొంతం చేసుకుంటాడు. ఆయన ఆచరించే జీవనాన్ని పాఠకులకు అందించాలన్న ప్రధాన సంకల్పం ఈ నవలలో కనిపిస్తుంది. ప్రతి పేజీ ప్రతి సన్నివేశం ఆసక్తిగా సాగుతూ పాఠకులకు ఒక అద్భుత ప్రపంచంలోనికి తీసుకొని వెళ్తుంది. ఈ పుస్తకంలో రాబిన్ శర్మ ఆనంద జీవితం గురించే కాక మరికొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించారు. అందులో ముఖ్యమైనవి కొన్ని: జీవితానికి ఒక ప్రణాళిక ముఖ్యమంటారు, ఆ ప్రణాళికతో పాటు పనిచేస్తే జీవితంలో ఎన్నో విషయాలు సులభంగా సాధించవచ్చని అంటారు. జీవితానికి క్రమశిక్షణ ఎంత అవసరం అంటారు రాబిన్ శర్మ. క్రమశిక్షణ మన జీవితానికి ఒత్తిడి పూర్తిగా తగ్గిస్తుంది. ఒత్తిడి లేకపోవడం వల్ల మనం సాధించాలనుకున్న లక్ష్యాలపై దృష్టి పెట్టవచ్చని రాబిన్ శర్మ వివరిస్తారు. మన మీద మనకు నమ్మకం ఉండాలి, మన మీద మనకు పూర్తి విశ్వాసం ఉండాలి అని రచయిత వివరిస్తారు. విశ్వాసం సంపూర్ణ శక్తిని పెంపొందిస్తుంది, ఎన్నో అద్భుతాలను సాధిస్తుందని వివరిస్తారు. ఎక్కువగా చదవటం వల్ల జ్ఞానం వికసిస్తుంది, ఆసక్తిని పెరుగుతుంది. ఎలా నడుచుకోవాలో, ఎలా ఆనందం సొంతం చేసుకోవాలో ఈ రచయిత వివరిస్తారు. మనం మనకున్న రంగాలపై సాధన చేస్తూ ఉండాలి. సాధన చేయటం వల్ల పనితనం మెరుగై చేయటం సులభమవుతుంది. తద్వారా అత్యంత మెరుగైన జీవితాన్ని మనం గెలవవచ్చని రచయిత వివరిస్తారు. ఇంత మంచి విలువలున్న రాబిన్ పుస్తకమే ఇది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ.
0: డి నాగేంద్రబాబు ఆలపిస్తున్న పాట విందాం.

0: ఇప్పుడు సందేశాత్మక గీతం, రచన జలంధర్ రెడ్డి, గానం రాంభూపాల్ రెడ్డి.
1: డప్పు కొట్టి చొప్పు.

0: ఇప్పుడు అంజీ నాయక్ మిమిక్రీ వినిపిస్తారు.
1: ముందుగా చిన్నపిల్లవాడి వాయిస్, అమ్మ కోసం పాల కోసం ఎంతలా ఏడుస్తాడో వినండి.

ఇప్పుడు పిల్లి వాయిస్. కుక్క.

మీరింతవరకు ప్రభుత్వ బాలుర ఐటీఐ అనంతపురం విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. కార్యక్రమానికి సంగీత సహకారం అందించిన వారు శ్రీ సిపి శాంతయ్య, శ్రీ జలందర్ రెడ్డి.

యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఓ లలిత గీతం.

0: of connectivity. Meanwhile, IMD has issued an orange alert for heavy to very heavy rain today in Chhattisgarh, East Madhya Pradesh, Himachal Pradesh, Jharkhand, Uttar Pradesh and Uttarakhand. Heavy rain is also likely in northern states including Delhi, West Madhya Pradesh, Madhya Maharashtra, Vidarbha, Odisha, among others. And that is the end of this news bulletin.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. సూపర్ ఎల్నినో ప్రభావం దృష్ట్యా నీటిని భద్రపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేందుకు వినూత్న విధానాలతో ముందుకు వెళుతున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని రేపు రాష్ట శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు ప్రాంగణాల్లో జాతీయ పతాక ఆవిష్కరణ జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతి సహా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయనున్న 36 ప్రాజెక్టులు, రాష్టంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి లోటు వర్షపాతం, భూగర్భ జలాలు, తాగునీటి సరఫరా, నిర్వహణ ప్రణాళిక, జలధార, జలహారతి కార్యక్రమాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో 89.9% మేర సివిల్ పనులు నిన్నటికి పూర్తయ్యాయని, ఎడమ కాలువ పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి అవుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. డ్యాం సైట్ వద్ద రోడ్లు లాంటి మౌలిక వసతుల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే ప్రాజెక్టు సమీపంలోని గండిపోసమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ స్థానికుల మనోభావాలను కాపాడేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సూపర్ ఎల్నినో ప్రభావం దృష్ట్యా నీటిని భద్రపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ వచ్చిన నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలని, ఆపై మిగిలిన నీటిని 6 మడులకు ఉపయోగించుకోవాలని సూచించారు. జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం వివరాలను మంత్రి వెల్లడిస్తూ పోలవరం ప్రాజెక్టు మొత్తం పనులలో 77% పూర్తయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టును టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి రామానాయుడు పేర్కొంటూ,
1: పోలవరం స్పిల్వే ఏదైతే ఉందో ఆ పోలవరం స్పిల్వేకి సంబంధించి కూడా మోడరేషన్ కానీ, అదేవిధంగా బ్రిడ్జ్ కనెక్టివిటీ, బ్రిడ్జ్ కూడా ఐకానిక్ మోడల్లో తయారు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ వారం 10 రోజుల్లో ఈ యొక్క పోలవరంతో పాటుగా ప్యారలల్గా ఆ వర్క్స్ కూడా హైవేస్ కనెక్టివిటీ కానీ, పోలవరం ప్రాజెక్ట్ నుంచి అప్ టు భద్రాచలం వరకు కూడా ఏ రకంగా అయితే రివర్ బేస్ మనం టూరిజాన్ని డెవలప్ చేయగలుగుతాం, వీటన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగినటువంటి పరిస్థితి.
0: భారత 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం 7:45 రాష్ట శాసనసభ కౌన్సిల్ ప్రాంగణంలో శాసనమండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఉదయం 8 రాష్ట శాసనసభ భవనం ముందు జరిగే వేడుకల్లో శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. సచివాలయం మొదటి భవనం వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, నేలపాడులోని హైకోర్టు వద్ద ఉదయం 10:00 ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జగన్నాయకులపాలెం నుంచి ద్రాక్షారామం వరకు ఈరోజు జరిగిన తిరంగా ర్యాలీలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. అమలాపురం పట్టణంలో జరిగిన తిరంగా ర్యాలీలో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ను డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు వినూత్న విధానాలతో ముందుకు వెళుతున్నామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజమహేంద్రవరం పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డును శాసనసభ్యులు గోర

0: బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, కమిషనర్ రాహుల్ మీనాలతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కోసం 107 ప్లాంట్లను మంజూరు చేశామని, సెప్టెంబర్ నెలాఖరుకు అన్ని ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేస్తూ,
1: రోజు వచ్చే 7,000 టన్నుల్ని దాన్ని వదిలేస్తే మళ్ళా కుప్పలు తయారవుద్దని ప్రాసెసింగ్ ప్లాంట్స్ 107 శాంక్షన్ చేశాం. ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఎందుకంటే 123 మున్సిపాలిటీస్ లో 16 మున్సిపాలిటీలు ఈ రోజు వచ్చే చెత్తని అటు విశాఖపట్నం ప్లాంట్ కి, గుంటూరు ప్లాంట్ కి పోతుంది. 16 మున్సిపాలిటీలో ఆ 2 ప్లాంట్ కి పోతుంటే మిగిలిన 107 ప్లాంట్లలో ఏ రోజు గారు వచ్చింది ప్రాసెస్ చేయాలనే దాంతో ప్రాసెసింగ్ ప్లాంట్ శాంక్షన్ చేశాం. అవి ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
0: అలాగే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్న మంత్రి నారాయణ, కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, పెద్దాపురంలో 6 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి సూచించారు. దేశ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునేందుకు 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు మై భారత్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ కార్యక్రమాలు, అనుభవాత్మక కార్యకలాపాల్లో పాల్గొనడం వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడుతుందన్నారు. యువత తమ ప్రతిభ, ఆలోచనలు, సృజనాత్మకతను సమాజ అభివృద్ధికి వినియోగిస్తూ వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో క్రియాశీల భాగస్వాములు కావాలని ఆమె ఆకాంక్షించారు. విజయనగరం జిల్లాలో వెదురు సాగును పెద్ద ఎత్తున విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి వెల్లడించారు. అమరావతి నుంచి ముఖ్యమంత్రి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొని జాతీయ వెదురు మిషన్ అమలు దిశగా జిల్లాలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. వెదురు సాగుకు అనుకూలమైన భూముల గుర్తింపు, రైతులను ప్రోత్సహించే విధానాలపై చర్చించారు. వెదురు సాగు ద్వారా రైతులకు దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరడంతో పాటు స్థానికంగా కుటీర పరిశ్రమలకు ముడిసరుకు లభ్యత పెరుగుతుందని అధికారులు తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు గుంటూరులో మోండి గేటు మురుగు కాలువ వ్యవస్థ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుంటూరులో దశాబ్దాలుగా ఉన్న డ్రైనేజ్ సమస్యకు ఈ పనుల ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. నగరం నుండి బయటికి వెళ్లే ప్రధాన డ్రైన్లలో ఒకటైన మోండి గేటు సామర్థ్యాన్ని 30,000 లీటర్ల నుండి 50,000 లీటర్లకు పెంచుతామని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. సూపర్ ఎల్నినో ప్రభావం దృష్ట్యా నీటిని భద్రపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేందుకు వినూత్న విధానాలతో ముందుకు వెళుతున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని రేపు రాష్ట్ర శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు ప్రాంగణాల్లో జాతీయ పతాక ఆవిష్కరణ జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇక ఈ సాయంత్రం 7:00 80వ స్వాతంత్ర దినోత్సవ పూర్వ సంధ్య సందర్భంగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం హిందీలో, అనంతరం ఆంగ్లంలో ప్రసారమవుతుంది ఢిల్లీ నుంచి. రాత్రి 8:00 తెలుగులో జాతీయ వార్తలు, 8:15 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 శ్రీమతి డి వీరనారమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్. రాత్రి 9:30 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ఈ రాత్రి 10:00 వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
1: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
0: ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో మాతృవందనం దేశభక్తి గేయాలు వింటారు. 6:30 వినదగు మాట, వ్యాఖ్యాత శ్రీ జెల్లి కృష్ణమూర్తి. 6:35 పాలీహౌస్లో జర్బరా పూల సాగు గురించి ఎంపీహెచ్ఈఓ శ్రీమతి టి సుమతి గారు అందించే సేద్యపు శుద్ధులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార వివరాలు. రేపు ఉదయం 7:00 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ గావించి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ నుంచి. 9:30 ఆంగ్లంలో, అలాగే హిందీలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 10:00 తెలుగులో జాతీయ వార్తలు. 10:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:30 భారతమాతకు వందనం దేశభక్తి గీతాలు వింటారు. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి మధ్యాహ్నం వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.
4: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
5: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
4: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
5: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి

0: వివరాలు.
1: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో జాతీయోద్యమంలో మహిళామణులు శ్రీమతి ఎం కావేరి గారి ప్రసంగం, ఆ తర్వాత ఎంతెంత దూరం డాక్టర్ సిఎం అనురాధ గారి కథానిక ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:15 రేపు సాయంత్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మానవ మనుగడ మరియు ఆరోగ్యంపై ఎల్నినో ప్రభావం ఎదుర్కొనే చర్యలు, ఈ అంశం గురించి ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ డెబోరా మెసియానా గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ నన్న మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక ప్రసారమవుతుంది. నిర్వహణ శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీతులు వి జానకినాథ్ రెడ్డి, వి జగన్నాథన్. రాత్రి 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 రాజుగారి జలుబు గేయ నాటిక ప్రసారమవుతుంది. రచన డాక్టర్ మహీధర్ నళినిమోహన్ రావు, నిర్వహణ శ్రీమతి తురగా జానకీరాణి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ నుంచి ప్రసారం. రేపు రాత్రి 9:30 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ గావించి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారం. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
3: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను.
5: ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.

0: పి సుశీల స్వర్ణలత పాడిన ఆ పాట పవిత్ర బంధం చిత్రంలోనిది. కోసరాజు సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఎస్ రాజేశ్వరరావు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

విషబలయమై ఎదురుస్తున్నా. ఏక దీక్షగా సాగే పయనం ఆగేనా, అడుగడుగున ఎడకోస్తున్నా. యుగయుగాలుగా నింది కౌగిలి అందలేని కడలి, నిరుపలేదుగా నిమిషమైన అనురాగ రాగరవళి. పలుకులేని ఆల ఘోషతన అందితాళమంది అష్ట దిశలను అల్లుతున్న

విరహము స్వరమధుని అనిపిస్తున్నా, అణువు అణువునా నిప్పుల గాయమవుతున్నా, తలుపుని ఒక మురడిగా మార్చేస్తున్నా. అమ్మలానితో గొంతు కలిసి మొదలైన బ్రతుకు గానం, పలపు గాలితో మలుపు తిరిగిన వయవ్వనాల గేయం, తల్లి వేలికి చెయ్యకి అదనంత దూరం, ప్రణవ సాగరంతో

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆ పాట పాడుతా తీయగా చిత్రంలోనిది. సీతారామ శాస్త్రి సాహిత్యానికి సంగీతం అందించిన వారు మహేష్.
1: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.

0: పల్నాటి పౌరుషం చిత్రం కోసం వందేమాతరం శ్రీనివాస్ ఎస్ జానకి పాడిన పాట విన్నారు. వెన్నెలకంటి సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చంద్రబోస్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి స్వరాలు కూర్చగా పెళ్లి సందడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన

0: మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: పి సుశీల పాడిన పాట విన్నారు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
4: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
5: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
4: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
5: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
4: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:57. మరికొన్ని నిమిషాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పూర్వ సంధ్య సందర్భంగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం హిందీలోను అనంతరం ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఢిల్లీ నుంచి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ధి

0: క్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలో నెసలైన ముఖ్య ఉద్దేశం అన్న విషయాన్ని దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో అన్న ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడ అప్పారావు గారు ఉటంకిస్తూ చెప్పారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఈరోజు దేశ విభజన విషాద స్మృతి దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విభజన సమయాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి, అన్యాయాన్ని ఎదుర్కొని పోరాడిన వారికి నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జాతినుద్దేశించి ఆమె ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే, రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక అంచనాలు చెబుతున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ దేశ ఆర్థిక ప్రగతికి, జాతీయ భద్రతకు పునాదులను మరింతగా బలపరిచిందని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు కొన్నింటిని నిర్ణీత సమయం కంటే ముందే భారత్ సాధించిందని చెప్పారు. జాతీయ ప్రయోజనాలే విదేశాంగ విధానానికి పునాదని పేర్కొంటూ, శాంతి, సహకారం, చర్చలు, వసుధైవ కుటుంబకం అనే ఆదర్శాలే భారత విదేశాంగ విధానానికి ప్రధాన స్తంభాలని రాష్ట్రపతి చెప్పారు. గ్లోబల్ సౌత్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తుందని, యునైటెడ్ నేషన్స్ వంటి బహుపాక్షిక సంస్థల్లో ప్రపంచ సమాజానికి సరైన ప్రాతినిధ్యం లభించేలాగా భారత్ కృషి చేస్తుందని ఆమె చెప్పారు. ఉగ్రవాదంపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల ఖచ్చితమైన సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతు ఇచ్చేవారికి ఇది స్పష్టమైన హెచ్చరిక అని రాష్ట్రపతి అన్నారు. ఉగ్రవాదానికి ఆశ్రయమిచ్చే దేశంతో సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం దేశ ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యంగా రైతుల కోసం తీసుకున్న నిశ్చయాత్మకమైన అడుగని ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. అనేక దశాబ్దాలుగా తీవ్ర సవాలుగా మారిన నక్సలిజం అంతం చేసి దేశాన్ని నక్సలైట్ రహితంగా మార్చడం ఒక గొప్ప విజయమని, గతంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఈనాడు కొత్త ఉత్సాహం నిండిందని రాష్ట్రపతి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు ప్రభుత్వం పోటీ పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపడుతోందని, పరీక్షల్లో అక్రమాలను పూర్తిగా అరికట్టి పారదర్శకతను పెంచుతోందని వివరించారు. దేశంలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరిక నుంచి బయటపడ్డారని, జన్ధన్ యోజన కింద 59 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు తెరవగా అందులో 32 కోట్లకు పైగా మహిళల ఖాతాలే ఉన్నాయని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్ కింద 60 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించామని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద అత్యుత్తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను భారత్ అభివృద్ధి చేసిందని, ప్రపంచంలోని రియల్ టైం డిజిటల్ లావాదేవీల్లో సగానికి పైగా భారత్లోనే జరుగుతున్నాయని రాష్ట్రపతి తన ప్రసంగంలో చెప్పారు.
1: हमारे देश में विश्व का सबसे बड़ा और सबसे अच्छा डिजिटल इंफ्रास्ट्रक्चर विकसित किया गया है. गांव की छोटी छोटी दुकानों में तथा रेहड़ी पटरी पर भी डिजिटल पेमेंट्स हो रहे हैं. विश्व में आधे से अधिक रियल टाइम डिजिटल ट्रांजैक्शंस भारत में हो रहे हैं. हमारे देशवासियों और सरकार ने मिलकर डिजिटल क्रांति का उदाहरण विश्व समुदाय के सामने प्रस्तुत किया है.
0: एक पेड़ माँ के नाम लाइफ वंटे कार्यक्रम द्वारा पर्यावरण परिरक्षण पीलू పండిట్ రఘునాథ్ ముర్ము రాసిన ఒక పాటను టంకిస్తూ, ప్రకృతిని, మానవ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డ్రోన్ దీదీల నుంచి వైమానిక దళంలోని ఫైటర్ కాంబాట్ లీడర్ల వరకు అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని రాష్ట్రపతి ఆనందం వ్యక్తం చేశారు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన 13 స్వర్ణ పతకాల్లో 8 పతకాలు మహిళలు సాధించారని కొనియాడారు. 10 కోట్ల మందికి పైగా మహిళలు స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్నారని, 3 కోట్ల లాక్పతి దీదీల లక్ష్యం పూర్తయి, మరో 3 కోట్ల కొత్త లాక్పతి దీదీల దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్రపతి చెప్పారు. లోక్సభ, శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన అధినియం 2023 ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు. దేశ జనాభాలో 65% మంది 35 ఏళ్లలోపు వారేనని, వారి భాగస్వామ్యంతో దేశంలో బలమైన స్టార్టప్ ఈకోసిస్టమ్ తయారైందని పేర్కొన్నారు. ఖేలో ఇండియా ద్వారా క్రీడా రంగానికి ప్రభుత్వం అపూర్వమైన పెట్టుబడులు పెడుతోందని, అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారుల ప్రతిభ మెరుగైందని చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ధి, సంక్షేమం వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్యోద్దేశం అన్న విషయాన్ని దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని, రాష్ట్రపతి కవి గురజాడ పార్వగారిని ఉటంకిస్తూ

0: తన ప్రసంగంలో పేర్కొనడం విశేషం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను రేపు దేశం అత్యంత వైభవపేతంగా జరుపుకోనుంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన 2 MI-17 హెలికాప్టర్లు ఎర్రకోట ప్రాంగణంపై పూలవాన కురిపిస్తాయి. జాతీయ జెండా ఆవిష్కరణ సమయానికి సరిగ్గా 21 తుపాకుల సెల్యూట్ సమర్పిస్తారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజులపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ గేయం వందే మాతరం 150 సంవత్సరాల ఘనమైన వారసత్వాన్ని పురస్కరించుకుని ఎర్రకోట వేడుకల్లో మొదటిసారిగా వందే మాతర గీతాన్ని ఆలపించనున్నారు. ఈరోజు దేశ విభజన విషాద స్మృతి దినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, అన్యాయాలను ఎదుర్కొని పోరాడిన వారికి నివాళులర్పించారు. ప్రధానమంత్రి సోషల్ మీడియాలో సందేశమిస్తూ, దేశ విభజన అనేది ఎన్నో జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసిన విషాదకర ఘట్టమని పేర్కొన్నారు. ఎన్నో కుటుంబాలు తమ నివాసాలను, ఆత్మీయులను కోల్పోయి అపారమైన బాధను అనుభవించాయని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశంలో సౌభ్రాతృత్వాన్ని, ఐక్యతను పెంపొందించుకునేందుకు వికసిత్ భారత్ సాధన దిశగా అంతా కలిసికట్టుగా కృషి చేయడానికి ఈరోజు అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ ఆదివారం నుంచి 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తారు. చెన్నై, చెంగల్పట్టు, తిరువారూర్, తంజావూరు జిల్లాలో జరిగే పలు విద్యా, స్మారక, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదివారం చెంగల్పట్టులోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ 22వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి హాజరవుతారు. చెన్నైలో మాజీ గవర్నర్ దివంగత లా గణేశన్ వర్ధంతి కార్యక్రమంలో ఈకోస్ ఆఫ్ ఎ నేషనలిస్ట్ మైండ్ అనే పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొంటారు. హిందుత్వ సిద్ధాంతకర్త విడి సావర్కర్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నమోదైన క్రిమినల్ పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. రాహుల్ గాంధీని ప్రాసిక్యూట్ చేయడానికి చట్ట ప్రకారం అవసరమైన ముందస్తు అనుమతిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వనందువల్ల ఈ కేసు విచారణ ముందుకు సాగలేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ కేసుకు అవసరమైన చట్టబద్దమైన ముందస్తు అనుమతి కోరబడిందని పేర్కొంటూ రాహుల్ గాంధీ పిటిషన్ను అనుమతించింది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. టెక్స్టైల్ రంగానికి నూతన ఉత్తేజాన్ని అందించడం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడం, ప్రపంచ వేదికపై భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో చర్చించారు. ఉపాధి కల్పన, పెట్టుబడులు, ఎగుమతులు, వినూత్న సాంకేతికతలు, ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా జౌళి రంగాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే మార్గాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా పీపల్కోటి వద్ద జల విద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. నేరుగా టన్నెల్లోకి వెళ్లి సహాయక రక్షణ చర్యలను సమీక్షించారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీయడమే ప్రథమ ప్రాధాన్యమని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు. విశేషాలు మరొకసారి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగంలో ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ధి సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలో అసలైన ముఖ్య ఉద్దేశం అన్న విషయాన్ని, దేశమంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడ అప్పారావు గారిని ఉటంకిస్తూ చెప్పారు. ఢిల్లీలో చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు

ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి కలుసుకోవాలని చిత్రం కోసం సుమంగళి

కలుసుకోవాలనే చిత్రం కోసం పాటను వినిపించమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరంతా కోరుతున్నారు. ఈ పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆదర్శ కుటుంబం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వినండి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుంచి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసుఫుద్దీన్, కడవకల్లు మధుసూదన్ రెడ్డి, ముత్యాల బాబు, సదానంద గౌడ్, మహమ్మద్ అబ్దుల్, బాబా అంజానా వీరంతా కోరుతున్నారు. వీరందరి కోరికపై వినండి ఆదర్శ కుటుంబం చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట.

తలంబ్రాల చిత్రంలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, శ్రీకాకుళం జిల్లా వజ్రపుకుత్తూరు మండలం బైపల్లి నుంచి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్తా, రాజశేఖర్, బాబురావు, రజని, రవికుమార్, కోటి, రాము, పైడితల్లి, జిందం నరహరి, మహమ్మద్ దినైతుల్లా, పి ఈశ్వర్రావు వీరంతా కోరుతున్నారు. వీరందరి కోరికపై వినండి తలంబురాలు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

గోరంత దీపం చిత్రం నుంచి పాటను వినిపించమని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం నుంచి చిలుక నారాయణ, అనసూయ, యమున వీరంతా కోరుతున్నారు. పి సుశీల పాడిన ఈ పాట సాహిత్యం ఆరుద్ర, సంగీతం కేవి మహాదేవన్.

అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశ సమగ్రతను కాపాడటం, త్యాగాల ద్వారా సాధించిన స్వేచ్ఛను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. దేశ నిర్మాణంలో నారీ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన 1057 మందికి శౌర్య సేవా పథకాలను ప్రకటించింది. వార్తల వివరాలు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి కొద్దిసేపటి క్రితం జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రపంచ సగటు వృద్ధి రేటుకు రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందన్నారు. దేశ ఆర్థిక పురోగతి, జాతీయ భద్రతా పునాదులను ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ మరింత బలోపేతం చేసిందని చెప్పారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030లో కొన్నిటిని భారత్ నిర్దేశిత గడువు కంటే ముందే సాధించిందన్నారు. జాతీయ ప్రయోజనమే భారత విదేశాంగ విధానం.

0: దానికి పునాది అని, శాంతి సహకారం చర్చలు వసుధైవ కుటుంబకం అనేవి ఆ విధానానికి మూల స్తంభాలని వివరించారు. ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు పరస్పర సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని చెప్పారు. 2047లో స్వాతంత్ర శత వార్షికోత్సవం నాటికి మన దేశం వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. అలాగే తెలుగు కవి గురజాడ అప్పారావు రాసిన కవితను రాష్ట్రపతి తన ప్రసంగంలో ఉటంకించారు.
1: గుర్జాడా అప్పారావ్ నే ఆపనే ఏ గీత్ మే కహా హై, దేశ్ మున్ను ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశ్ మంటే మట్టి కాదోయ్, దేశ్ మంటే మనుషులోయ్, ఇన్ పక్తియో కా భావ్ హే, దేశ్ సే ప్రేమ్ కరో, భలాయి కో బఢావ్, దేశ్ కా అర్థ్ కేవల్ మిట్టి హి నహీ హే, దేశ్ కా అర్థ్ సమస్త జన సముదాయ్ హే. ముజే విశ్వాస్ హే కి సమాజ్ కి భాగీదారీ ఔర్ సర్కార్ కే ప్రయాసో సే గాంవ్ గాంవ్ మే, నగర్ నగర్ మే, భారత్ కే ఘర్ ఘర్ మే రహనే వాలే సభీ లోగ్ స్వస్థ్ సుఖీ ఔర్ సమృద్ధ్ బనేంగే.
0: దేశం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛ గత తరాల వారి త్యాగాల వల్ల లభించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విభజన విభీషక స్మృతి దివస్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశ సమగ్రతను కాపాడటం, ఆ త్యాగాల ద్వారా సాధించిన స్వేచ్ఛను గౌరవించడం ప్రతి ఒక్కరి ప్రధాన కర్తవ్యమని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ విభజన అనేక మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిందని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. విభజనతో అనేక మంది నిరాశ్రయులయ్యారని, ప్రియమైన వారిని కోల్పోయారని, అపారమైన బాధను అనుభవించారని వివరించారు. దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, ఆనాటి అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు నివాళి అర్పించారు. పోలీస్, అగ్నిమాపక సేవలు, హోంగార్డ్, పౌర రక్షణ సేవలకు చెందిన 1057 మందికి కేంద్ర ప్రభుత్వం 2026 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శౌర్య సేవా పథకాలను ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు 301 శౌర్య పథకాల జాబితాను విడుదల చేసింది. ప్రాణాలను, ఆస్తులను కాపాడటంలో, నేరాలను నివారించడంలో లేదా నేరస్తులను పట్టుకోవడంలో ప్రదర్శించిన విశేషమైన ప్రదర్శనకు శౌర్య పథకాన్ని ప్రదానం చేస్తారు. ఇందులో 272 పోలీస్ సిబ్బందికి, 29 అగ్నిమాపక సేవా సిబ్బందికి కేటాయించారు. మొత్తం 301 శౌర్య పథకాలలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుండి 197 మంది, జమ్మూ కాశ్మీర్ నుండి 51 మంది, ఈశాన్య ప్రాంతం నుండి 12 మంది, ఇతర ప్రాంతాల నుండి 41 మంది సిబ్బందికి అందజేస్తున్నారు. అలాగే 92 విశిష్ట సేవా పథకాలను, 664 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ను ప్రకటించారు. విమానయానం వంటి ఆకాంక్షిత రంగాలకు ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో అవసరమైనంత సమయం లభించలేదని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. దీనికి కారణం ప్రతిపక్షాల అంతరాయాల మధ్య వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడడమే అని ఆయన సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. పౌర విమానయాన రంగానికి సంబంధించిన 28 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు. 2013 సంవత్సరం వర్షాకాల సమావేశాల్లో తీసుకున్న 14 ప్రశ్నలతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం రక్షణ దళాల ఆధునీకరణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకాశవాణి ద్వారా ఆయన సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా గత 12 రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. దేశీయ రక్షణ ఉత్పత్తి గత దశాబ్ద కాలంగా 4 రెట్లు పెరిగిందని, భారత్ ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగానూ, రక్షణ ఎగుమతిదారుగా అభివృద్ధి చెందుతోందన్నారు. రక్షణ దళాలలో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించడంపైన, దేశ నిర్మాణంలో నారీ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడంపైన ప్రభుత్వం దృష్టి సారిస్తోందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
2: हमारे प्रयासों ने रक्षा उत्पादन को नई दिशा दी है. हमारा घरेलू रक्षा उत्पादन जो 2014 तक मात्र 46,000 करोड़ रुपए हुआ करता था, वो वित्त वर्ष 2025-26 में रिकॉर्ड 1,78,000 करोड़ रुपए पर पहुंच गया है. 2013-14 में 686 करोड़ रुपए का डिफेंस एक्सपोर्ट आज वित्त वर्ष 2025-26 में

0: 38,424 करोड़ रुपए तक पहुंच गया है और हमारे डिफेंस प्रोडक्ट्स 80 से अधिक देशों में एक्सपोर्ट हो रहे हैं।
1: సద్భావన పరస్పర గౌరవం విశ్వాసం భారత్ వియత్నాంల మధ్య సంబంధాలకు బలమైన పునాది అని వియత్నాంలోని భారత రాయబారి షెరింగ్ డబ్ల్యూ షెర్పా అన్నారు. భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవాలకు సిద్దమవుతున్న తరుణంలో ఆయన ఈ విషయాన్ని ఒక వియత్నమీస్ ఆంగ్ల దినపత్రికలో రాశారు. ఈ సాంప్రదాయం ఇరుదేశాల భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లడానికి కీలకంగా నిలుస్తుందన్నారు. ఉమ్మడి నాగరికత సంబంధాలు, బౌద్ధమతం, చరిత్ర, సంస్కృతిలో పాతుకుపోయిన భారత్ వియత్నాం సంబంధాల పరిణామం అసాధారణమైందిగా అభివర్ణించారు. వసుదైవ కుటుంబకం అనే స్ఫూర్తితో అభివృద్ధికి భారతదేశం అనుసరిస్తున్న ప్రజల కేంద్రీకృత విధానం ప్రపంచ శ్రేయస్సుకు దోహదపడాలనే దాని నిబద్ధత గొప్పవని షెర్పా పేర్కొన్నారు. 2027 జనాభా గణన కోసం రూపొందించిన గృహ షెడ్యూల్ ప్రశ్నావళిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం నోటిఫై చేసింది. తల్లిదండ్రుల వివరాలు, ఆధార్, మొబైల్ నంబర్, మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య, పని ప్రదేశానికి ప్రయాణం, మతం, కులం వంటి 40 ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. జనాభా గణన అనేది పరిపాలనకు ఒక కీలకమైన సాధనంగా నిలుస్తుంది. ఇది రాబోయే దశాబ్దానికి భారతదేశ అభివృద్ధి ప్రణాళికకు పునాది వేస్తుంది. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే 80వ స్వాతంత్ర దినోత్సవాలను వీక్షించేందుకు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం నుండి పీఎం విశ్వకర్మ పథకం కింద 100 మంది లబ్ధిదారులను ప్రభుత్వం ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. ఈ లబ్ధిదారులు పీఎం విశ్వకర్మ పథకం కింద ఉన్న 18 సాంప్రదాయ వృత్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, వీరిలో దర్జీ, వడ్రంగి, కంసాలి, కమ్మరి, తాళాల తయారీదారులు వంటి వారు ఉన్నారని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వారికి గుర్తింపుగా జ్ఞాపికలను అందజేస్తారని, అనంతరం వారు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమవుతారని పేర్కొంది. స్వాతంత్ర దినోత్సవాలలో పీఎం విశ్వకర్మ లబ్ధిదారుల భాగస్వామ్యం భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి సాంప్రదాయ కళాకారులు, చేతి వృత్తుల వారు అందించిన అమూల్యమైన సేవకు లభించిన గుర్తింపు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. పరారీలో ఉన్న డ్రగ్ కింగ్ పిన్ వీరేందర్ సింగ్ బసోయాను యుఏఈ నుంచి తిరిగి రప్పించడంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విజయం సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానంలో ఇది ఒక కొత్త మైలురాయని సామాజిక మాధ్యమం పోస్టులో ఈరోజు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశ సమగ్రతను కాపాడటం, త్యాగాల ద్వారా సాధించిన స్వేచ్ఛను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. దేశ నిర్మాణంలో నారీశక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన 1057 మందికి శౌర్య సేవా పథకాలను ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఓ పాట.

రాక్షసుడు చిత్రంలో ఎస్ జానకి బృందం పాడిన పాట విన్నారు. ఆ పాట రచన వేటూరి సుందర్రామూర్తి, సంగీతం ఇళయరాజా.

ఈ ప్రసారంలో 9:30 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం జానపద సంగీతం ఈనాటి ఈ కార్యక్రమంలో వినండి శ్రీమతి డి వీరనారమ్మ బృందం వారు పాడిన జానపద గేయాలు.

జానపద సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి డి వీరనారమ్మ బృందం వారు పాడిన జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026 సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తెలుగు అనువాదం వింటారు. అనువాదం పఠనం శ్రీమతి తురగా ఉషారమణి.
1: నా ప్రియమైన సహపౌరులారా, నమస్కారం. రేపు మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను ఈ జాతీయ ఉత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరికొద్ది గంటల్లో మన దేశం స్వాతంత్ర్యం వచ్చిన 80వ సంవత్సర శుభారంభాన్ని చూస్తాం. దేశంలోనూ విదేశాల్లో ఉన్న భారతీయులందరూ ఈ పండుగను అత్యంత సంతోషంతో జరుపుకుంటారు. మన త్రివర్ణ పతాకం మన స్వేచ్ఛకు చిహ్నం. అత్యంత గర్వంతో దేశభక్తితో మనం ఈ జెండాను ఆవిష్కరిస్తాం. 1947 ఆగస్టు 15వ తేదీన భారతమాత దాస్య శృంఖలాల నుంచి విముక్తమైంది. ప్రతి పౌరుడు స్వతంత్ర భారత భవితవ్యానికి వాస్తుశిల్పిగా ఆవిర్భవించాడు. పౌరులందరూ తమ ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకునే వీలుండడమే స్వేచ్ఛకు అసలైన అర్థం. ప్రపంచంలోనే అగ్రగామిగా మన దేశాన్ని నిలబెట్టాలన్న లక్ష్య సాధన కోసం కృషి చేసే అవకాశం ఉండడమే స్వేచ్ఛ. అత్యంత అంకితభావంతో ఉండే విద్యార్థులు, అధ్యాపకులు, అభివృద్ధికి కట్టుబడి ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆరోగ్య సేవలను అందించే డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, అత్యంత శ్రామికులైన మన కార్మికులు, అన్నదాతలైన మన రైతులు అందరూ కూడా దేశ నిర్మాణానికి తమ వంతు కృషి అందిస్తున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు, హస్తకళా వృత్తి నిపుణులు,

కళాకారులు, దార్శనికత కల మేధావులు, ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో శ్రద్ధగా పనిచేసే సిబ్బంది, వారికి సేవలందించేందుకు అంకితమవుతున్న ప్రజాప్రతినిధులు, న్యాయ వ్యవస్థలో అధికారులు, తమ విధి నిర్వహణకు కట్టుబడి ఉన్న ప్రభుత్వాధికారులు, సిబ్బంది, అర్థవ్యవస్థలో చిన్న పెద్ద పెట్టుబడిదారులు, నిస్వార్థంతో పనిచేసే సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛతాభియాన్లో ప్రముఖ పాత్ర పోషించే సఫాయి మిత్ర కార్మికులు అందరూ కూడా దేశ ప్రగతిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వివిధ ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న అసంఖ్యాకమైన పౌరులు రాజ్యాంగంలో పొందుపరిచిన తమ ప్రాథమిక విధులను అత్యంత శ్రద్ధతో, చిత్తశుద్ధితో నిర్వర్తించే ప్రతి పౌరుడు మన జాతి నిర్మాణ ప్రక్రియలో క్రియాశీలకమైన భాగస్వాములు. నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ప్రశంసలు తెలియజేస్తున్నాను. త్రివిధ దళాలు, సాయుధ పోలీస్ బలగాలు, పోలీస్ సిబ్బంది అందరి అంకిత భావాన్ని, అచంచలంగా వారు చేస్తున్న కర్తవ్య నిర్వహణ పట్ల ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రవాస భారతీయులు, మన రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విశ్వవేదికపైన భారత్ ప్రతిష్టను, గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు. నా ప్రియమైన సహపౌరులారా, 2047లో మన స్వాతంత్ర్య శతాబ్ది నాటికి వికసిత్ భారత్ నిర్మాణం దిశగా మనం ముందుకు సాగుతున్నాం. అంత్యోదయ స్ఫూర్తితో అభివృద్ది ఫలాలు ప్రతి వ్యక్తికి చేరేలా చూడడమే మన సంకల్పం. మన సుసంపన్నమైన వారసత్వాన్ని, స్వాతంత్ర్య సమరంలో ఆదర్శాలను సొంతం చేసుకుని ఆధునిక అభివృద్ది పథంలో మనం ముందుకు సాగుతున్నాం. వయం రాష్ట్రే జాగృయామ అన్న వేదవాక్యం స్ఫూర్తినిచ్చి మనం సదా దేశ సేవకు సిద్ధంగా ఉండాలని గుర్తుచేస్తుంది. మన స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో విభిన్నమైన భావజాలాలు గల వ్యక్తులు భారత స్వాతంత్ర్యం అనే ఏకైక ఉమ్మడి లక్ష్యం కోసం సమైక్యమయ్యారు. స్వదేశీ ఉద్యమం సమయంలో వందేమాతర గీతం జనబాహుళ్యానికి గీతంగా మారింది. జాతిపిత మహాత్మాగాంధీ నాయకత్వంలో అసంఖ్యాకులైన భారతీయులు స్వాతంత్ర్య సంగ్రామంలోకి దూకారు. బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సామాజిక సంస్కరణ, దేశభక్తిలో అత్యున్నత ఆదర్శాలకు మూర్తిభవించిన రూపంగా నిలిచారు. మన దేశ స్వాతంత్ర్య స్థితికి, ఆ తర్వాత ప్రగతికి మార్గదర్శకంగా ఉన్న ఈ భారతమాత గొప్ప సుపుత్రులు, సుపుత్రికలకు నేను సవినయంగా తలవంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు 14వ తేదీన మనం విభజన భయానక స్మృతి రోజుగా పాటిస్తాం. దేశ విభజన కారణంగా ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది భారతీయులు, నిర్వాసితులై అత్యంత విషాదాన్ని భరించవలసి వచ్చిన కోట్లాది మంది భారతీయులను ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. దేశ విభజన సమయంలో దౌర్జన్యాలు, అత్యాచారాలు భరించవలసి వచ్చిన వారు, లక్షలాది మంది మతపరమైన హింసాకాండ కారణంగా శరణార్థులుగా మారారు. అయినప్పటికీ వారు తమ గుర్తింపును మాత్రం విడిచిపెట్టలేదు. మన స్వాతంత్ర్యం సమయంలో విభజన వల్ల సంభవించిన అత్యంత విషమమైన పరిణామాలతో పాటు స్వతంత్ర భారతదేశంలో 550కి పైగా సంస్థానాలను విలీనం చేసే అసాధారణమైన సవాలు కూడా మన ముందు నిలిచింది. రాచరిక వ్యవస్థలకు అంతం పలికిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వాటిని మన స్వతంత్ర ప్రజాస్వామ్యంలో విలీనం చేశారు. ఆధునిక భారతదేశ సమైక్యత శిల్పి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పవిత్ర స్మృతికి కృతజ్ఞతతో కూడిన భారత జాతి తరఫున నేను గౌరవపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ పౌరులారా, భారత ప్రజలు రూపొందించిన రాజ్యాంగం ప్రజల భాగస్వామ్య అనే పునాదిపై నిలిచి ఉంది. జన భాగస్వామ్య స్ఫూర్తి ప్రజాస్వామ్యానికి ఆలవాలమైన మన దేశంలో ప్రజలకు అంతర్గత భావనగా ఎల్లప్పుడూ ఉంది. ఇనుమడించిన ఉత్సాహంతో మన దేశ పౌరులు జన భాగస్వామ్యం అనే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా పెంపొందిస్తున్నారు. ప్రజల చురుకైన భాగస్వామ్యంతోనే జాతీయ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇది మన ప్రజాస్వామ్యం సాధించిన స్ఫూర్తిదాయకమైన విజయం. హోదాలోనూ, అవకాశాల్లోనూ సమానత్వంతో పాటు వ్యక్తి గౌరవాన్ని కాపాడడం మన రాజ్యాంగం అత్యంత పవిత్రంగా భావించే ఆదర్శాల్లో ముఖ్యమైనవి. ఈనాడు సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రజలు అనేక రంగాల్లో అసాధారణమైన తోడ్పాటును అందిస్తున్నారు. వర్తమాన భారత్లో ప్రతి ఒక్కరూ పెద్ద కలలు కనవచ్చని, అలాగే ఆ కలలను సాకారం చేసుకోవచ్చని నాకున్న నమ్మకాన్ని ఇది మరింతగా బలోపేతం చేస్తోంది. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసనసభ, న్యాయ వ్యవస్థల బాధ్యతలను మన రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. చట్టసభలో ప్రజల ప్రతినిధులు వారి ఆకాంక్షల గణం వినిపించడం వారి ధర్మం. దేశం, ప్రజల ప్రయోజనాలకు తోడ్పడే విధానాలను అమలు చేయడం కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత. వనరుల కొరత కారణంగా ఎవరికీ న్యాయం దక్కకుండా పోయే పరిస్థితి లేకుండా చూడడం న్యాయ వ్యవస్థతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. పౌరులందరూ

ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందినవారు ఆత్మగౌరవంతో కూడిన సమయబద్ధమైన న్యాయాన్ని సమానంగా పొందే అవకాశం ఉండాలి. నా ప్రియమైన దేశ పౌరులారా, గత దశాబ్దానికి పైబడిన ఈ కాలంలో మన దేశంలో వేగవంతమైన సమ్మిళిత అభివృద్ధి, వారసత్వానికి అభివృద్ధికి మధ్య సమతుల్యత సాధించడానికి ప్రాధాన్యత ఇవ్వడం, అభివృద్ధికి దశాబ్దాలుగా ఉన్న అనేక అడ్డంకులను తొలగించడం అనే ప్రక్రియలను చూస్తున్నాం. మన దేశం మహాత్మా జ్యోతిబా ఫూలే ద్విశత జయంతి ఉత్సవాలను జరుపుకుంటోంది. మహాత్మా ఫూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫూలే సామాజిక న్యాయం, విద్య, మహిళా సాధికారత, సమానత్వం కోసం చారిత్రాత్మకమైన సేవలందించారు. వారి ఆదర్శాలను అనుసరిస్తూ గత కొన్నేళ్లుగా జాతీయ స్థాయిలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇచ్చారు. మహిళా విద్యారంగంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పారు. 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమమైన ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద దాదాపు 59 కోట్ల మంది ఖాతాదారులు బ్యాంకింగ్ వ్యవస్థలో చేరారు. వీరిలో 32 కోట్ల మందికి పైగా ఖాతాదారులు మహిళలే. ఉచిత రేషన్ సదుపాయం కల్పించడం ద్వారా 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఆహార భద్రత హామీ కల్పించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 60 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య రక్షణ అందించారు. కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డులు, వ్యవసాయం, డైరీ, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ, తేనెటీగల పెంపకం వంటి కార్యకలాపాల్లో జీవనోపాధి కోసం పనిచేస్తున్న రైతులకు చేయూతనందించాయి. సాంస్కృతిక గుర్తింపు అనే బలమైన పునాదులపై సాధించిన అభివృద్ధి ఎంతో వేగవంతమైందిగా, సుస్థిరమైందిగా ఉంటుందనడానికి ప్రపంచ చరిత్రే సాక్ష్యం. సాంస్కృతిక స్వాభిమానం దేశ అంతర్గత శక్తిని మరింత బలోపేతం చేస్తుందనే అవగాహన ఈనాడు దేశంలో పెరుగుతోంది. మన పూర్వీకులు అభ్యాసం, విజ్ఞాన శాస్త్రం, కళ, సంస్కృతి, ఆధ్యాత్మికత, సదాచారాల సుసంపన్నమైన వారసత్వాన్ని మనకందించారు. మన వారసత్వం, అభివృద్ధి మధ్య సమతూకం సాధిస్తూ మనం ముందుకు సాగుతున్నాం. భారతదేశం ప్రపంచంలోనే అతి విస్తృతమైన, అత్యుత్తమమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. చిన్న గ్రామీణ దుకాణాల్లో, వీధి వ్యాపారంలో సైతం డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. ప్రపంచంలోని రియల్ టైం డిజిటల్ లావాదేవీల్లో సగానికి పైగా భారతదేశంలోనే జరుగుతున్నాయి. భారత ప్రజలు, ప్రభుత్వం కలిసి అంతర్జాతీయ సముదాయానికి డిజిటల్ విప్లవానికి ఒక గొప్ప ఉదాహరణను అందించాయి. సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రయోజనాలను పారదర్శకమైన పద్ధతిలో ప్రజలకు అందించింది. మన దేశంలో రహదారులు, జలమార్గాలు, రైల్వేలు, విమానయాన మార్గాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల విస్తరణ అపూర్వమైన స్థాయిలో జరిగింది. ఇది నూతన పరిశ్రమలకు అవకాశాలను సృష్టిస్తూ, ఉపాధిని పెంపొందిస్తూ, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతోంది. నా ప్రియమైన సహపౌరులారా, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, అస్థిరత ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోంది. ఆర్థిక అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే 2 రెట్ల కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ మన ఆర్థిక పురోగతికి, జాతీయ భద్రతకు ఉన్న పునాదిని మరింత బలోపేతం చేసింది. ఆధునిక అభివృద్ధి బాటలో ముందుకు సాగుతూనే పర్యావరణ పరిరక్షణలో భారతదేశం ప్రపంచ స్థాయిలో కూడా అగ్రగామి పాత్ర పోషిస్తోంది. మన దేశం 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో కొన్నింటిని నిర్ణీత గడువు కంటే ముందే సాధించింది. గత కొన్నేళ్లుగా పునరుత్పాదక ఇంధన అభివృద్ధి మునుపెన్నులు లేని స్థాయిలో వేగాన్ని పుంజుకుంది. జాతి ప్రయోజనాలే మన విదేశాంగ విధానానికి ప్రాతిపదిక. శాంతి, సహకారం, చర్చలు, వసుధైవ కుటుంబకం అనే ఆదర్శం మన విదేశాంగ విధానానికి ప్రధాన స్తంభాలు. ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడానికి, పరస్పర సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మనం అనేక దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాం. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న వెనుకబడిన దేశాలు గ్లోబల్ సౌత్లో మనం అగ్రగామి పాత్ర పోషిస్తున్నాం. ప్రపంచ వేదికపై మన దేశ ప్రతిష్ట పెరిగింది. నియమ నిబంధనలకు అనుగుణంగా నడిచే అంతర్జాతీయ వ్యవస్థను మనం విశ్వసిస్తాం. యునైటెడ్ నేషన్స్, ఇతర బహుళపక్ష సంస్థల్లో గ్లోబల్ సౌత్ సమాజానికి తగిన ప్రాతినిధ్యం లభించేలా చూడటమే మన ప్రయత్నం. మన దేశం చేస్తున్న ఈ ప్రయత్నానికి అనేక దేశాల నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. నా ప్రియమైన సహపౌరులారా, మనలాగే భావితరాలకు కూడా ప్రకృతి

0: ప్రకృతి వనరులపైన సమాన హక్కుంది. మన చర్యల ద్వారా భావితరాలు ఈ హక్కును అనుభవించడంలో ఏమాత్రం ఆటంకం కలగకుండా మనం చూసుకోవాలి. భావితరాలకు ఇంకా సంపన్నమైన ప్రకృతి వరాలనందించేలాగా మనం సర్వశక్తులు ఒడ్డాలి. పర్యావరణ పరిరక్షణపై మనకున్న విశ్వాసం మన సంప్రదాయంలో ఒక అంతర్భాగం. సంథాలీ భాషలోని ఒక సరళమైన పాటలో కొన్ని పంక్తులు వినండి. పండిట్ రఘునాథ్ ముర్ము రచించిన ఈ గీతం ఎంతో లోతైన సందేశాన్ని అందిస్తుంది.
1: దారే గుజు కాన్ నెల్తే మీరు చెడే రాగ్ బొయా దయా హయాగే గుజు కాన్ అబువా జతి ధరం దారే చెదా బాబన్ రాగ్ బొయా అబు ఓనా నెల్తే.
0: ఈ పాటలో ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయినందుకు ఓదార్చలేని దుఃఖంతో విలపిస్తున్న రామచిలుక గురించి కవి వర్ణిస్తారు. ఆయన ఇలా అంటారు, ఓ నా ప్రియ సోదరులారా, చనిపోతున్న చెట్టును చూసి రామచిలుక విలపిస్తోంది. ఓ నా సోదరులారా, మానవ సంస్కృతి అనే చెట్టు నశించిపోతున్నప్పుడు మానవులమైన మనం ఎందుకు దుఃఖించం? ప్రకృతిని, మానవ విలువలను కాపాడుకోవడానికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలనేదే ఈ పాట సందేశం. ఒక పచ్చని చెట్టు మానవ సమాజం నైతిక ఆదర్శాలకు, సంక్షేమానికి ప్రతీకగా నిలుస్తుంది. ఏక్ పేడ్ మాకే నామ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ లేదా లైఫ్ వంటి ప్రచారాల స్ఫూర్తితో పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం వ్యక్తిగత సామూహిక ప్రయత్నాలు చేయాలి. నా ప్రియమైన సహపౌరులారా, విద్యారంగంలో మన ఆడపిల్లలు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో తోడ్పడుతున్న డ్రోన్ దీదీ నుండి వైమానిక దళంలోని ఫైటర్ కాంబాట్ లీడర్ వరకు వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఇటీవల గ్లాస్కోలో ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం సాధించిన మొత్తం 13 స్వర్ణ పతకాల్లో మహిళలే 8 బంగారు పతకాలను గెలుచుకున్నారు. మన మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిని విస్తృతంగా సాధిస్తున్నారు. 10 కోట్లకు పైగా మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 3 కోట్ల మంది లఖపతి దీదీలను తయారు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ లక్ష్యం పూర్తయింది. ఇప్పుడు మన దేశం మరో 3 కోట్ల మంది నూతన లఖపతి దీదీలను తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ముద్ర యోజన కింద ఆర్థిక సహాయం పొందిన పారిశ్రామికవేత్తల్లో దాదాపు 2/3 మంది మహిళలే ఉన్నారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలతో పాటు అనేక రంగాల్లో వారు నాయకత్వ పాత్రలు పోషించడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఓటు హక్కును వినియోగించుకునే మహిళల సంఖ్య రోజురోజుకు పెరగడం మన ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ సాధించిన ఒక గొప్ప విజయం. లోక్సభ, శాసనసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో 2023లో నారీశక్తి వందన్ అధినియంను ఆమోదించడం జరిగింది. ఈ చట్టం లక్ష్యాలను సాధించడం ద్వారా నాయకత్వ స్థానాల్లో మహిళల పాత్ర మరింతగా పెరుగుతుంది. మన ప్రజాస్వామ్యం మరింత భాగస్వామ్యయుతంగా మారుతుంది. మన దేశ జనాభాలో 65% మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. ఈ యువ జనాభాయే మన అత్యంత విలువైన సంపద. మన దేశ యువత ప్రతిభావంతులు, నిబద్ధత గలవారు, నైపుణ్యవంతులు. గ్రామీణ క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న వివిధ సవాళ్లకు యువత పరిష్కారాలుగా చూపుతున్న వినూత్న ఆచరణాత్మక ఆలోచనలను నేను స్వయంగా చూశాను. ఇది సమాజం, దేశం పట్ల మన యువతకున్న అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. సగటున కేవలం 28 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక యువ బృందం ఇటీవల చేసిన విజయవంతమైన రాకెట్ ప్రయోగం ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో ఒక నూతన శకం ప్రారంభమైంది. మన యువతలో చాలామంది స్వయం ఉపాధి బాట నెంచుకుంటూ ఉద్యోగ సృష్టికర్తలుగా మారి ఉద్యోగ కల్పన సంస్కృతిని సృష్టిస్తున్నారు. యువ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం మన దేశంలో ఒక బలమైన స్టార్టప్ వ్యవస్థకు దారితీసింది. భారతీయ యువత ప్రతిభను, అంకితభావాన్ని గుర్తించిన ప్రపంచస్థాయి అగ్రగామి సంస్థలు వారికి కీలక నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నాయి. అటువంటి యువ విజేతలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ యువశక్తి ప్రతిష్టను మరింతగా పెంచాయి. మన భావితరాలు భారత్ ఉజ్వల, సమృద్ధివంతమైన భవిష్యత్తు పైన నాకున్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. మన విద్యార్థులే భారత భవిష్యత్తుకు నిర్మాతలు. జాతీయ భద్రతను పరిరక్షించేందుకు ప్రభుత్వం, సమాజం ఏ విధంగానైతే ఐక్యంగా ఉండాలో అదేవిధంగా మన విద్యార్థుల వర్తమానాన్ని, భవిష్యత్తును పరిరక్షించడానికి ఉమ్మడి సమన్వయ ప్రయత్నాల ద్వారా ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటు అందించాలి. పరీక్షలు మన విద్యార్థులకు అవకాశాల ప్రవేశ ద్వారాలుగా మారతాయి. ఈ పరీక్షల విధానాన్ని సంస్కరించేందుకు ప్రభుత్వం సమగ్రమైన చర్యలు చేపడుతోంది. పరీక్షల్లో అక్రమ పద్ధతులను పూర్తిగా అరికట్టడం,

పరీక్షల వ్యవస్థను యువత కోసం మరింత పారదర్శకంగా, మరింత సురక్షితంగా, నమ్మదగిందిగా మార్చడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశాలు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఆవిర్భావ ఆర్థిక కార్యకలాపాల ద్వారా యువత కోసం అనేక విస్తృతమైన నూతన మార్గాలు పరుచుకుంటున్నాయి. ఇటువంటి కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మన యువత విజయ తీరాలకు చేరేందుకు నూతన ప్రస్థానాలు చేయగలరు. మన యువత శారీరక, మానసిక ఆరోగ్యం, సంక్షేమమే మన దేశ భవిష్యత్తుకు మూలాధారం. మన యువత నిండు ఉత్సాహంతో ముందుకు సాగేలా వారిని ప్రోత్సహించే బాధ్యతను కుటుంబాలు, సమాజం కూడా పంచుకోవాలి. మన యువత వికాసానికి, దేశ నిర్మాణానికి క్రీడలను ఒక శక్తివంతమైన మాధ్యమంగా మలుచుకున్నాం. ఖేలో ఇండియా కార్యక్రమం కింద గ్రామీణ, ప్రాథమిక స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు దేశవ్యాప్తంగా క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అపూర్వమైన రీతిలో నిధులను సమకూరుస్తూ పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్రయత్నాలు ఎంతో మంచి ఫలితాలిస్తున్నాయి. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన క్రీడాకారుల ప్రదర్శన, విజయాల్లో గణనీయమైన ప్రగతి కనిపించింది. మన దేశంలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువ జనాభా ఉన్నప్పటికీ వయోవృద్ధుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వయోవృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు పథకాలు, చర్యలు చేపట్టింది. 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న దాదాపు 6 కోట్ల మంది వయోవృద్ధులు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందే వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చారు. వయోవృద్ధుల పట్ల సమాజమంతా సహానుభూతితో మసలుకోవాలి. వారిలో ఆత్మీయత భావాన్ని పెంపొందిస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి. నా ప్రియమైన సహపౌరులారా, మానవాళికి వినాశకరమైన శక్తులను అధిగమించి సత్యం, న్యాయాన్ని నిలబెట్టే మన సంప్రదాయం పట్ల మనం గర్విస్తున్నాం. 26వ తేదీన మనం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకున్నాం. అంతకుముందు 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ ప్రారంభమై 7 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని స్మరించుకున్నాం. మన త్రివిధ దళాల సాటిలేని శౌర్యాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆ చారిత్రాత్మకమైన ఆపరేషన్ లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగల భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఉగ్రవాదులకు, వారికి మద్దతిచ్చే వారికి వారు ఎక్కడ దాక్కున్నా సరే వారు తమ దుశ్చర్యల ఫలితాన్ని అనుభవించక తప్పదనే స్పష్టమైన, కఠినమైన సందేశాన్ని పంపింది. ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న దేశంతో సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అనేది మన జాతీయ ప్రయోజనాలు, ముఖ్యంగా మన రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఒక నిర్ణయాత్మకమైన అడుగు. దశాబ్దాల తరబడి నక్సలిజం మన దేశానికి ఒక తీవ్రమైన సవాలుగా నిలిచింది. భారతదేశాన్ని నక్సల్ రహితంగా మార్చడం అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయం. ఒకప్పుడు నక్సలిజంతో ప్రభావితమైన ప్రాంతాల్లో నేడు నూతనోత్సాహం పొంగుతోంది. ఈ ప్రాంతాల్లో అన్ని వర్గాలను కలుపుకొని పోయే సమగ్రాభివృద్ది వేగంగా జరుగుతోంది. బస్తర్ ఒలింపిక్స్లో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. అలాగే బస్తర్ పండుగ ఉత్సవాల్లో అనేక మంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వీటిని వేలాది మంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా తిలకించారు. మన జాతీయ స్వాభిమానాన్ని కాపాడేందుకు నిర్మించినవి మరాఠా సైనిక సంప్రదాయంతో ముడిపడి ఉన్న 12 కోటలు గత ఏడాది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం పొందాయి. అలాగే ఈ ఏడాది గౌతమ బుద్ధుడి ప్రథమ బోధనా స్థలమైన సారనాథ్ కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఒకవైపు భారత భూమిలో భగవాన్ బుద్ధుడికి సంబంధించిన ఆధ్యాత్మిక స్మారక చిహ్నాలున్నట్లే, మరొకవైపు మన ఆత్మగౌరవాన్ని, వైభవోపేతమైన సంప్రదాయాలను కాపాడుకోవడానికి మనం చేసిన అద్భుతమైన పోరాట పటిమకు చిహ్నాలు కూడా ఉన్నాయి. నా ప్రియమైన సహపౌరులరా, ప్రతి భారతీయుడి అభివృద్ధి, సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్యోద్దేశం. ప్రముఖ జాతీయవాద రచయిత గురజాడ అప్పారావు గారి ప్రసిద్ధ తెలుగు గేయంలో సార్వకాలిక దేశభక్తి సందేశాన్ని గుర్తు చేసుకుందాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు కవి. సమాజ భాగస్వామ్యం, ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా భారతదేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి ఇంట్లో ప్రజలు మరింత ఆరోగ్యంగా, ఆనందంగా, సమృద్ధిగా జీవిస్తారనేది నా దృఢమైన విశ్వాసం. ఈ సర్వసమాన సమ్మిళిత దేశభక్తి స్ఫూర్తితో స్వతంత్ర భారత్ను వికసిత్ భారత్గా మార్చే పవిత్రమైన జాతీయ లక్ష్య సాధనకు మనని మనం అంకితం

0: చేసుకున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.
1: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026 స్వతంత్రపు సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం పఠనం శ్రీమతి తురగా ఉషారమణి. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి.

సంగీతమవుతుంది. సప్తవర్ణాలు కలిస్తే హరివిల్లు వికసిస్తుంది. మనిషి, భాష, భావం, సహనం, స్నేహం, కారుణ్యం సమైక్య గీతంగా పల్లవిస్తే అదే భారతదేశమవుతుంది. ఇప్పుడు సమైక్యత గీతం విందాం.

0: భిన్న భాషాస్వరాల సమ్మేళనమే జీవన సంగీతం. అది ఒకే శృతిలో నినదిస్తే సమభావం అనురాగ స్వరరంజితమవుతుంది. సమైక్యతా గీతం విన్నారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆ పాట రామకృష్ణులు చిత్రంలోనిది. ఇప్పుడు వినండి. ప్రియురాలు పిలిచింది చిత్రంలో శంకర్ మహాదేవన్ పాడిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్.
1: నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి. ఏమి చేయ మందువే

రాజా రమేష్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. ఆత్రేయ గీతం అది, సంగీతం కెవి మహాదేవన్. ఇంద్రధనుసు కార్యక్రమంలో తర్వాతి పాట

రంగం చిత్రం కోసం ఉన్నికృష్ణన్, శ్వేతామోహన్ పాడిన పాట విన్నారు. వనమాలి సాహిత్యానికి సంగీతం హరీష్ జయరాజ్. ఇప్పుడు వినండి, రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. భువనచంద్ర సాహిత్యానికి సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: రాకుమారుడు చిత్రం కోసం మనో, ఎంఎం కీరవాణి, చిత్ర, సుజాత, రాధిక పాడిన పాట విన్నారు. ఆ పాటకు సంగీతం ఎంఎం కీరవాణి.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

పాండవ వనవాసం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. సముద్రాల సీనియర్ సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఘంటసాల. ఇప్పుడు వినండి ప్రేమంటే చిత్రంలో ఆర్పి పట్నాయక్, ఎంఎం శ్రీలేఖ పాడిన పాట. పోతుల రవికిరణ్ సాహిత్యానికి సంగీతం అందించిన వారు శశిప్రీతం.

వేటూరి గీతానికి సత్యం స్వరాలు కూర్చగా పి సుశీల పాడిన ఆ పాట పాలు నీళ్లు చిత్రంలోనిది. ఇంద్రధనుసు కార్యక్రమంలో తర్వాతి పాట భరతసింహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినండి. జాలాది సాహిత్యానికి సంగీతం అందించిన వారు రాజ్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో మాతృవందనం, దేశభక్తి గేయాలు వింటారు. 6:30 వినదగు మాటను వినిపిస్తారు శ్రీ జెల్లి కృష్ణమూర్తి గారు. 6:35 పాలీహౌస్లో జర్బరా పూల సాగు గురించి ఎంపీహెచ్ఈఓ శ్రీమతి టి సుమతి గారు సేద్దిపు శుద్ధులు అందిస్తారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార వివరాలు. 7:80 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ గావించి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం, ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ నుంచి. 9:30 ఆంగ్లంలో, అలాగే హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 10:00 తెలుగులో జాతీయ వార్తలు, 10:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 10:30 భరతమాతకు వందనం, దేశభక్తి గీతాలు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. తెలుగులో జాతీయ వార్తలు 12:30, ప్రాంతీయ వార్తలు 1:20. 2:00 ఆంగ్లంలో, 2:15

హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్రం 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో, జాతీయోద్యమంలో మహిళామణులు శ్రీమతి ఎం కావేరి గారి ప్రసంగం, ఆ తర్వాత ఎంతెంత దూరం డాక్టర్ సిఎం అనురాధ గారి కథానిక, అలాగే లలిత గీతాలు ప్రసారమవుతాయి. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:15 కిసాన్ వాణి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో, మానవ మనుగడ మరియు ఆరోగ్యంపై ఎల్నినో ప్రభావం ఎదుర్కొనే చర్యలు గురించి ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డెబోరో ముసియానా గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ నన్నమ్మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక 7:45 రేపు సాయంత్రం అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఆకాశవాణి నివేదిక ప్రసారమవుతుంది. నిర్వహణ కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ వి జానకీనాథ్ రెడ్డి, వి జగన్నాథ్. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 రాజుగారి జలుబు గేయ నాటిక ప్రసారమవుతుంది. రచన డాక్టర్ మహీధర్ నళిని మోహన్ రావు, నిర్వహణ శ్రీమతి తురగా జానకీరాణి. ఆంగ్లంలో వార్తలు 9:00 స్పాట్లైట్. రేపు రాత్రి 9:30 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ గావించి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారం. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 11:01. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. మళ్ళీ రేపు ఉదయం 5:55 101.7 MHz మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అందాక మీ సాయి ప్రసాద్కు సెలవు. మరి నమస్తే, జై హింద్.